ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:59. నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు, నిజం మాట్లాడేవారు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు గాని అని అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. శ్రోతలకు శుభోదయం.

0: సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కృపాకర్ నిట్ట.
1: ప్రియులైన రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశముగా దేవునికి ఇష్టుడైన మనుష్యుడు. అపొస్తుల కార్యగ్రంథము 13:22 రాయబడినటువంటి మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఈరోజు మనం దేవునిచే గొప్ప సాక్ష్యము పొందిన ఒక వ్యక్తి గురించి ధ్యానించబోతున్నాం. సాక్ష్యము అనగా మనము కన్నవాటిని విన్నవాటిని గుర్చి చెప్పడం. మన గురించి మన బంధువుల్లో లేక రక్త సంబంధికుల్లో మనమంటే ప్రేమగలవారు మనపై మంచి సాక్ష్యం తెలియజేస్తారు. మనమంటే గిట్టనివారు మనం మంచి చేసినా మనపై విషము చిమ్ముచు చెడు సాక్ష్యాన్ని లేని మాటను కల్పించి మరీ చెబుతారు. ఈ లోకంలో మనుషులు స్వార్థ హృదయముతో చెప్పే

0: సాక్ష్యము కంటే. దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం ముఖ్యం. ప్రియులారా, బైబిల్లో దేవునిచే అద్భుతమైన మెప్పును పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నో సుగుణాలు మనం ఆయన జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు గమనించగలం. ఆయనే భక్తుడైన దావీదు. దేవుడు అతని గురించి అపొస్తుల కార్యములు 13:22 నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యమిచ్చెను. ఆ సాక్ష్యము పొందుటకు దావీదులో ఎన్నో మంచి గుణములు కలవు. 2 సమూయేలు గ్రంథము 1 అధ్యాయంలో సౌలు మరణమును గురించి మనం చదువుతాం. సౌలు దావీదుని ఎంత ద్వేషించాడు అంటే 10 సంవత్సరాలకు పైగా దావీదును చంపడానికి అతన్ని దేశమంతటా తరిమాడు. ఒక చక్రవర్తి ఒక గొర్రెలు కాల్చుకున్నటువంటి దావీదును అంతగా ద్వేషించాడు. చివరకు సౌలు మరణించియున్నాడు. ఆ మరణ వార్త దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు యొక్క స్పందన ఎలా ఉంది? అదే మనము గనక దావీదు స్థానములో ఉంటే మనము ఎలా స్పందిస్తాం? మన శత్రువు చనిపోయాడని మనకి గనక తెలిస్తే మనం ఎలా స్పందిస్తాం? నిజానికి ప్రియులారా, ఆయన చనిపోయాడు, ఆయన చేసుకున్నదే తన మీదకు వచ్చిందని ఖచ్చితంగా మనం చెప్తాం. అయితే దావీదు ఆ వార్తను విన్నప్పుడు ఇలా స్పందించాడు. ఇక్కడ దావీదు స్పందనను మనం గమనించగలం. సమూయేలు 1:31 సౌలు యొక్క మరణమును గురించి మనము గమనించగలం. సౌలు ఆత్మహత్య చేసుకున్నాడని మనకు తెలుసు. కాని ఒక అమాలేకీయుడు దావీదుకు వచ్చి దావీదు తన మీద దయ కలుగునట్లుగా ఒక అబద్ధమును చెప్పాడు. సౌలు విన్నపమును బట్టి అతను సౌలును చంపెనని చెప్పి మరి సౌలు యొక్క కిరీటమును కడియమును దావీదుకిచ్చాడు. దీనిని బట్టి దావీదు సంతోషించి తనకు బహుమానమిచ్చునని అతడనుకున్నాడు. కాని అలా కాకుండా దావీదు తన బట్టలను చింపుకొని సౌలు కొరకు ఆ రోజంతా ఉపవాసముండి ఏడ్చాడు. 2 సమూయేలు గ్రంథం 1:11 ఈ మాటను మనం గమనిస్తాం. దేవుని అభిషేకము కలిగిన వ్యక్తిని చంపుటకు నీవేళ భయపడలేదని అతన్ని అడిగెను. దానిని బట్టి దావీదు ఒక యవనస్తుని పిలిచి అతన్ని చంపించెను. అబద్ధము చెప్పినందుకు అతడు తగిన మూల్యము చెల్లించాడు. ఇక్కడ దావీదు వైఖరిని చూడండి. దావీదు దేవునికి ఇష్టుడైన మనుషుడుగా ఉండుటలో చేసిన పని ఇది. ప్రభువైన యేసు చెప్పిన మాట మనకు తెలుసును గదా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించిన వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకాసువార్త 6:27-28. దావీదు అలాగే చేశాడు. దావీదు సౌలును ఎన్నడూ ద్వేషించలేదు. సౌలు అభిషేకమును కోల్పోయినప్పటికీ ఆయనను ముట్టనని ఎల్లప్పుడూ చెప్పియున్నాడు. దావీదు తన శత్రువైన సౌలును గూర్చి ఇలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు గనుకనే దేవుని చేత మంచి సాక్ష్యమును పొందాడు. దాడికి ప్రతిదాడి చేయక, కీడుకు ప్రతి కీడు చేయక ప్రభువును ప్రార్థించుదాం, క్షమించుదాం, దేవుని ఎదుట మంచి సాక్ష్యమును పొందుదాం.
1: కృపాకర్ నిట్ట సమర్పించిన సుభాష్తో విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉంటోంది. పాడి పశువు ఆరోగ్య పరిరక్షణ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. పాల దిగుబడి సంతృప్తికరంగా ఉండి అనవసరపు ఖర్చును నివారించాలి అంటే పశువుల ఆరోగ్య పరిరక్షణ ఇలాంటి అంశాల పట్ల అవగాహన ఎంతో అవసరం. నేడు పాల అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా అధిక దిగుబడినిచ్చే పాడి పశువుల పెంపకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి దీనికి అనుగుణంగా ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమైన అంశం. పాడి పశువు అనారోగ్యం బారిన పడినప్పుడు పాడి రైతుకు రెండు రకాలైన నష్టాలు ఎదురవుతాయి. అవి పాల దిగుబడి నష్టం, ఆ తరువాత చికిత్స నష్టం. కాబట్టి పశువు అనారోగ్యం బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడడం ఎంతో అవసరం. పాడి పశువుల ఆరోగ్య సంరక్షణలో కొన్ని మెలకువలు పాటించాలి. పశువుల శాలల్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా తూర్పు పడమరులుగా పాకలు నిర్మించుకోవాలి. పశుశాలల పరిసరానికి నీరు చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పాడి పశువులకు ఎప్పుడూ పరిశుభ్రమైన నీటి

0: ని త్రాగడానికి అందుబాటులో ఉంచాలి. పచ్చిమేతతో పాటు ఎండుగడ్డిని కూడా సమృద్దిగా అందుబాటులో ఉంచాలి. వ్యాధి నిరోధక టీకాలను క్రమ పద్ధతిలో వేయించి అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. వ్యాధులను వ్యాపింపచేసే గోమార్లు, ఈగలు, దోమలు ఇలాంటి వాటి నిర్మూలన పద్ధతులు పాటించాలి. బాహ్య అంతర పరాన్న జీవుల నివారణ చర్యలు క్రమ పద్ధతిలో పాటించాలి. ఇక పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా ఉన్నాయి. పాడి పశువు సక్రమంగా మేత మేస్తూ ఇతర ఇబ్బందులు లేకుండా దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే పశువు ఆరోగ్యంగా ఉందని భావించవచ్చు. పాడి పశువు ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తి వంశ పారంపర్యంగా వచ్చే సామర్థ్యంతో పాటు అది దూడ స్థాయి నుండి ఆరోగ్యంగా పెంచడం, మంచి మేత అందించడం, వ్యాధుల బారిన పడకుండా కాపాడడం పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు వాతావరణం, పరిసరాలు, పశువు జాతి, మేత, త్రాగునీరు పశువు ఆరోగ్యాన్ని నిర్ధారించే అంశాలు. ఇక జబ్బు పడిన పశువు లక్షణాలు ఎలా ఉంటాయంటే, జబ్బు పడ్డ పశువు మందతో కలవదు, ముట్టెపై తడి ఆరిపోయి ఉంటుంది, పశువు మేత మేయలేక నెమరు వేయదు, జబ్బు పడ్డ పశువు మందకొడిగా నీరసంగా ఉంటోంది, కళ్ళు ఎర్రబడి నీరు కారుతూ ఉంటోంది, పొట్టలో కదలికలు తగ్గి ఉబ్బరంగా ఉంటోంది, శరీర ఉష్ణోగ్రత పెరిగి ఉంటోంది, ఒక్కో సందర్భంలో పేడ పలుచగా వేస్తోంది, కండరాలు వనకడం, ఒక్కో పర్యాయం శరీరంపై దద్దులు రావడం జరుగుతోంది, మూత్రం రంగు మారుతోంది, చెడు వాసన వస్తోంది, పాల దిగుబడి క్రమేపీ లేదా అకస్మాత్తుగా తగ్గిపోతోంది. పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే ముఖ్యమైన పశు వ్యాధులను వాటి కారకాలను బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధులు అంటే బ్యాక్టీరియా వల్ల, సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధులు అంటే వైరస్ వలన, పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు, ఇతర వ్యాధులు. సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధులు గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి. ఇక సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల కలిగే వ్యాధులు గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి. ఇక పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు కుందేటి వెర్రి అంటే సర్రా వ్యాధి, బెబీషియోసిస్, అలాగే టైలేరియాసిస్. ఇవి పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు. మారుతున్న కాలాన్ని బట్టి మనుషులకే కాదు ఆరోగ్య పరిరక్షణ, మరి మన పాడి పశువులను కూడా ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే పాడి అభివృద్ది చెంది లాభాల బాటలో మనం పయనించవచ్చు.
1: పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయ్యి సాహిత్య కార్యక్రమంలో మబ్బులు వీడిన మానవత్వం శ్రీమతి కుంజా నాగలక్ష్మి గారి కథానిక వింటారు. 7:45 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని భద్రపరచుకుందాం, కరువు నుండి కాపాడుకుందాం ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు. 11:00 ప్రపంచ

భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారం అందరికీ అవసరం రూపకం ప్రసారమవుతుంది. 12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ చైతన్య హైస్కూల్ కొత్తగూడెం వారు సమర్పించు కదంబ కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం, జానపద గీతాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. రేపు రాత్రి 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 7వ భాగం. 8:30 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి, ఈరోజు రాత్రి 9:30 మధురీమ ఆపాత మధుర గీతాలు. రాత్రి 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి అనంతరం 6:55 సంస్కృతిలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు

0: విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెండ్లున్నా, ఎవరింట్లో పండగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈ రోజు ఇంకా 1 లక్ష టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నిక పూర్తి అయ్యేట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దాన్ని చేస్తుండే. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండగన కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెను మార్పులు మొదలు.

0: ಹೋತೈ. యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలి రోజు సుమారు 2000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియజేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2 నుంచి 3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః ఆర్థిక పరామర్శ పరిషద సదస్యై సమం ఆకారితస్య ఉపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. ఉపవేశనే ప్రధానమంత్రి పరిషత్ సదస్యాశ్చ వైశ్విక నిశ్చితతా కాలి భారతస్య భూయోపి ఆర్థిక వృద్ధిం కర్తుం విభిన్నేషు పరామర్శోపాయేషు చర్చితవంతౌ. జీవనస్తరం వ్యాపారం చ సుగమీకర్తుం అపి సవిస్తరం విచారణా జాతా. సదస్యైః భారతే విశ్వే చ పశ్చిమైషియా సంఘర్షేణ ఉత్పన్న ప్రభావానాం అపి ఆకలనం ప్రస్తుతం. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర ఉక్తవాన్ యత్ భారతం నేపాలం చ సుదీర్ఘ ముక్త సీమాయాం సురక్షా వ్యవస్థాం ప్రవర్తయితుం దృఢతయా సహయోగం కురుతః. అపి చ ఉభౌ దేశౌ సంకటకాలే అపి సర్వదైవ పరస్పరం సాహాయ్యం కురుతః. నవదిల్ల్యాం నేపాలస్య విదేశమంత్రిణా శిశిర ఖనాలేన సహ ఉపవేశనే డాక్టర్ జయశంకర అవదత్ యత్ ఉభ

0: उभयोः देशयोः सम्बन्धः जीवित जनसम्बन्धस्य सीमापार सम्पर्कस्य पारस्परिक सांस्कृतिक धार्मिक परम्पराणां च सुदृढाधारे विनिर्मितः अस्ति। केन्द्रीयः गृहमन्त्री अमितशाहः अन्ताराष्ट्रिय सीमासु वित्तीय व्यवहारस्य भवन निर्माणस्य सम्पत्तिक्रय विक्रयणस्य च विषये विशेष समवधानतायै आहूतवान्। एषः निर्देशः बीएसएफ इति सीमा सुरक्षाबलस्य त्रिपुरा सीमा मुख्यालये गृहमन्त्रिणः अध्यक्षतायाम् आकारिते पूर्वोत्तर राज्य सीमा क्षेत्र विषयके सम्मेलने प्रदत्तः। गृहमन्त्री विगत पञ्चवर्षाणां भूमिलेखानां परीक्षणाय अपि निर्दिष्टवान्। सीबीएसई इति केन्द्रीय माध्यमिक शिक्षा परिषद अंकसत्यापनार्थं पुनर्मूल्यांकनार्थं च आवेदन समर्पणाय अन्तिमां तिथिं जून मासस्य सप्तम दिनांक पर्यन्तम् अग्रे सारितवती। परिषदा उक्तं यत् विद्यार्थिनः अद्य मध्यरात्रिं यावत् स्वावेदनानि अर्पयितुम् अर्हन्ति। इतः पूर्वम् आवेदन समर्पणाय अन्तिमा तिथिः अस्य मासस्य षष्ठः दिनांकः एव आसीत्। प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकी इति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। भारतीयर्तुविज्ञान विभागेन अनुमितं यत् अद्य तटीय कर्णाटक माहे केरलेषु मूसलाधार वृष्टिः भविष्यति। पूर्वोत्तर राज्यानाम् अधिकतर भागेषु आभ्यन्तरीण कर्णाटके, गोवायां, तमिलनाडौ, पुदुच्चेर्यां, अण्डमान निकोबार द्वीप समूहे च श्वः पर्यन्तं प्रबल वृष्टेः सम्भावना अस्ति। सम्प्रति क्रीडावार्तासु, जापाने भारतस्य अन्तरष्टादशवयोवर्गीय पुरुषदलेन एशिया चषक हॉकी स्पर्धा मालिका जिता। निर्णायके द्वन्द्वे भारतेन जापानं 4-1 इति अंकान्तरालेन पराजितम्। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्रमोदी च उत्तम प्रदर्शनपरकम् एतं विजयम् अभिलक्ष्य भारतीय हॉकीदलं वर्धापितवन्तौ। गोवायां भारतेन सैफ महिला पादकन्दुकनायक स्पर्धा श्रृंखला विजिता। निर्णायके द्वन्द्वे भारतेन बांग्लादेशः 3-0 इति अंकान्तरालेन पराजितः। ध्यानास्पदम् अस्ति यत् भारतेन षष्ठवारं एषा श्रृंखला जिता। अपरतः नव चण्डीगढे भारत अफगानिस्तानयोः एकमात्र क्रिकेट निकष स्पर्धायाः प्रथमदिनस्य क्रीडा समाप्ति पर्यन्तं भारतेन क्रीडकत्रयस्य हानिपूर्वकम् 68-300 धावनांकाः अर्जिताः। अद्य भारतम् इतः अग्रे क्रीडिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు పి నరేందర్ గారు.
2: వికారాబాద్ జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తప్పక తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు రైతు వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులు ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎన్ని ఇబ్బందులు కుట్రలు చేసినా కాంగ్రెస్ సర్కారు రైతు సంక్షేమాన్ని వీడలేదని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని, అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ అన్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా తరూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి సత్తార్ పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ నుండి ఎన్నేపల్లి చౌరస్తా వరకు మొదటి దశ జనగణనపైన అవగాహన కోసం

0: వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు మొదటిసారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని జిల్లా యువజన క్రీడాధికారి మహమ్మద్ సత్తార్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ నుండి ఎన్నేపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ ప్రక్రియలను చేయడం వల్ల శారీరక మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. పలు రైస్ మిల్లులను సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకుని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తక్షణమే స్వీకరించి నాణ్యతా ప్రమాణాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు, ధాన్యం రవాణా, హమాలీ, మిల్లింగ్ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిణి బి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు సంస్థలతో పాటు ఇళ్లలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని అన్నారు. రాష్ట ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందే అని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట బీజేపీ పార్టీ తలపెట్టిన రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్ర ఇటీవల వికారాబాద్ జిల్లా కులక్చర్ల మార్కెట్ యార్డు నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో కుల్కచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2 నెలల క్రితమే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమస్యలు వివరించినా ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పవిత్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖ అధికారులు పొగాకుపై జరిగే అనర్థాల గురించి వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్కు దారితీస్తుందని, అలాగే క్షయ, ఉబ్బసం మొదలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురికావడం మూలాన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
1: మీరింతవరకు వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికనందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహ

పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్ గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన

0: నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్ గా నేపాల్ కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాష అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security. Our long and uniquely open our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ అభివృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్, మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉంది.

0: అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కనపెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్ 18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకా మిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్ 18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అందీ మాతరం. రచన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రగీతలు వింటారు. ముందుగా మిథునం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వప్న పాడిన పాట.

0: మాయాబజార్ చిత్రం నుంచి
1: వివాహ భోజనం వివాహ

అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు దీనిపైన వంటకంబు ఇయాల మారి బిందు ఒక్కొక్క నాకే

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
1: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో మబ్బువీడిన మానవత్వం శ్రీమతి కుంజా నాలక్ష్మి గారి కథానిక వింటారు.
4: కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసిన లక్ష్మి ఎదురుగా నిల్చున్న తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోతూ వారి చేతిలోని లగేజీ అందుకొని బయలుదేరే ముందు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ అల్లుడు వచ్చి తీసుకువచ్చేవారు కదా అని అడుగుతూ వారి సామాన్లు ఓ గదిలో పెట్టి వారిని ఫ్యాన్ కింద కూర్చోబెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఎప్పుడూ అందరి క్షేమం అడుగుతూ బోలెడు కబుర్లు చెప్పే తల్లిదండ్రులు ఒక్క మాట మాట్లాడకపోవడం, పైగా వాళ్ల మొహాలలో ఏదో తెలియని విచారం గూడు కట్టుకొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. ఇంతలో భర్త సత్యమూర్తి గదిలో నుండి వచ్చి అత్తయ్య మామయ్య గారిని పలకరించి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాఫీలు తాగడం పూర్తి కాగానే తన మనసులో మాట బయట పెడుతూ, తమ్ముడు వాళ్ళ ఇంట్లో అంతా బాగానే ఉన్నారా, మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది లక్ష్మి. ఏం చెప్పమంటావు తల్లి, ఈ వయసులో తమ్ముడికి మరదలికి పనికి రాకుండా పోయాం. పెళ్లి చేసే వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు, పురుళ్ళు పొయ్యవలసి వచ్చినప్పుడు మేము ఉపయోగపడ్డాం. వయసు మీరినప్పుడు, పనులు చేయలేనప్పుడు, అనారోగ్యం ఆవహించినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు మేము భారం అయిపోయాము. ఈ మధ్య మరదలు మా మీద విసుక్కుంటూ నీ తమ్ముడితో మమ్మల్ని ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించమంటుంది. మాకు చాకరీ చేయలేకపోతుందంట. ఎక్కడికైనా వెళ్లాలంటే మేము ప్రతిబంధకంగా ఉన్నామట. వాడిని ఒకటే సతాయింపు. వాడు ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు, ఘర్షణ పడ్డాడు. కాని ఆమె ఏ మాత్రం అంగీకరించపోగా అందరి మీద వరకట్నం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో మేము

వాడికి నచ్చజెప్పి కొన్నాళ్ళు నీ దగ్గర ఉండి వస్తామని చెప్పి ఇలా వచ్చేశాము అంటూ ఆమె తల్లి విశాలాక్షి ఏడుస్తూ చెప్పింది. మరదలు అంత అనేసిందా? ఎంత చేశారు మీరు? కట్నం తీసుకోకుండా పెద్ద కుటుంబం, సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిందని తమ్ముడికి చేసుకుంటే ఇలా చేస్తుందా? అయిన వాడు పెళ్ళం మాట విని వాణ్ణి ఫోన్లో కడిగేస్తాను అని ఆవేశంగా అంటున్న లక్ష్మి ఎదురుగా భర్తను చూసి ఆగిపోయింది. అత్తగారు, మీరు బాధపడకండి, నేను మీ కొడుకులంటి వాణ్ణే, నా ఇంట్లోనే ఉండండి, కాకపోతే మీ అమ్మాయి సేవలు చేయగలదో లేదో, ఎందుకంటే ఈ మధ్యలో ఆమెలో అలసట కనిపిస్తుంది అన్నాడు సత్యమూర్తి. అవాకైంది లక్ష్మి. భర్త అలా ఎందుకన్నాడో అర్థమయ్యి కత్తితో పొడిచినట్లయింది. వెంటనే భర్తను గదిలోకి తీసుకెళ్లి ఇంట్లో జరిగింది తన తల్లిదండ్రులకు చెప్పవద్దని బ్రతిమలాడి తిరిగి హాల్లోకి వచ్చింది. మీ మామయ్య గారు కనిపించడం లేదు, వారికి ఈ మధ్య ఆరోగ్యం కూడా బాలేదన్నారు, ఆసుపత్రిలో ఉన్నారా అని అడిగిన తల్లి ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు లక్ష్మికి. లేదండి, ఆయన బానే ఉన్నారు, వాళ్ల పాత స్నేహితులంతా ఒక దగ్గర కలిసి 3 రోజులు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు, నేనే దింపి అక్కడున్న మా బంధువులకు అప్పగించి వచ్చాను అన్న భర్త మాటలకు కృతజ్ఞతగా అతని వైపు చూసింది లక్ష్మి. చూడు నాయనా, మేము నీకు భారంగా ఉండలేము, నాకు వంటలు బాగా చేయడం వచ్చు, ఆయన లెక్కలు రాయగలరు, ట్యూషన్లు చెప్పగలరు, ఎక్కడైనా ఈ 2 ఉపయోగించి ఉద్యోగాలు సంపాదించుకొని మా కాళ్ల మీద మేము బ్రతుకుతాం, ఎవరికి భారం అవడం ఇష్టం లేదు అన్న అత్తగారితో, అలాగే ముందు 2 రోజులు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు సత్యమూర్తి. రాత్రి గదిలో భర్తతో, తమ్ముడు అలా చేస్తాడనుకోలేదండి అంది చిన్నగా. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు సత్యమూర్తి. అలా చూడకండి, మీ భావం అర్థమైంది అని నిదానంగా అన్ని విధాల సహాయకారిగా సర్దుబాటుగా ఉండే మామగారిని ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చి మీరు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి బలవంతంగా ఆయన్ని బయటకు పంపేశాను. క్షణికమైన సుఖాల కోసం తండ్రి లాంటి ఆయన్ను ఎలా పంపేశానో నాకే అర్థం కావటం లేదు. ఇరుగు పొరుగు వారు తమ అవసరాలకు నా దగ్గరకు వచ్చి లేనిపోని సలహాలిస్తే ఆలోచన లేకుండా ఎలా ప్రవర్తించానో అర్థం కావటం లేదండి అన్న భార్య వంక చూశాడు సత్యమూర్తి. చూడు లక్ష్మి, మన దేశంలో స్త్రీ పాత్ర అత్యుత్తమైనది. తల్లిగా, సోదరిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా ఆమె పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది. ఇంటి నిర్వహణ, పిల్లల సంరక్షణ, భర్త బాగోగులు, కుటుంబ బంధువులతో వ్యవహారాలు, ఒకటేమిటి, అన్నిటిలోనే ఆమె సలహా పాత్ర లేనిదే ఒక అడుగు ముందుకు పడదు. పురుషులు సంపాదించి దానిని మహిళలకు ఇచ్చేసి వారి సుఖాలు సౌఖ్యాలు చూసుకోవడం సహజంగా మన సంఘంలో జరుగుతుంది. చాలా తక్కువ మంది పురుషులే కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తారు. మరో విచిత్రం ఏమిటంటే స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ సంపాదన పరులైనా ఏ పని తప్పదు, అయినా ఓర్మతో నిర్వహిస్తారు. ఇవి కాక సాంఘికంగా ఎదురయ్యే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎంత ప్రభావం చూపినా కుటుంబ నిర్వహణలో వారు ఏ మాత్రం ఆలస్యం చెయ్యరు. నువ్వు పెళ్లి అవగానే మా ఇంటికి వచ్చావు, అప్పటి సామాజిక పరిస్థితుల వల్ల మా తల్లిదండ్రులు మొదటి నుండి మన దగ్గరే ఉండేవారు. నాకు ప్రారంభంలో తక్కువ జీతం ఉన్నప్పుడు కుటుంబ భారం నిర్వహణ వారే చూసుకుంటున్నారు, చెల్లిళ్ల పురుళ్లకు వారే ఖర్చులు పెట్టేవారు. అమ్మ ఎంత చాకిరి చేసేదో నీకు తెలియంది కాదు, పిల్లలు పుట్టడం, వారి విద్యా ఖర్చులు, పురిటి ఖర్చులు పెరగడంతో మనం సినిమాకు కూడా వెళ్లలేకపోయేవాళ్లం. మీ వాళ్లకు ఇబ్బంది అవుతుందని మొదటి పండుగ తర్వాత మనం కూడా వెళ్లటం మానేశాం. నా ఉద్యోగంలో వృద్ధి ఆదాయం బాగా ఉందనుకున్నప్పుడు ఇంటి నిర్వహణ మనకే అప్పగించారు. అయినా నాన్నగారు సరుకులు తేవడం, అమ్మ ఇంటి పనులు చేయడం మానలేదు. మన పిల్లలకు నాన్నగారు అన్నీ నేర్పించారు, ఏనాడు మనల్ని పైసా లెక్క అడగలేదు. పైగా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆయన పెన్షన్ పొదుపులోంచి కొంత డబ్బు సహాయం చేశారు. నిజమే, నేను ఉద్యోగం నిర్వహణలో సాంస్కృతిక సాహిత్య విషయాలలో
నాయకుడిగా

0: పూర్తిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు నీ సరదాలు తీర్చుకోలేకపోవడంతో వచ్చే సంవత్సరం రిటైర్ అవుతున్న సమయంలో నాన్నగారు వృద్ధాప్యంతో నీకు యాత్రలు చేయడానికి ఆటంకం అవుతుందని, ప్రస్తుత సమాజంలో పిల్లలందరూ విదేశాలు లేదా దూర ప్రాంతాలలో భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకోవడంతో మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న వైనం నీపై బాగా ప్రభావం చూపింది. మన చిన్నతనంలో మన అనారోగ్యాలను సైతం భరించి పెద్దవారిని చేసిన వారిని మన స్వార్థాల ప్రయోజనాల కోసం వృద్ధాప్యంలో వేరుగా ఉంచడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా భార్య పోయిన నాన్నగారి లాంటి వారి జీవితం ఎంతో బాధాకరం. అమ్మే అన్ని దగ్గరుండి చూసుకునేది. ప్రస్తుతం నీ తల్లిదండ్రులది అదే సమస్య. చిన్న కుటుంబాలు, మారిన సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో మనం మన పెద్దవాళ్లు చెప్పినట్లు నడిచాం, ఇప్పటికీ నడుస్తున్నాం. విచిత్రం ఏమిటంటే మన తరం వాళ్ళం పిల్లలు చెప్పింది విని వారేమైపోతారో అన్న భయంతో అన్ని వాళ్లు చెప్పినట్లే సర్దుకుపోతున్నాం. ఈ సమయంలో మనం మన పెద్దవారిని తృణీకరిస్తే నీ పిల్లలకు ఏమి సందేశం ఇవ్వబోతున్నావో తెలుసుకోలేకపోతున్నావు. మన పిల్లలిద్దరూ విదేశాల్లో ఉన్నారు. మనకు అనారోగ్యం అయితే డబ్బు పంపగలరు, కానీ వారు వచ్చి చూడలేరు. మనకు అక్కడకు వెళ్లి ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితి. ఇక భవిష్యత్తుతో మనలాంటి వారందరం సహకార వృద్ధాశ్రమాలు నిర్మించుకోవలసిన దశ వచ్చేసింది. ఇంట్లో పెద్దవాళ్లుంటే వాళ్ల గురించి బంధువులు వస్తారు, మన పుట్టినరోజులు గుర్తు చేస్తారు, ఏవో ఒక విషయాలు చెబుతారు. వారు మాటలు మనకు ఛేదస్థంగా ఉంటాయి, అలాగే మన మాటలు మన పిల్లలకు ఛేదస్థంగా అనిపిస్తాయి. ముఖాముఖి మాట్లాడుకోవడం మాయమైపోయి చిరవాణిలా మాయమైపోయిన ఈ తరుణంలో పెద్దవారు లేకపోతే ఇంట్లో ఉన్న మన ఇద్దరం చిరవాణిలోనే మాట్లాడుకోవలసి వస్తుంది అని చిన్నపాటి ఆవేశ ప్రసంగం చేశాడు సత్యమూర్తి. నిజమేనండి, రిటైర్ అయిపోతే యాత్రలు తిరగొచ్చని, అందుకు మామగారు అడ్డని వారిని వృద్ధాశ్రమంలో చేర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలు నాపై ఇంతగా ప్రభావం చూపిస్తాయనుకోలేదు. నాలో మానవత్వం ఏమైపోయింది? కోడలుగా కాక అమ్మగా వారి పట్ల ఎందుకు మమత చూపలేకపోయాను? అమ్మ భావనను స్వార్థం అనే మేఘం కమ్మేసింది. నన్ను క్షమించండి, వెంటనే మామయ్య గారిని తీసుకురండి అంది కన్నీళ్లు జలజల రాలుస్తూ లక్ష్మి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి జరగడం సహజం. వాటిని సరిదిద్దుకోవడం మన కర్తవ్యం. నీలో మార్పు సహజంగానే వచ్చిందని నమ్ముతున్నాను. మీ తల్లిదండ్రుల కోసం ఇలా అనడం లేదు కదా అన్నాడు సత్యమూర్తి. ఒక విధంగా వారి రాక నాలో మార్పుకు కారణమయ్యింది. అందుకే మీరు చెప్పింది అర్థమైంది. నాలో కమ్మేసిన స్వార్థం అనే మబ్బు తెర వీడింది అంది భర్త ఎదపై ఆప్యాయంగా వాలుతూ. 2 రోజులు సత్యమూర్తి తన బావమర్దితో మాట్లాడడం, అతని భార్యలో మార్పు రావడంతో ఆ రోజు అత్త మామయ్యను రైలెక్కించడానికి స్టేషన్కి వెళ్లారు సత్యమూర్తి. మీ అందరికీ ఎలాగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా మీ అబ్బాయి కోడలు నా గురించి నా భార్య దృష్టిలో చెడ్డైపోయి కూడా బాగా నాటకమాడి ఆమెలో పరివర్తన తెప్పించారు అన్నారు సత్యమూర్తి.
1: మీ ఇంతవరకు మబ్బు వీడిన మానవత్వం శ్రీమతి కుంజా నాగలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్య

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని భద్రపరచుకుందాం, కరువు నుండి కాపాడుకుందాం ప్రసంగం వింటారు ముందుగా ప్రకటనలు.

0: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మనిషి జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. అలాగే మనిషి జీవించడానికి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని తినడానికి జీవించకూడదు. మనం తీసుకునే ఆహారం పరిశుభ్రంగా, పౌష్టికంగా మరియు ఎటువంటి కల్తీ లేకుండా చూసుకోవాలి. ఆహారం అనగా పోషక విలువలతో ఉన్న సమతుల ఆహారం. సమతుల ఆహారం అనగా ధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, పాలు మరియు పాల పదార్థాలు అన్నీ సమానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. ఈ సమతుల ఆహారాన్ని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ఆహార భద్రత యొక్క ప్రధాన లక్ష్యం. ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తిగత జాగ్రత్త. మన దేశంలో ఆహార ధాన్యాలు అవసరమైన దానికన్నా రెండింతలు అధికంగా ఉన్నాయని అంచనా. అయినప్పటికీ దారిద్ర్యం, ఆకలి, పౌష్టికాహార లోపాలు అధికంగానే ఉన్నాయి. ఆహారం నిల్వలున్నా పంపిణీ సక్రమంగా లేకపోతే, పంపిణీ జరిగినప్పటికీ ప్రజలు వినియోగించుకోలేనట్లయితే ఆహార భద్రత లేనట్టే. దీనినే మనం ఆహార అభద్రత అంటాము. ఆహారం కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండి ఆహార అభద్రత లేకుండా చూసుకోవాలి. ఆహార భద్రతను బహుముఖ అంశంగా పరిగణించాలి, ఎందుకంటే ఇది చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆహార అభద్రతకు కల కారణాలను చూసినట్లయితే, జనాభా విస్ఫోటనం మరియు ఆహార పదార్థాలు నిల్వ చేయటానికి సరిపడా యాంత్రిక శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, చిరుధాన్యాల వంటి పౌష్టిక విలువలు కలిగిన పంటల సాగును మర్చిపోవడం, వ్యాపార దృష్టి వలన వాణిజ్య పంటల పట్ల మోజు పెరగడంతో ఆహార పంటల సాగులో అసమానతలుండటం, కాలానికి అనుగుణంగా పండే పంటలకు సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ఉత్పత్తుల రూపంలో నిల్వ చేసుకోలేకపోవటం, ఆహారపు అలవాట్లపై పాశ్చాత్య వంటకాల ప్రభావం వలన కుటుంబ ఆహార విధానంలో మార్పులు రావటం, ఆహారంపై కాకుండా ఇతర అవసరాలపై ఎక్కువ ఖర్చు చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రధాన ఆహార ధాన్యాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, చిరుధాన్యాలకు ప్రాధాన్యతనివ్వకపోవడం వంటివి ఆహార అభద్రతకు ప్రధాన కారణాలు. ఆహార భద్రత అనేది అందరి బాధ్యత. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. వ్యక్తిగత బాధ్యత గురించి చూస్తే, మనం జీవించడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఏ విధంగా వృధా చేయరాదు. అలాగే ప్రతి ఒక్కరూ వారికి సరిపడినంత ఆహారాన్ని మాత్రమే తినాలి. వీలైనంత వరకు తాజాగా, సురక్షితంగా ఉన్న ఆహారాన్నే తినాలి. పాడైపోయిన ఆహార పదార్థాలను వృధా అయిపోతాయని ఎప్పుడూ తినరాదు. అవి తినడం వలన ఇంకా అనారోగ్యం బారిన పడతారు. కుటుంబ బాధ్యత గురించి చూస్తే, కుటుంబంలో ప్రతి ఒక్కరికి సరిపడా పోషకాహారాన్ని అందించడమే కుటుంబ బాధ్యత. అలాగే ప్రతిరోజు కుటుంబానికి ఎటువంటి కొరత లేకుండా సరిపడినంత ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు చౌకగా దొరికే కాలంలో కొనుక్కొని సురక్షితంగా ఉంచినట్లయితే అవి సంవత్సరమంతా కుటుంబానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఖర్చును అదుపులో ఉంచుకోవడానికి పెరటి తోట, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, తీగజాతి పంటలు, కోళ్ళని, పశువుల్ని పెంచుకోవచ్చు. అవి కొంతవరకు ఆహార కొరతను తగ్గిస్తాయి. సమాజ బాధ్యత గురించి చూస్తే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహార వృధాను అరికట్టడానికి వారి స్థాయిలో కృషి చేయాలి. ముఖ్యంగా సమాజంలో జరిగే వేడుకలలో, అందరూ కలిసి జరుపుకునే పండుగలలో వృధా అయ్యే ఆహారాన్ని పారవేయకుండా అనాథ ఆశ్రమాలకు, శరణాలయాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అలాగే నవీన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంపొందించి వాటి గురించి ఆ పరిజ్ఞానాన్ని రైతులందరికీ తెలియచేయాలి. ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా, ఎటువంటి రసాయన పదార్థాలు కలపకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రైతులు ఒకే పంటను భూమిలో సాగు చేయటం వలన భూమి సారం కోల్పోయి ఆహార దిగుబడి తగ్గి ఆహార అభద్రత కలుగుతుంది. అందువలన పంటల సరళిలో మార్పు చేసి రకరకాల పంటలు పండించాలి. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట వేయడం వలన పురుగులు, తెగుళ్ల సమస్య ఎక్కువై ఆహార దిగుబడి తగ్గుతుంది. దీని పట్ల అప్రమత్తత కావాలి. చిరుధాన్యాలు, ఆకుకూరల వినియోగాన్ని పెంచుకోవాలి. వరి, గోధుమ సాగు కంటే చిరుధాన్యాల సాగుకు నీటి అవసరం తక్కువ. తక్కువ ఖర్చుతో మెండు పోషకాలు, ఔషధ విలువలు గల చిరుధాన్యాల సాగును పెంచాలి. ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వలన వచ్చే

0: మధుమేహం, గుండె జబ్బుల నివారణకు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవటం ఎంతో అవసరం. ఇక ప్రభుత్వ బాధ్యత గురించి చూస్తే, ప్రభుత్వం అన్ని రకాల ఆహార పదార్థాలు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలి. వీటి యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలలో అవగాహన కల్పించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం వలన ఆహార భద్రత కలుగుతుంది. దేశ ఆహార భద్రత కొరకు ప్రభుత్వ గోడౌన్లలో గల లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోకుండా చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రతి ఒక్కరూ కొనుక్కోగలిగే రీతిలో అందుబాటులో ఉంచాలి. పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, చేపలు మొదలైన పశు సంపదను ప్రోత్సహించడం వలన పోషకాహార భద్రత కలుగుతుంది. ఇంటింటా టీవీ, మనిషికొక్క చరవాణి సమకూర్చుకున్నట్లే పాలు, పండ్లు, కూరగాయలు సమకూర్చుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత గల లబ్ధిదారులను ఎన్నిక చేయటంలో జాగ్రత్త వహించాలి. అందువలన అవసరతలో ఉన్నవారికి లబ్ధి కలుగుతుంది. చిన్న సన్నకారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పుడే ఆహార భద్రత సాధ్యం. జాతీయ ఆహార భద్రతా బిల్లు 2011 ముసాయిదా ప్రకారం చిరుధాన్యాలైన జొన్న, రాగి, సజ్జ, కొర్ర మొదలగు వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలి. స్వార్థపూరిత వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ ఆహార ధాన్యాల కొరత గురించి ప్రజలలో అవగాహన పెంచి ధరలు నియంత్రిస్తేనే ఆహార భద్రత కలుగుతుంది. ఈ ఆహార భద్రతకు కొన్ని సూచికలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, భోజనం విషయంలో వైవిధ్యాన్ని పాటించటం. ఉదాహరణకు, ధాన్యాలకు బదులుగా చిరుధాన్యాలు, అన్నానికి బదులుగా రొట్టెలు, సంగటి, పచ్చికూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పు దినుసులు మొదలైనవి తినడం. సంవత్సరానికి సరిపడా నాణ్యమైన ఆహారం కుటుంబానికి అందుబాటులో ఉండడం. అలాగే కాలానికి అనుగుణంగా దొరికే ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం. కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కొనుగోలు కోసమే వినియోగించడం. కూరగాయల కొరత లేకుండా చూసుకోవడానికి పెరటి తోటలు పెంచడం. ఇంటిలోని కూరగాయల వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించుకోవడం. రేషన్ దుకాణంలో సరఫరా చేసే అన్ని సరుకులను కొనుగోలు చేసి వాడుకోవడం. రేషన్ సరుకులలో నాణ్యత తక్కువగా ఉండే వాటిని ఆహారేతర అవసరాలకు వాడుకోవడం మొదలైనవి చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి మనిషికి ఆహార భద్రత అనేది ఎంతో అవసరం. అందుకే అందరం ఆహార పదార్థాలను, ఆహార ధాన్యాలను సాధ్యమైనంత వరకు వృధా కానియకుండా ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకున్నట్లయితే భావితరాలకు ఆహార కొరత రాకుండా చూసి వారి అభ్యున్నతికి పాటుబడిన వారమవుతాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని భద్రపరుచుకుందాం, కరువు నుండి కాపాడుకుందాం. ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. మాయదారి మల్లిగారు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
5: Hey!

0: சச்சி போதுரா.
1: నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమాజం. 8 గంటలు మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్. ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఏడాదికి 2 సార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్తో ఆర్మీ అవకాశం కల్పిస్తోంది. ప్రతిసారి 90 మందిని తీసుకుంటూ ఉంటారు. జేఈఈ మెయిన్ 2026 స్కోరుతో ఈ కోర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. వచ్చిన దరఖాస్తును పరిశీలించి ఎక్కువ స్కోరు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. అలా వడపోతలో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో 5 రోజులు 2 దశల్లో సైకలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. తొలి రోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ ఇంటెలిజెన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2కు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 4 రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాలను రాణించిన వారికి కోర్సు, శిక్షణను ఎంపిక చేస్తారు. జనవరి 2027 నుంచి తరగతులు, శిక్షణ ప్రారంభమవుతాయి. 4 ఏళ్ల టెక్నికల్ ట్రైనింగ్ పూణే, సికింద్రాబాద్, మావుల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా కొనసాగుతుంది. ఇందులో 2 దశలు ఉంటాయి. ఫేజ్ 1 3 సంవత్సరాలు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఫేజ్ 2 ఏడాది పోస్టు కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. 3 ఏళ్ల ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకుని ఫేజ్ 2లో చేరినప్పుడు ప్రతి నెల 56,100 రూపాయి స్టైఫండ్ అందుతుంది. శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం JNU న్యూఢిల్లీ వారు అందజేస్తారు. అనంతరం వీరికి లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి ఆహ్వానం పలుకుతారు. లెవెల్ 10 వేతనం, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. వీరు CTC రూపంలో ఏడాదికి సుమారు 18 లక్షల వరకు వేతనం పొందవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలను అందుకోవచ్చు. ఇవి శాశ్వత ఉద్యోగాలు. అందువల్ల పింఛను, ఇతర ప్రయోజనాలు పదవీ విరమణ అనంతరం వీరికి అందుబాటులోకి వస్తాయి.

0: మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 60% మార్కులతో ఇంటర్మీడియట్ ప్లస్ టూలో జేఈఈ మెయిన్స్ 2026 స్కోరు తప్పకుండా కలిగి ఉండాలి. దీనికి పురుషులు మాత్రమే అర్హులు. వయసు విషయానికి వస్తే జనవరి 1, 2027 నాటికి 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా joinindianarmy.nic.in joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 12, 2026. మరొక ప్రకటన. బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతా వారు 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 23 పోస్టులు, మేనేజ్మెంట్ 39 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు బీఈ, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీజీ డిగ్రీ, చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 40,000 నుంచి 140,000 వేతనం లభిస్తుంది. ఇంజనీరింగ్ ఉద్యోగస్తులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ ఉద్యోగస్తులకు 27 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ చిరునామా www.balmerlorry.com అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం www.balmerlorry.com అనే వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 9, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. శ్రోతలు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08744 ఇది ఎస్టేట్ కోడ్, 295038 మరొక నంబర్ 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముందుగా మరి శ్రోత లైన్ లో ఉన్నారు ఎవరో చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కట్ల సతీష్ గారు చెప్పండి. మా స్టేషన్ కి ప్రేమ శ్రోత, పురాతన శ్రోత.
1: మన ఆకాశవాణికి మొత్తం 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
0: ఓకే,
1: మాకు ఈరోజు కమలాసన్ సరిత నటించిన మరో చరిత్రలో బలి బలి మగాడు అనే పాట వినిపించాడు సార్.
0: ఓకే,
1: వింటున్న వారందరికి పాపం లైన్లు దొరకదు, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. వింటున్న

0: లైన్ ఎవరైతే ఫోన్ చేస్తున్నా వాళ్ళందరికి పాట డెడికేట్ చేస్తున్నాను లైన్ దొరకని వారి కోసం.
1: ఓకేనండి, ఎందుకంటే మరి కార్యక్రమం అనేది అంత క్రేజ్ ఉంది కాబట్టి అందరు ట్రై చేస్తుంటారు పాపం మాట్లాడాలి నేను నా పాట వినాలి అని.
0: అన్ని కేంద్రాలు లైన్ దొరికితే లైన్ దొరికినారు అదృష్టవంతరం సరే
1: దొరికితే అదే అందరు పాపం నా పాట వినాలి నా మాట వినాలని ఆతృత చేస్తూనే ఉంటారు. అట్లా లైన్ దొరకడం కొద్దిగా కష్టం అవుతుంది, అయినా ట్రై చేయాలా కష్టపడుతూ సాధించు.
0: ఈరోజు కూడా మంచి పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాగ ప్రసంగం వచ్చింది.
1: అవును,
0: ఇక్కడ ఆహార భద్రత దినోత్సవం కాబట్టి ఈరోజు ఆహార భద్రత దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఫంక్షన్ వాటిలలో ఫుడ్ బాగా వేస్ట్ చేస్తున్నారు.
1: అవును,
0: చూస్తూనే ఉన్నాం. అయితే సరే ఒకవేళ మిగిలిన కానీ ఇప్పుడు అనాథాశ్రమాలు కొంతమంది నిరుపేదలు ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ మనం ఇస్తే వేస్ట్ కాకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక పూట భోజనం పెట్టిన సంతృప్తి కలుగుతుంది కాబట్టి. ప్రతి ఒక్కరు ఏమైనా చిన్న ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీలు కిట్టి పార్టీలు ఏమి చేస్తూ ఉంటుంది కాబట్టి మిగిలిపోయిన ఫుడ్ ని దగ్గరలో ఉన్న అనాశ్రమం కానీ ఉంటుంది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ దహార్తిని ఇటుపోతే ఆకలిని తీర్చే వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా చెప్తున్నాను.
1: ఓకేనండి, మీరు చెప్పింది అందరూ పాటించాలని కోరుకుంటాం మన ఆకాశవాణి కూడా. ఓకేనండి, ఆహారాన్ని భద్రపరచుకోవాలి, ఆహారాన్ని మిగిలి పాడు చేయకుండా ఎవరికైతే అవసరం ఉందో వారికి అందజేయదిస్తే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం. ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు మీ మాటతో పాటు కాకుండా మరి శ్రోతలు ఎలా ఉన్నారు చూద్దాం. హలో
1: హలో, నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: నమస్కారం అండి, ఎవరైనా మాట్లాడేది? యాకపాష గారు, బర్మా క్యాంప్ నుంచి. చెప్పండి యాకపాష గారు, బాగున్నారా?
1: దానికంటే ముందు ఇప్పుడు మనకు ఈసారి వర్షాకాలం కొంచెం తొందరనే మొదలైన అనిపిస్తుంది వాతావరణాన్ని బట్టి.
0: అవును,
1: పిల్లలు గాలి వారం వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి చెట్ల కింద
0: ఉండకుండా
1: మన జాగ్రత్తలు మనం పాటించాలండి. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు.
0: ఓకేనండి,
1: ప్రత్యేకలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నాకు మెరుపు కళల చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: ఏ పాట?
1: నిన్నది వచ్చాను అంటే పాట వస్తాను సార్, పాట బాగుంటుంది సార్, పాట మన బాలుగారు పాటిన పాట కాబట్టి నాకు ఆ పాట ఇష్టం.
0: ఓకేనండి, మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: ఈ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేను డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోతలు ఏమైనా ఉన్నారు చూద్దాం. హలో
5: హలో
4: హలో, నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది?
5: నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరు, ఎక్కడ నుంచి?
5: స్వీటింగ్ మాట్లాడుతున్నా.
4: పాలంచండి స్వీటి గారు, చెప్పండి స్వీటి గారు, ఏ సినిమా పాట విందాం అనుకుంటారు ఈ రోజు?
5: ఎలా ఉన్నారు?
4: అది మేము బాగున్నామండి, మీరు బాగున్నారా?
5: బాగున్నాను.
4: ఓకే చెప్పండి మేడం, ఏ పాట కావాలి?
5: నాన్నకు ప్రేమతో మూవీ నుంచి టైటిల్ సాంగ్ వినిపించండి.
4: నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్.
5: ఒకటిన శ్రోతలు
4: చెప్పండి.
5: టాటా సంపత్ కుమార్, నారో నారోల్,
4: మీ కుటుంబ సభ్యులందరి పేరు చెప్పారు. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు అనగడి మీ పాట వినిపిస్తున్నాను.

శ్రోతలు హలో, మీ మాటతో పాటు స్వాగతం అండి. ఎవరండి? భీమగూడెం గ్రామం నుంచి వాడ శ్రీను గారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట విందామని ఫోన్ చేశారు? జల్సా మూవీలో ఏ పాట? ఓకే ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను. చెప్పండి, ఇవ్వండి. హలో, నమస్తే మేడం. మా పాప బాగున్నారా? ఏం చేస్తావు నువ్వు? చదివి చదువుకున్నావు? ఇప్పుడు యూకేజీ?

ఇప్పుడు యూకేజీ వెళ్తున్నావా? భలేగా మాట్లాడుతున్నావే, బాగా చదువుకో. ఓకే మరి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: నమస్కారం రవీంద్ర గారు, నేను బొప్పాయి గుడి నుంచి అన్నప్పారని మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: నమస్కారం అండి బాపారావు గారు, బాగున్నారు మీరు? నేను బాగున్నామండి.
1: బాగానే ఉన్నామండి. కాకపోతే ఇప్పుడే హాట్ హాట్ గా కూల్ కూల్ గా వాతావరణం అలా ఉంది.
0: రాత్రి బాగా వర్షం వచ్చిందండి మా దగ్గర. మీద మీకు వచ్చిందండి?
1: ఏం లేదు, మీరు పంపించినా బాగుండేది మాకు.
0: మాకు చాలా పడింది రాత్రి 9 గంటల స్టార్ట్ అయ్యి 11 గంటల పట్టింది. అంటే మాకు మరి నిన్నటి నుంచి మరి ఈ ఎండాకాలం మొత్తం నిన్ననే బాగా వర్షం పడింది.
1: అందుకనే నేను ఈ పాట వాన పాట కోరుకుంటున్నాను.
0: ఏం పాట కావాలండి? వానది
1: పండవీడి సింహంలో నుంచి వానొచ్చే వరదొచ్చే వలపల్ల వయసు నీలో గోదావరి పొంగి అనే పాట కావాలి.
0: ఓకే ఓకే ఓకేనండి. మరి మీరు అడిగిన మీ పాట, మీ వాన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్స్ అండి.
0: ఓకే.

0: హలో హలో చెప్పండి, ఎవరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గంగాధర్, నాందేడ్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర నుంచి సార్.
0: మహారాష్ట్ర నుంచి గంగాధర్ గారు ఫోన్ చేశారు?
1: అవును సార్.
0: చెప్పండి గంగాధర్ గారు, చాలా దూరం నుంచి ఫోన్ చేశారు, ఏ పాట విందామనుకుంటున్నారు?
1: ఈ రోజు సార్ సగంవర నుంచి ఆకాశం ఎందుకో పచ్చపడ్డది ఈ పాట కావాలి సార్.
0: ఓకే, ఆకాశం ఇప్పుడంతా పచ్చపడలేదు కానీ మేఘాలు పడుతున్నాయి.
1: మేఘాలు వచ్చే పోతున్నాయి, గాలి వస్తుంది సార్.
0: నీ వర్షాలు పడుతున్నాయా?
1: తుఫాన్ కొంచెం సింకులు వచ్చిపోయాయి నిన్న.
0: నిన్న వచ్చిపోయిందా? మాకు కూడా చిన్న వర్షాలు పడినాయి నిన్న. ఓకేనండి, మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి. చెప్పండి.
1: భూజన్ శ్రీహరి, అజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, తుకారాం జాదవ్ గారు, కొలరయ్య, అలా చాప భూమేశ్వర్ గారు, వీళ్ళందరి కోసం సార్, మీకోసం ఈ పాట.
0: ఓకే, మన శ్రోతలందరి కోసం మన పాట వినిపిస్తున్నాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: Anubhos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palwancha. Jilla Lune Ekaika Mahila Engineering Kalashala. Diploma BTech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mi Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamena Best Choice. Call Cheyandi 9246907407.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
5: హలో, గుడ్ మార్నింగ్. నమస్తే సార్.
4: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: శ్రీహర్షనగర్ మండలం సీతంపేట బంజారు నుంచి బద్రు మాట్లాడుతున్నా సార్.
4: సీతంపేట బద్రు నుంచి బద్రు గారు, చెప్పండి బద్రు గారు, ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు?
5: శుభలగ్నం సినిమా నుంచి చిలుక ఏ స్టూడియో కానీ పాట ఏంటి సార్?
4: పాడండి పాడండి, పాడుతున్నారు పాడండి.
5: నాకు రాదు సార్.
4: అంతేనా?
5: అంతే సార్.
4: ఓకే ఓకే, మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
5: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. ఎవరైనా మాట్లాడారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ సార్, నేను కొత్తగూడెం బర్మకామ్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు, ఓకే. ఇంతకు ముందే మీ వాళ్ళు వచ్చారనుకుంటా?
1: అవును సార్, అవును సార్.
0: బర్మకామ్ నుంచి జాకబ్ గారు వచ్చారా? చెప్పండి నూర్జహాన్ గారు, ఏ పాట విందామని ఫోన్ చేశారు?
1: ఈ రోజు సినిమా పేరు నువ్వు నాకు నచ్చావు సినిమాలో నుంచి
0: పాడండి. పాడండి, బాగుంది, పాడుతున్నారు కదా.
1: పాట వింటాం కదా సార్, మరి పూర్తి పాట నేనే వాళ్ళకి మళ్ళీ వినేదేలా?
0: మీ పాట, మీ పాట కూడా శ్రోతలు వింటారు కదా.
1: వింటున్నారు కదా సార్, టైం చాలా తక్కువ తీసుకొని పాడదాం అనుకున్నాను సార్, అందుకని మరి వేరే శ్రోతలు కూడా మాట్లాడారు కదా సార్, మరి వాళ్ళు కూడా నాకు లాగానే ఎదురు చూస్తా ఉంటారు కదా సార్, కలిసి అదొక సంతోషం మాకు బాగుంటది సార్.
0: అవును, కాలు దొరికిన వాళ్ళకి చాలా సంతోషపడతా ఉంటారు, దొరికిన వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రయత్నం. ఓకేనండి, మీరు నూర్జహాన్ గారు, మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థాంక్యూ సార్.
0: ఓకే.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: హలో,
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పాల్వంచ మండలం పుణుకుల నుంచి అక్బర్ ని సార్.
3: పుణుకుల నుంచి అక్బర్ గారు, చెప్పండి, ఏ సినిమా పాట విందామనుకుని ఫోన్ చేశారు మాకు?
4: ఈ రోజు రోజులు మారే ఈ సినిమా నుంచి ఎరువక సాగారు రన్నో చిన్న కష్టమంతా తీరును అన్నో రైతన్న అనే పాట ఏంటి సార్?
3: అంటే వర్షాలు పడుతుంది, తొలగరి స్టార్ట్ అయిందని అవి పాట కొడుతున్నారా?
4: అవును సార్, అందుకనే సార్.
3: రైతులందరి కోసం మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఝాన్సీ జిడూర్పాడు మండలం పాపకొల నుంచి మాట్లాడుతున్నాను.
0: ఝాన్సీ గారు చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు
0: ఏ సినిమా పాట వినిపించాలి?
1: కొత్త బంగారు లోకం చిత్రం నుండి

0: హలో
1: హలో సార్,
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా పేరు మారబైన శ్రీనివాసరావు సార్.
0: మారబైన శ్రీనివాసరావు గారు, స్వాగతం మీ మాటతో పాటకు. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏ పాట విందాం అనుకుని చాలా కష్టపడి ఫోన్ లైన్ దొరకబట్టుకున్నారు అనుకుంటా. ఎందుకంటే మాకు శ్రోతలు పెరిగారండి, మరి మాకు అంత బిజీ. మరి అవును, ఇప్పుడే మహారాష్ట్ర నుంచి చేశారు పాపం ఆయన, గంగాధర్ గంగాధర్ గారు. చాలా మంది మా కార్యక్రమాలు అలా ఉంటే మన పాటలు కూడా విందామని ఆశతోటి చేస్తుంటారు కదా అందరూ. ఓకే, మీ అందరి శ్రోతల అభిమానంతో ఇలా ఉంటుంది మరి మరి మా స్టేషన్. చెప్పండి. ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తూనే ఉన్నాను, వస్తూనే ఉంది, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరన్నా మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రుద్రాపూర్ నాలేరియా టికెట్ షాప్ రావండి సార్.
0: రాములు గారు చెప్పండి, ఏ పాట కావాలి? రాములు గారు, వందనాలమ్మ వందనాలమ్మనా? ఓకే, నీకు పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: శ్రోతలు భీమార్తో పాట కార్యక్రమంలో ఉంటున్నారు. మరో శ్రోత లైన్ లో ఉన్నారు. ఎవరో చివరి శ్రోత చూద్దాం. హలో
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరైనా మాట్లాడేది?
1: నమస్తే అండి, లక్ష్మీపల్లి ప్రశాంత్ నగర్ నుంచి వెంకటేశ్వరరావు.
0: చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఏ పాట కావాలి?
1: మేఘ సందేశంలోని ఆకాశ దేశాన పాట కావాలి.
0: ఓకే, ఈ కార్యక్రమానికి చివరి శ్రోత మీరు, మీ పాట వినిపిస్తుందని వినండి.
1: ఓకే ఓకే.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఇంతవరకు మీరు మీ మాటతో ఓ పాట టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విని మీకు నచ్చిన మీరు మెచ్చిన మీరు సినిమా పాటలు విన్నారు కదా. మరి కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ కోటేశ్వరరావు గారు. మరి మీకు మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపించిన నేను ఇప్పటి వరకు మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు కదా. మరి ఇప్పుడు విందాం ఏకచిత్ర గానం. ఈ శీర్షికన ఈరోజు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి ఆహ్వానం ఈ చిత్రం నుంచి పాటలు విందాం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం సీతారామ శాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్. ఆహ్వానం చిత్రం నుంచి ఏకచిత్ర గానంలో పాటలు విన్నాం. వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: నాన్న, నాకు 3000 ఇవ్వండి.

0: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
0: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నా బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
0: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
0: ఇదిగో
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: వినండి ఆహ్వానం చిత్రం నుంచి పాటలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆహ్వానం చిత్రం నుంచి పాటలు వింటున్నారు.
3: నీ మనసులో మాట ఎనుకోవెబుల్లి, కనుసూపు మేరుండి కానున్న పెళ్ళి.
4: హాస్యం కాకపోతే నువ్వు చెబుతావుటే జోస్యం.
5: చెప్పదేవయ్యా
3: ఆసి కాల.

శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ ధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లగ్నమందు ఉదయం 8:13 నిమిషములకు వివాహ

మీరింత వరకు ఏకచిత్రగానం శీర్షికన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి ఆహ్వానం చిత్రం నుంచి పాటలు విన్నారు. సంగీతం ఎస్పి కృష్ణారెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10:03 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

నాటకం రచన ఎద్దనపూడి సులోచనారాణి, రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు, నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్.

జలపాతం నాటకం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి నవలకు రేడియో అనుసరణ శ్రీ పీసపాటి శేషుబాబు, నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: భావన్నారాయణ కాశీనాథ్ తాత, తిరుమలరావు బి అమరేంద్ర, అనిరుద్ టివిఏఎస్ శర్మ, సమీర ఎన్బి రాజేశ్వరి, సేఫాలి టి పుష్ప, లక్ష్మి భారతలక్ష్మి, బాలసరస్వతి సుందరీరావు, సుమిత్రమ్మ టి బాలా త్రిపుర సుందరి, ఇన్స్పెక్టర్ ఎస్ నాగేశ్వరరావు. వినండి జలపాతం నాటకం.

0: హలో, ఎవరు ఎవరు కావాలండి? అనిరుద్ధ ఇక్కడుండరు, మా పక్కింట్లో ఉంటున్నారు. అతనికి వాళ్ళ పెళ్లి, ఆ హడావిడిలో ఉన్నారు. ఏమిటి, అర్జెంటా? సరే పిలుస్తాను, లైన్లో ఉండండి. సీను సీను, కాస్త పక్కింట్లో అనిరుద్ధ ఆయనకి ఫోన్ వచ్చిందని చెప్పు. అర్జెంటుగా మాట్లాడట, లైన్లో ఉన్నారని చెప్పు. రండి. అనిరుద్ధ మీరే అనుకుంటాను, మీరంతా మ్యారేజ్ హడావిడిలో ఉన్నారని చెప్పాను, అయినా వినలేదు. అర్జెంటుగా మాట్లాడాలంటేను కబురు పెట్టాను.
1: ఇట్స్ ఆల్ రైట్. హలో, ఎస్ అనిరుద్ధ్ స్పీకింగ్. ఏమిటి, ఇంకా కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్లి ఆపడమా? ఇంపాసిబుల్. పెళ్లి వారింటికి మేము వెళ్ళబోతున్నామండి. నోను, నా వల్ల కాదు. పెళ్లి ఆగిపోతే రెండు కుటుంబాల గౌరవం, ఆ అమ్మాయి జీవితం. నో నో, వీల్లేదు. కాస్త నా మాట వినండి ప్లీజ్. ఓకే ఓకే, వస్తాను. ఎక్కడికి? ప్యారిస్ హోటలా? రూమ్ నెంబర్ ఎంత? ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తాను. చిచి, రాక్షసుడు.
0: ఎవరినండి రాక్షసుడు అంటున్నారు?
1: ఇంకెవరు, ఆ ఫోన్లో మాట్లాడిన దుర్మార్గుడు. అవును, నేను ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నారా?
0: వినాలని కాకపోయినా మీరంత గట్టిగా మాట్లాడితే వినపడకుండా ఉంటుందా చెప్పండి.
1: ఐఎమ్ సారీ, ఒక చిన్న అభ్యర్థన.
0: ఏమిటి?
1: నాకు ఫోన్ వచ్చినట్లు కానీ, నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ మీరు మా వాళ్ళకి చెప్పనని దయచేసి నాకు మాట ఇవ్వాలి.
0: అవసరం నాకేమిటండి, అయినా అది అంత రహస్యమా?
1: రహస్యమేనండి, ఎవరికి తెలియకూడదు. మీరు హెల్ప్ చేస్తే నాకెంతో ఉపకారం చేసిన వారు అవుతారు.
0: అబద్ధం ఆడటం నాకు నచ్చదు. అసలు ఇదంతా ఏమిటి?
1: ఈ ఫోను రాగానే నన్ను పిలవకుండా లేడని చెప్పి ఉంటే కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్లి ఆగిపోకుండా ఉండేది. అందుకు కారణం మీరు అనను, కానీ విధిని ఎదిరించడం ఎవరి వల్ల అవుతుందిలేండి. కానీ ఈ ఫోను సంగతి నా కోసం రహస్యంగా ఉంచగలిగితే మీకెంతో రుణపడి ఉంటాను.

0: చూడండి, ఇది మా కుటుంబ సమస్య, కొన్ని మీరు అబద్ధం ఆడద్దు. ఎవరైనా అడిగితే మీకేమీ తెలియదు అనండి చాలు.
1: అది మాత్రం అసత్యం కదా?
0: ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదండి. మీరే కనుక నిజం చెప్తే డొంకంతా కదిలి మా ఇంటిల్లిపాది ఆపదల పాలవుతుంది.
1: ఎందుకని?
0: అవన్నీ చెప్పలేను ఇప్పుడు. ప్లీజ్, వీలున్నప్పుడు తప్పకుండా వివరాలు చెప్తాను. నాకు ఇప్పుడు టైం లేదండి. వస్తానండి, వస్తాను.
1: అరే, విచిత్రంగా ఉందే ఇతను వ్యవహారం చూస్తుంటే.
2: హలో, కమాన్ బాయ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు.
0: చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు?
2: ముందర కూర్చోవయ్యా.
0: తిరుమలరావు గారు, మీరు ఇలా ఎయిర్ కండిషన్ గదిలో కూర్చొని జరగబోయే పెళ్లి ఆపించి ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారో తెలుసా?
2: పాపం అనిరుద్, నాకిష్టమైనవి చేయడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నీ పెళ్లి ఎందుకు ఆగిపోవాలో ఫోన్లోనే చెప్పానుగా. ఈ హోటల్కి ఇంకా అనేక వ్యాపారాలకి అధిపతిని నేను. ఇక్కడ

0: లేదండి. వస్తానండి, వస్తాను.
1: అరే, విచిత్రంగా ఉంది ఇతను వ్యవహారం చూస్తుంటే.
2: హలో, కమాన్ బాయ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు.
0: చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు?
2: ముందర కూర్చోవయ్యా.
0: తిరుమలరావు గారు, మీరు ఇలా ఎయిర్ కండిషన్ గదిలో కూర్చొని జరగబోయే పెళ్లి ఆపించి ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారో తెలుసా?
2: పాపం అనిరుద్, నాకిష్టమైనవి చేయడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నీ పెళ్లి ఎందుకు ఆగిపోవాలో ఫోన్లోనే చెప్పానుగా. ఈ హోటల్కి ఇంకా అనేక వ్యాపారాలకి అధిపతిని నేను. ఇక్కడ నుంచే ఏ పనైనా చేస్తూ ఉంటాను, అనుకున్నది సాధిస్తాను. నుంచునే ఉన్నావు, ముందు కూర్చో.
0: అవసరం లేదు, ముందు ఆ కాగితాలు ఫోటోలు ఇవ్వండి, నేను వెళ్ళాలి.
2: ఇస్తాను, కానీ మరికొన్ని గంటల్లో నీకు ప్రతిభకి జరగబోయే పెళ్లి ఆగిపోవాలి. ఆ ముహూర్తం దాటిపోయేందుకే నిన్ను పిలిచింది, తొందరపడకు.
0: నా పెళ్లి ఆగిపోవటమేనా మీకు కావాల్సింది?
2: అదొక్కటే కాదు, రెండో కోరిక కూడా ఉంది, చెప్తాను. అదిగో అందాల బొమ్మ, విద్యుల్లత లాంటి మెరుపు తీగ నా మేనకోడలు సేఫాలి.
3: హలో అంకిల్. ఓ సారీ, మీరు గెస్ట్ తో ఉన్నారని చూడక.
2: పర్వాలేదు, ఇతను అనిరుద్ధ్, బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. సీమిస్టర్ అనిరుద్ధ్, సెఫాలి అంటే నాకు ప్రాణం. నా కంపెనీలన్నింటికి ఈమె యజమానురాలు, నా ఆస్తికి వారసురాలు. నేను సెఫాలి బిజినెస్ కాన్ఫరెన్స్ కు వెళ్తున్నావు, రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ హోటల్లోనే ఉండి కావలసినవన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకో, డోంట్ హెసిటేట్.
0: మరి ఆ కాగితాలు ఫోటోలు?
2: ఏ వ్యాపారంలోనూ లావాదేవీలు త్వరగా తేలవని తెలుసుగా. అవతల నాకు ఆలస్యం అవుతే లక్షల నష్టం. పద సెఫాలి. వన్ మోర్ థింగ్, ఈ గది తలుపులు తీసే ఉంటాయి, నువ్వు వేసుకుంటే తప్ప. నీ మకాం కొన్నాళ్ల పాటు ఈ పక్క గదిలో ఏర్పాటు చేశాను, అందుకు నువ్వెలాగూ కాదనలేవని నాకు తెలుసు.
0: అంటే నన్ను బంధించి ఉంచుతారా కాగితాలు ఫోటోలు ఇవ్వకుండా?
2: ఇందాకే చెప్పాను, నాకిష్టమైనవి చెయ్యడం నా అలవాటు అని. అవసరం నీది, అవకాశం నాది, వాదనలకి టైం లేదు. పదమ సెఫాలి.
4: అనిరుద్ధ్ ఇల్లు విడిచి వారం అయింది. అనుకున్న ముహూర్తం కన్నా 2 గంటలు ముందుగా బయటికి వెళ్ళినవాడు మళ్ళీ కంటి కనిపించలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా, నా బిడ్డ ఏదీ చెప్పకుండా.
5: నీకెన్నిసార్లు చెప్పాను ఈ వారం రోజుల్లో సుమిత్ర?
4: ఏ సంగతి అండి?
5: అదే వాడి సంగతి, అనిరుద్ధ్ గురించి. నా ఎదురు మాట్లాడొద్దని నీకెన్నోసార్లు చెప్పాను.
4: చెప్పారు, చెప్పారండి, కానీ ఏ కారణం వల్ల వాడు పెళ్లి పందిరిలోంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవలసి వచ్చిందో? అసలు వాడేమయ్యాడో తెలియక.
5: అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడెక్కడో చక్కగా ఉండే ఉంటాడు, కానీ వాడు చేసిన పని వల్ల మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయా లేదా? వాడి పుణ్యం అని మన బ్రతుకులు రోడ్డులు పడ్డాయి. నలుగురు అనే మాటలకి తలెత్తుకోలేకపోతున్నాను. ఎక్కడ తగలబడ్డాడో ఆ నీచుడు.
6: అమ్మా అమ్మా, అడిగో, అనిరుద్ధ అన్నయ్య వచ్చేశాడమ్మా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావన్నయ్యా?
4: ఏరా ఏరా అనిరుద్, ఇన్నాళ్ళు ఎక్కడున్నారా? అసలు ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావు?
5: నోరు మూస్తావా లేదా సుమిత్ర? ఏరా ఏరా అనిరుద్, ఎందుకు వచ్చావురా? ఏ ధైర్యంతో ఇంట్లో అడుగు పెట్టావు? ఎంత మోసం, ఎంత దగా చేశావురా? నిన్ను ఏం చెయ్యాలంటే.
4: ఏమండి ఏమండి, వాడిని వదలండి, చంపేస్తారా?
6: నానా వదలండి. ఏమిటి నానా, అన్నయ్యని వదిలిపెట్టండి.
5: వీణి నిట్ట నిలువు నా చీల్చి పారేస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఈ దరిద్రుడి మూలంగా 2 కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. నాకింత తలవంపులు, అవమానం తేవడానికి వీడికి నేను ఏం ద్రోహం చేశాను? చెప్పమను, నీ కొడుకుని చెప్పమను సుమిత్ర.
4: చెప్పరా చెప్పరా అనిరుద్ధ్, అసలు ఏం జరిగిందో చెప్పి. మా అందరి గుండెల్లో రగిల్చిన చిచ్చు ఆర్పరా నాయన.
6: అన్నయ్య, మేమంతా నీవాళ్ళం, నీకు ఏ కష్టం వచ్చినా మేము అర్థం చేసుకుంటామన్నయ్య. అకస్మాత్తుగా ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు అన్నయ్యా, చెప్పు.
7: చెల్లాయి, అది నా స్వంత విషయం, నేనెవరికి ఏది చెప్పలేనమ్మా.
5: అయితే మళ్ళీ ఎందుకు వచ్చావురా?
7: ఏం నాన్న, ఎందుకు రాకూడదు? నేను రాకుండా తప్పు ఏది చేయలేదే.
5: చెయ్యలేదా? ఏరా, పీటల దాకా వచ్చిన కూతురు పెళ్లి ఆగిపోయినందుకు ఓ కన్న తండ్రి గుండె ఆగిపోయి ప్రాణాలు విడిచాడు. ఏ కారణమో చెప్పలేనంత రహస్యం నీలో దాచుకుని నువ్వు తేలిగ్గా తిరగగలుగుతున్నావురా? మేము కావలసిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక కుళ్ళి కుళ్ళి చస్తున్నావురా?

0: ఈ ఇంటి పరువు నిలబెట్టలేని నువ్వు పోరా, పో, ఎక్కడికైనా పో, నాకంటే కనిపించకు, వెళ్ళు.
1: నాన్న,
0: అలా పిలవకురా, భ్రష్టుడా, గెట్ అవుట్. నా కంటికి కనిపించకు, పోరా, పో, ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి నువ్వెవరో తెలియకుండా చావరా, చావు.
2: ఏమండి ఏం మాట్లాడేవి, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. కాసేపు ఉంటే మీ నాన్న నిన్ను బ్రతకనివ్వరా నాయన, బ్రతకనివ్వరు.
1: వెళుతున్నారమ్మా, మీరు కోరినట్లుగా ఇంకెప్పుడు రాను, కానీ ఈ ఊళ్ళోనే ఉంటాను. వెళ్ళొస్తానమ్మా, వస్తాను లక్ష్మి.
2: అనిరుద్ధ, వెళ్ళిపోయాడమ్మా, అన్నయ్య వెళ్ళిపోయాడు.
3: సమీర్ గారు, సమీర్ గారు, మిమ్మల్ని ప్లీజ్. సమీర్ గారు,
4: ఎవరు?
3: నేనండి, అనిరుద్ధుని. కాస్త ఆగండి, దయచేసి వెళ్ళిపోకండి. ఒక్క మాట విని వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.
4: నాకు అవతల చాలా పని ఉంది, అదే కాక ముక్కు మొహం ఎరగని స్ట్రేంజర్తో నాకేం పని?
3: అదేమిటి, నన్ను గుర్తుపట్టలేదా? అయితే
4: పెళ్ళింటి నుంచి పారిపోయి పెళ్లి కూతురు తండ్రి చావుకి కర్త అయిన మీరు, మీ ఇంట్లో వాళ్ళందరినీ చావమని బజార్ లట్టుకొని తిరిగే మనిషిని గుర్తించాను కాబట్టి మీతో మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను.
3: మీరు అన్నవన్నీ కాదనను, కానీ ఏదో కారణం లేకుండా చదువు సంస్కారం ఉండి బ్యాంకు ఉద్యోగం అయిన నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే అందుకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినమని.
4: అక్కర్లేదు, వినే అవసరం నాకు లేదు.
3: ఉంది, చాలా ఉందండి. అవసరం మీకు ఉందండి సమీర్ గారు, మీకు ఉద్యోగం అవసరం ఉంది కదూ, చెప్పండి.
4: అయితే అందుకోసం నన్ను ఇలా రోడ్డు మీద ఆపారా?
3: లేదు, కాస్త నిదానంగా మాట్లాడుకోవడానికి. మీరు ఒప్పుకుంటే అదిగో ఆ కనపడే హోటల్లో కూర్చొని విషయాలు వివరంగా చెప్పుకోవచ్చు. దయచేసి కాదనకండి.
4: అసలు అసలు మీరు చెప్పేదేమిటి?
3: మొన్న భవానీ ఎంపోరియంలో సేల్స్ గర్ల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా మీరు?
4: వెళ్ళాను. అయితే
3: మీతో పాటు ఆరుగురు ఇంటర్వ్యూకి వచ్చారు, ఉన్నది ఒక్కటే ఖాళీ, అవునా?
4: అవును. అయితే
3: మీ అయితేకి సమాధానం హోటల్లో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. చూడండి, రోడ్డు మీద నలుగురు మనల్ని విచిత్రంగా చూస్తున్నారు. ప్లీజ్ పదండి. కూర్చోండి. ఎంపోరియంలో నెలకి 1400 జీతం, బస్సు పాసు వాళ్లే ఇస్తారు, బోనస్సు సెలవులు అవి ఉంటాయి. మీకు ఆ ఉద్యోగం ఇష్టమేనా?
4: ఇష్టమే, ఉద్యోగం వస్తాయి కానీ రావద్దు.
3: అది మీకు వచ్చేలా చూస్తా.
4: సర్లేండి.
3: ఆ ఎంపోరియం ప్రొపరేటరు నా ఫ్రెండేలేండి, మీకు ఆ ఉద్యోగం తప్పకుండా ఇప్పిస్తా, కానీ ఒక షరతు మీద.
4: షరతా?
3: అవును. మీ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంది కదూ.
4: ఉంటే ఏ ఏదైనా దొంగతనం చేయాలా?
3: లేదులేండి, మా చెల్లెలు లక్ష్మితో స్నేహం చేయాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డబ్బు అప్పుగా మీరు ఇస్తూ ఉండాలి. ఆ డబ్బు నేనే ఇస్తానులేండి.
4: వాళ్ళకి మీరే ఎందుకు ఇవ్వకూడదు?
3: ఆ గుమ్మం ఎక్కవద్దని మా నాన్న ఆంక్ష విధించాడు. అంతేకాదు, నేను ఇస్తున్నానని కనుక వాళ్ళకి తెలిస్తే అసలు తీసుకోరు. అందుకే మీ ద్వారా పరోక్షంగా వాళ్ళని ఆదుకోవాలని.
4: ఎందుకు ముసుగులు వ్యవహారాలు? మీరెందుకిలా అజ్ఞాతంగా బ్రతకాల్సి వస్తుందో చెప్పేస్తే అసలు గొడవే ఉండదుగా.
3: చెప్పలేను, ఒక భయంకర వలయంలో ఇరుక్కొని అందులోంచి బయటపడలేకపోతున్నాను. అది కనుక అలరి పెట్టుకుంటే మా ఇంట్లో ఏ ఒక్కరూ మిగలకుండా ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే ఆ విషయాలను ఛేదించడానికి నాకు కొంత సమయం కావాలి, అలాగే మా వాళ్ళ క్షేమం కూడా మీ ద్వారా కావాలి. ప్లీజ్ ఈ సహాయం చేయరు?
4: చెప్పండి.
3: మా ఇంట్లో వాళ్ళ సంగతులు కష్టసుఖాలు నాకు తెలుపుతూ ఉండాలి, ఇంతకన్నా మీ మీద భారం వేయలేండి. కనీసం ఒక అనాథగా అనుకుని.
4: అరే అంత మాట అనవసరం, ప్రయత్నిస్తాను.
3: అందుకు మీకెంతో రుణపడి ఉంటాను. మీరు చేయబోయే ఈ సహాయం విలువ కట్టలేనంత నాకు. మా కుటుంబం పరిస్థితి ఏ స్థితిలో ఉందో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఈ ఒక్క సహాయం చేస్తే.
4: తప్పకుండా చేస్తాను.
3: మా ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్తాను, అందువల్ల మీ పని చాలా సులువవుతుంది. ముఖ్యంగా లక్ష్మితో మీరు సన్నిహితులు కావడం చాలా అవసరం.
4: ప్రయత్నిస్తాను.
3: ఎంపోరియంలో రేపటి నుంచే చేరండి. ఇదిగో మీ ఉద్యోగానికి ఆర్డర్.
4: ఆర్డర్?
3: బేరర్ రెండు స్వీట్స్ పట్టుకురా.
4: సారీ, నేను స్వీట్స్ తిననండి.
3: మీరు తినకపోతే రెండు నేనే తినేస్తానులేండి. ఎందుకో తెలుసా? ఒకటి మీకు ఉద్యోగం వచ్చినందుకు, రెండు మనం

0: మీరు అన్నాన్ని ఇళ్ళు మాని ఎన్నాళ్ళిలా ఉంటారండి?
1: చావు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా.
0: అవును, మీరు ఇలా ఉపవాసాలు చేస్తే మనకు వచ్చిన మచ్చ మాసిపోతుందా? అనురుద్ధికి బుద్ధి వస్తుందా?
1: లేదు, వాడికి రాదు. నీ కొడుకు పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయిన క్షణం నుంచే మనం చచ్చిపోయామే, మనం చచ్చిపోయాం. ఆనాటి నుంచే ఈ శరీరం అవమానాలతో కృషించి నశించిపోయింది. మిగిలింది ఇక చావొక్కటే.
0: ఫలితం ఫలితం ఏమిటి? మీరు ఇలా కృషించిపోతే మేమంతా ఏం కావాలండి? మేమంతా ఏం కావాలి? వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉంది. అసలు కొంపక ఏదో శని పట్టి పీడిస్తోందండి.
2: నాన్నగారు, అన్నయ్య చేసిన పనికి అన్నమ్మ అని మమ్మల్ని శిక్షించడమా మీ ఉద్దేశం? అన్నయ్య ఎటూ దూరం అయ్యాడు, మీరు కూడా దూరం అయితే మేమేం కావాలి నాన్నగారు?
1: కాదమ్మా, కాదు. అమ్మా లక్ష్మి, మనిషి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తన మనుగడ తన వారి జీవితాలను నడిపిస్తాడు. మీ అన్నయ్య చేసిన ఒక్క తప్పిదం ఈ ఇంటిని మనల్ని సమాజంలో నవ్వులు పాలన చేసింది, నవ్వులు పాలు చేసిందమ్మా.
2: నాన్నగారు,
1: అంతేకాదు, నీ పెళ్లి జరగడానికి కూడా ఒక అవరోధంగా నిలిచాడు ఆ దుర్మార్గుడు.
0: ఇలా తిండి మాని ఆకలితో చావడంగా నా కాస్త విషంతా. అందరం ఒక్కసారే చచ్చిపోదామండి, ఒక్కసారే చచ్చిపోదాం.
2: చివరికి అదేనమ్మా మనకి మిగిలేది. సమీర గారా, ఏం కావాలండి?
3: ఈ లేసు మీరలిందేనా? ఎంత బాగుందో
2: చూడండి. ఎంతసేపు మా మాటలు వినే ఉంటారు, అవన్నీ వినాలని ఈ ఇంటి గుట్టు రట్టు చేయాలనేగా ఇక్కడ నిలబడింది.
3: లక్ష్మి,
2: దయచేసి మరెప్పుడు రాకండి, వెళ్ళండి.

0: లక్ష్మి, లక్ష్మి గారు, ఇటు ఇటు. నేను. ఎవరు? సమీరని. కాస్త ఆగండి. ఇంటికేనా?
1: అవును.
0: బజార్కి వచ్చారా?
1: అవును.
0: నేను ఇవాళ సెలవు పెట్టాను, అంచేత ఏమీ తోచక ఇలా పార్క్ వచ్చాను. మీరు ఇటు వెళ్ళడం చూసి పిలిచాను.
1: నేను మిమ్మల్ని అడగలేదే ఇక్కడికి ఎందుకు వచ్చారని.
0: అవునవును, కాకపోతే స్నేహం కొద్దీ నేనే చెప్తున్నాను.
1: మనం స్నేహితులమా? ఎప్పటి నుంచి? మనం కలుసుకున్నది వారం కిందట. అప్పుడే అంత స్నేహం ఏర్పడడం విచిత్రం.
0: కావచ్చు, కానీ నేను మీతో స్నేహం కోసం ఎంపర్లాడేందుకు ఒక కారణం ఉంది. చెప్పనా?
1: వినడానికి నాకు అభ్యంతరం లేదు.
0: ఏమీ లేదు. మీ ఇంటి ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా మీ గుమ్మానికి ఉన్న కత్తెను అల్లిక నాకెంతో నచ్చింది. ఎలాగైనా అది మీ దగ్గర నేర్చుకోవాలని. ఏదైనా అనుకుంటే నేను చేసేదాకా నిద్ర పట్టదు, అందుకని మిమ్మల్ని పలకరిస్తుంటే మీరేమో విసుక్కుంటున్నారు.
1: అరే అలాగా? ఇది సంగతి అని వచ్చినప్పుడు చెప్పి ఉంటే.
0: ఎక్కడా, నేను రావటం మీ ఇంట్లోనేమో ఏదో వాదించుకుంటూ.
1: సర్లేండి, రేపటి నుంచి ఆ అల్లిక నేర్పుతాను. అది నేను మా అన్నయ్య కలిసి వెళ్ళాను. తెల్లవార్లు కూర్చుని ఒక పక్క నుంచి అల్లేశాడు మా అన్నయ్య. మమ్మల్ని ఎవరేమన్నా అంటే కొట్టినంత పని చేసే అన్నయ్య ఈవేళ మా బ్రతుకుల్ని నవ్వుల పాలు చేశాడు.
0: ఏ కారణము లేకుండా పెళ్లి పందిట్లోంచి పరారవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
1: ఎందుకు చేయాల్సి వచ్చిందో, మాతో చెప్తే బాగుండేది.
0: అలాంటి రోజు రావాలనుకుందాం. అది సరే, ఈ వారపత్రికలు చదువుతారా మీరు?
1: మీరు?
0: చదివేశాను. తీసుకుని చదివి ఇవ్వండి. మనం ఇప్పుడు కూడా స్నేహితులం కాలేదా లక్ష్మి?
1: కాదంటే మీకు అల్లిక నేర్పడం కుదరదు. 4 రోజుల్లో నేర్పేస్తాను చూడండి. మీరు ఇంటికేనా?
0: అవును. పదండి, మాట్లాడుకుందు వెళ్దాం.
1: పదండి.
2: హలో అనిరుద్ధ్, గది ఉడుస్తున్నావా? అదేమిటయ్యా, 10 రూపాయలు పారేస్తే పని మనిషి ఊడ్చేదిగా.
3: నీకు లోపలికి వచ్చే ముందు పిలవటం గానీ తలుపు తట్టడం గానీ చేయాలని తెలియదా?
2: నాకు కాలింగ్ బెల్ నొక్కడం తప్ప మరో అలవాటు లేదు. గుమ్మం పక్కన కాలింగ్ బెల్ కోసం చూస్తే ఏది లేకపోవడంతో నేరుగా లోపలికి వచ్చేశాను. అది సరే, హాయిగా దర్జాగా హోటల్లో ఉండవయ్యా అంటే వద్దని ఈ ఎలకర బోన్లో ఇలా గాలి వెలుతురు లేని చోటుకొచ్చావేమిటయ్యా?
3: మీరెంత శ్రీమంతులైనా ఎదుటివారి లేమిని ఎత్తిచూపడం మర్యాద కాదండి.
2: నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. అది సరే, నువ్వు నేను చెప్పిన సంగతి ఆలోచించావా?
3: నాకు ఇష్టం లేదు
2: అనిరుద్ధ్. సిరిరా మోకాలు నట్టు పెడుతున్నావు. నువ్వు ఏ ధీమాతో నా

0: కాదంటున్నావు?
1: ప్రపంచంలో ఎవరూ పొందలేనంత సంపద నాకుందని మీతో ఇదివరకే చెప్పాను.
0: సిల్లీ, సంపద ఏమిటయ్యా సంపద? ముసలి తండ్రి తల్లి చెల్లెలు వీళ్ళేనా?
1: ఆపండి, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అంతేకాదు, నాకు మీకు మధ్య ఉన్న లావాదేవీలో వాళ్ళ ప్రసక్తి రావటం నేను సహించను.
0: సరే సరేనయ్యా, నీ మాటకి విలువ ఇవ్వమంటావు, ఇస్తాను. నువ్వు నా చేతుల్లో ఇరుక్కున్నా నీ కోరికని ఎందుకో అంగీకరించాలనే ఉంటుందయ్యా. చూడు, మన మధ్య ఉన్న డీల్ నీకు గుర్తుంది, అది అమలు పరిచే పద్ధతి చెప్తాను, విను.
1: చెప్పండి.
0: సేఫాలిని పెళ్లి చేసుకోవాలి.
1: అది జరగని పని.
0: ఎందుకని? సేఫాలి నీకు నచ్చలేదా, అందంగా లేదా?
1: ఆ అమ్మాయిని మీ కుట్రల్లో ఇరికించాలని చూస్తా.
0: నోర్మయ్, నీతులు చెప్తే కడుపు నిండదు. డబ్బు విలువ నీకేం తెలుసు? ఆల్ఫ్ పర్వతాల సోయకం, నయగరా జలపాతాల సొంపు, స్కై స్క్రాపర్స్ మధ్య నుంచి కారులో సేఫాలి పక్కన ఉండగా అలా వెళ్తుంటే ఓ అది లైఫ్. ఆ పిల్లెవరు ప్రతిభ. ఏమిస్తుందయ్యా నీకు పిల్లల్ని అప్పుల్ని తప్ప?
1: మీరు కల్పించే హాయి కన్నా నాకుగా నాకేం కావాలో నాకు తెలుసు. ఎవరు ఎదురు చూడనంత అన్యాయం నా చేత చేయించారు మీరు. కొన్ని గంటల్లో పెళ్లిపీటల మీద కూర్చోవలసిన నేను అక్కడ కాక మీ హోటల్ గదిలో మీ ముందు పడి ఉండేలా గతి కల్పించారు నాకు. అది చాలదా?
0: నేను తలుచుకుంటే ఇది చాలా చిన్న అఫైర్. సేఫాలిని భార్యగా చేసే పట్టుదల సాధించే తెలివి గల బలవంతుణ్ణి అని మర్చిపోకు.
1: ఇవన్నీ వినటం నాకు అలవాటయ్యి మీ బెదిరింపులను సీరియస్ గా తీసుకోవడం మానేసి చాలా రోజులైంది.
0: నీ మొండితనం అంటే నాకు ఎంతో ఇష్టమయ్యా, కానీ సేఫాలిని నీ భార్యగా చెయ్యాలనే మొండితనం నాలోనూ బాగా ఎక్కువ పాళ్ళల్లో ఉందిలే. లెట్ అస్ సీ ఎవరు గెలుస్తారో చూద్దాం. చూడు, సాయంత్రం 6 గంటలకి కారు వస్తుంది, నువ్వు వచ్చేసాయి. నువ్వు వస్తావు, వెళ్తున్నా.
1: ఎన్నాళ్ళు ఇలా బెదిరిస్తావులే? ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకపోవు, నీ వలయంలోంచి నేను బయటపడక మారను. అప్పుడు చెప్తాను నేనెవరు. గుడ్ ఈవినింగ్ సేఫాలి.
2: హలో, కమిన్. అరే, కూర్చున్నారేమిటి?
1: ఏ, కూర్చోకూడదా?
2: హోస్ట్ కూర్చోండి అని గెస్ట్ ని ఇన్వైట్ చేసే దాకా కూర్చోకూడదు. ఎటికసి గురించి లెక్చర్ ఇవ్వనా ఏమిటి?
1: నాట్ నెసెసరీ. తిరుమలరావు గారి బ్యాంకులోంచి కావలసిన డబ్బు డ్రా చేసేందుకు, మిమ్మల్ని ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకువెళ్లేందుకు వీలుగా కారుని నాకు ప్రొవైడ్ చేస్తూ బ్లాంక్ చెక్ ఇచ్చారు మీ అంకుల్. అందుచేత మీరు ఈ గదిలో నాకు గెస్ట్ సేఫాలి.
2: అయితే పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాను, మావి రాగానే అడిగేస్తాను.
1: ఏమని?
2: నన్ను నా స్వాతంత్రాన్ని ఎందుకు అప్పగించారు అని.
1: లేదులేండి, ఇంతకీ మీ అంకుల్ ఎక్కడికి వెళ్లారు?
2: పని మీద వెళ్లారు.
1: వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్లేది, ఎందుకు వెళ్లేది కనీసం మీకైనా చెప్పి వెళ్ళరా?
2: చెప్తారు, నేనే విన్ను. నాకు ఆ వివరాలు వినే ఓపిక లేదు కాబట్టి.
1: వినాలండి, ఒకవేళ ఆయనకి ఏదైనా అపాయం జరిగితే?
2: మనం ఆపలేని ప్రమాదాల గురించి ఏదో జరగబోతుందని పెసిమిస్టిక్ ఆలోచనలు నాకు నచ్చవు.
1: మీరు ఎక్కడ చదువుకున్నారు?
2: ఏ, అంత కుతూహలంగా అడుగుతున్నారు?
1: ఏమి లేదు, మొన్న మీరు ఫోన్లో ఎవరితోనో ఫ్రెంచ్లో మాట్లాడటం విన్నాను, విదేశాల్లో చదువుకున్నారేమోనని.
2: అదిగో సిఐడి లాగా ఆరాలు తీస్తున్నారు. మీకు తెలియదు అనుకుంటాను, సిఐడిలు మాకు అలవాటే.
1: వాళ్ళు మీ వెంట ఎందుకు పడతారండి?
2: మావయ్య డబ్బు గురించి అందరికీ అనుమానమే.
1: ఆయన వ్యాపారం ఏమిటో
2: తెలీదు. తెలివితేటలతో సంపాదించే ఆయన్ని చూస్తే చాలా మంది కసూయ. వాళ్లే సిఐడిలాగా పొంచి ఉండి.
1: కాదేమో, తిరుమలరావు గారు నిజాయితీగా సక్రమంగా ఆర్జన చేసి ఉంటే ఆయనకున్న ఆస్తి కొన్ని తరాలు శ్రమిస్తే తప్ప సంపాదించలేరు తెలుసా?
2: ఎవరికీ దొరకని ఛాన్సులు అంకుల్కొచ్చుంటే.
1: అది తెలిస్తే అసలు గొడవే ఉండదు. ఆ రహస్యం కోసమే కదా సిఐడిలు వెతికేది.
2: ఓహో, అంకుల్ విషయాలు మనం మాట్లాడాలా నీరు?
1: ఓకే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వచ్చారు ఆయన.
0: హలో మై లిటిల్ ఏంజెల్ సేఫాలి.
2: ఏమిటి అంకుల్ ఇంత ఆలస్యమైంది?
0: కంగారు పడ్డారా?
2: నేను కాదు, మిస్టర్ అనిరుద్ధ్ నన్ను భయపెడుతుంటేను.
0: ఏమని?
2: నీకేదైనా ప్రమాదం జరిగితేనట నువ్వు వెళ్లిన చోట్లు వివరాలు కనుక్కోవద్దా అంటున్నారు.
0: అతను ఎప్పుడు అంతేలేమ్మా. ఏమయ్యా అనిరుద్ధ్, నువ్వు రావనుకున్నాను. కమా పదండి, డిన్నర్ చేద్దాం. రామ్మా సేఫాలి. అనిరుద్ధ్ పద.
1: మై గాడ్, నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా
3: మీ వల్లేనని మీ వాళ్ళు అంటున్నారు. లక్ష్మి మాత్రం మీరేదో బలమైన కారణం లేకుండా ఏ పని చేయరని నమ్ముతోంది.
1: లక్ష్మికి నేనంటే అంత నమ్మకం అండి. దుర్మార్గుడు, నా వాళ్ళకి నాకు మధ్య ఇంత కల్లోలాన్ని సృష్టించాడు. వస్తుంది రెండు ఒకరోజు, నా చేతికి చిక్కకపోడు.
3: ఎవరైనా ఏం చేశాడు మీకు?
1: చెప్తాను, కానీ ఇప్పుడు కాదు.

0: చెప్పక, ఎన్నాళ్ళలో అమాయకుల ప్రాణాలతో చదరంగం ఆడతారండి. నిన్న లక్ష్మి వచ్చి అడగలేక అడిగింది తెలుసా?
1: ఏమిటి సమీర గారు, ప్లీజ్ చెప్పండి.
0: చెప్తాను. నిన్న లక్ష్మి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఓ 100 రూపాయలుంటే ఇస్తారా, మొన్నటి నుంచి ఇంట్లో అంతా ఉపవాసం ఉంటున్నామంది. ఆ క్షణంలో నా చేతిలో కూడా డబ్బు లేదు.
1: అదేమిటి, జీతం వచ్చి ఉండాలిగా వారం క్రిందటే.
0: ఉద్యోగం మానేశాను.
1: ఎందుకని, నాతో ఎందుకు చెప్పలేదు?
0: మీ ఫ్రెండ్తో ఘర్షణ పడ్డాను, అతని ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు, మానేశాను.
1: మరి లక్ష్మికి డబ్బులు ఎలా ఇచ్చావు?
0: నా ఉంగరం తాకట్టు పెట్టి 100 రూపాయలు తీసుకుని లక్ష్మికిచ్చాను. లక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకుని అసలు తాము ఈ స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారే అంది. అదెల్లా అని అడిగితే అన్నయ్య పెళ్లి ప్రతిభతో అవుతుందన్న నమ్మకంతో సెటిల్మెంట్ డబ్బంతా ప్రతిభ వాళ్ల నాన్నగారి వ్యాపారంలో అవసరానికి పెట్టారు అని చెప్పింది. పెళ్లి చెడిపోయిందని, తండ్రి చనిపోయాడనే కక్షతో ప్రతిభ ఆ డబ్బు మీకు అందకుండా తొక్కి పెట్టేసింది అని చెప్పింది.
1: చాలా ఘోరం. ఇదంతా నా పెళ్లి ప్రతిభతో కాకపోవటం వల్లనే?
0: లక్ష్మి కాదండి, ఏదో కారణం వల్ల వాళ్లకు మీరు దూరమయ్యారని ఇప్పటికీ నమ్ముతోంది. అదేమిటి, మీ కళ్ళల్లో నీళ్లు?
1: సారీ, ఆపుకోలేకపోయాను. నా పరిస్థితులు ఎలా చెప్పుకోవాలి? పరమకిరాతకుణ్ణి, మీలాంటి వాళ్ళకు కూడా చెప్పుకోవాలంత ఓపిలో ఇరుక్కుపోయాను.
0: ఎందుకని?
1: చెప్పను, చెప్పలేను.
0: అయితే నా నుండి ఇక ముందు మీకు ఎటువంటి సహాయమో అందదు.
1: ప్లీజ్ నా మాట వినండి. ఇంకా కొద్ది రోజులే, మీరు నాకు సహాయం చేస్తే నా వాళ్ళు నాకు తగ్గుతారు, లేకపోతే వాళ్ళు ఉపవాసాలు చేసి చచ్చిపోతారు నా వల్ల. నా వల్లనేనండి సమీర్ గారు.
0: అనిరుద్ గారు, ఏమిటి మీరు చేస్తున్నది?
1: నాకు సహాయం చేయనంటే మీ పాదాల మీద పడి ప్రాణాలు విడుస్తాను. చేస్తారా?
0: అలాగేలేండి, మీరు మాత్రం అంత పని చేయకండి.
1: అటు అమ్మ, నాన్న, చెల్లెలు, భార్య కావలసిన ప్రతిభ అంతా నన్ను అసహించుకునేవాళ్ళే. కనీసం మీరన్నా.
0: నమ్ముతున్నానని కాదు, కాకపోతే మీరు ఇరుక్కున్న విషవలయం ఏమిటో తెలుసుకోవాలన్న సాహసం నన్ను మీ మాటలు నమ్మేలా చేస్తున్నాయి.
2: అందుకేగా రోజు నా కళ్ళ ముందు ఉండేలా నేను ప్రస్తుతం రోజుకి 20 గంటలుంటున్న 5-స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా ఉద్యోగం చూశాను. చేస్తారా నా కోసం?
0: మీకోసం కాదు, మీ ఇంట్లో వాళ్ళు పడే బాధలు చూశాక దొరికితే చేస్తాను.
2: చాలా సంతోషం, పదండి.
0: ఎక్కడికి?
2: సేఫాలే ఉంటున్న హోటల్ రూమ్కి.
0: ఆవిడెవరు?
2: తిరుమలరావు గారి మేనకోడలు.
0: తిరుమలరావు, ఆయనెవరు?
2: అతను ఒక పెద్ద క్రాస్ పజిల్, నన్ను కార్నర్ చేసిన పెద్ద మనిషి. విషయాలు మెల్లమెల్లగా నీకే తెలుస్తాయి. పదండి, ఇప్పుడు మనం సేఫాలిని కలవాలి, 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. రండి, లిఫ్ట్లో వెళదాం.
3: ఆహా, వాట్ ఎ గ్రేట్ డే. 10 సార్లు పిలిచినా నా గదికి రాని మీరు, ఎందుకు వచ్చారు ఈ అమ్మాయితో?
2: మీతో చెప్పాను ఆ మధ్య, గుర్తుందా? నా ఫ్రెండ్ కజిన్కి రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వేయించమని. ఆమె ఈమె.
3: ఆహా,
0: నమస్కారం అండి.
3: నమస్తే. అదిగో అంకుల్ బాల్కనీలో ఉన్నారు, వస్తున్నారు. అంకుల్, అనిరుద్ధ్ ఉద్యోగం కావాలని అడిగారే, ఈ అమ్మాయినట. పేరు
2: సమీర.
4: నేను అడిగే వాటికి అనిరుద్ధ్ కాదు రిప్లై చేయాల్సింది, నువ్వమ్మాయి. అర్థమైందా? నీకు ఉద్యోగం అంత అవసరం ఏమిటో చెప్పు.
0: డబ్బు.
4: నీకెవ్వరూ లేరా?
0: ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు.
4: అంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటావు?
0: కాదు, నా విషయమే.
4: అంటే?
0: మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తామంటున్నారు.
4: అయితే ఈ ఉద్యోగం ద్వారా ఆ సమస్యను ఎలా తప్పించుకుంటానంటావు? ఒకవేళ అనిరుద్ధ్ నిన్నేదైనా ఆదుకుంటానన్నాడా?
2: అవునండి.
4: ఎలా ఆదుకుంటావయ్యా?
2: ఉద్యోగంలో ఉంటే పెళ్లి ఏర్పాటు నుంచి తప్పించుకోవడానికి, కాలయాపన కావడానికి అవకాశం ఉంటుంది కదండి.
4: అయితే ఆ ఉద్యోగం ఈ అమ్మాయికే ఇవ్వాలంటావు?
2: జవాబు చెప్పే అధికారం నాకు లేదుగా, అది మీ చేతుల్లోనే ఉంచుకున్నారు. సేఫాలి గారు ఏది అంటే అది నాకు అంగీకారమే.
4: గుడ్ సేఫాలి, నువ్వేమంటావు?
3: మీ ఇష్టం అంకుల్, ఆ అమ్మాయి చెప్పింది విన్నారుగా.
4: సరే, ఈ అమ్మాయి ఎవరో నీకేమిటో?
2: నా ఫ్రెండ్ సిస్టర్.
4: సేఫాలి, అపాయింట్ చేస్తున్నావా?
3: అంకుల్,
4: నా మొత్తం ఆస్తికి అనిరుద్ధ్కి నువ్వే మేనేజింగ్ ప్రొప్రైటర్వి. త్వరలో అతనిని పార్ట్నర్ గా తీసుకుందాం అనుకుంటున్నావుగా, చాయిస్ ఇస్ యువర్స్.
3: నన్ను
4: అమ్మాయి, నీ పేరేమిటన్నావు? సమీర కదూ. నేను సెఫాలి ఓ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాం, వచ్చేసరికి రిసెప్షనిస్ట్గా నువ్వు నాకు కనపడాలి. అర్థమైందా అనిరుద్ధ్?
2: అలాగే.
4: సెఫాలి, మీటింగ్ 1 గంట ఉంటుంది, ఆ తర్వాత కాస్మోపాలిటన్ డిన్నర్ ఉంది, వివరాలు దారిలో చెప్తాను.
3: అలాగే.
4: వస్తావయ్యా.
2: పద డ్యూటీలో చేరుదు గానీ.

0: అనిరుద్ధ్, నాగతిలో ఏం చేస్తున్నావు?
1: సేఫాలి,
0: నేను అడిగింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని.
1: బాత్రూమ్ లో సేఫాలి ఉంది, ఆమె వచ్చాక అడగండి మీ ప్రశ్నకు జవాబు.
0: అంటే సేఫాలిని ఏం చేశావు చెప్పు.
1: ఎవరో ఒకతను రూమ్ నెంబర్ 116లో సేఫాలిని.
0: అమ్మా సేఫాలి,
2: అంకల్
0: ఏం జరిగింది? అదేమిటి, నీ జాకెట్ చిరిగిపోయి జుట్టు చిందర వందరగా ఈ అనిరుద్ధ్ నిన్ను.
2: కాదు, తేజస్వరి సింగ్ నన్ను బలాత్కరించబోయాడు అంకల్.
0: వాడు ఇక్కడికి వచ్చాడా? అసలు ఏం జరిగిందమ్మా?
2: మీరు రూమ్ నెంబర్ 116లో ఉన్నారని, అర్జెంట్ గా రమ్మన్నారని హోటల్ బాయ్ చెప్తే అక్కడికి వెళ్లాను. తేజస్వరి సింగ్ నన్ను బలాత్కరించబోతుంటే అనిరుద్ధ్ సమయానికి వచ్చి వాడితో కలయబడి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయనే గనక రాకపోతే అన్యాయంగా వాడి చేతుల్లో నాశనం అయ్యేదాన్ని అంకల్.
0: వాడు ఇంకా ఆగదిలోనే ఉన్నాడా?
1: లేదు, సేఫాలిని ఇక్కడ వదిలి అతని కోసం వెళ్లేసరికి రూమ్ ఖాళీ చేసేశాడు. అతడు మీకు బాగా తెలుసటగా, సేఫాలి చెప్పింది.
0: వాడెక్కడున్నా నా నుంచి తప్పించుకోలేడమ్మా సేఫాలి. బొంబాయిలో వీడు పొందిన అనుభవం ఇంకా మర్చిపోయి ఉంటాడు. అందుకే ఆ కక్షతోనే నిన్ను వాడు పాడు చెయ్యాలని చూశాడు. సేఫాలి, ఇక నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు నువ్వు. ఈలోగా వాడి సంగతి నేను చూస్తాను. అనిరుద్ధ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: మీ రూమ్ నెంబర్ 2, ఇవిగో తాళం చెవులు.
4: హోటల్ బాయ్లు ఎవరు లేరా? కాస్త రూమ్ చూపించలేరా?
3: పదండి, ఇదే మీ రూమ్.
4: కొంచెం ఆ కర్టన్స్ పక్కకు లేతారా?
3: అలాగే. ఏయ్, ఏమిటిది చెయ్యొద్దులు.
4: ఈ హోటల్లో వారం రోజులుంటాను, నువ్వు రాత్రికి నా గెస్ట్గా రాకూడదు.
3: దుర్మార్గుడా.
4: గుడ్, మన పరిచయం ముద్దులతో మొదలై ప్రణయం దాకా వెళ్లి విరుస్తుంది. ఈ సంగతి చాలా పుస్తకాల్లో చదివాను. బాయ్ ది బాయ్, నేను మోహన్ రావుని.
3: దగ్గరకు వచ్చావో చస్తావు. నన్నదులు, పొదులు, నేను చంపేస్తాను నీ చూడా.
4: వ్యర్థ ప్రలాపాలు అనవసరం, నిన్నిక్కడెవ్వరూ కాపాడలేరు. ఎవడరా నువ్వు?
1: నేను తర్వాత చెప్తాను. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే ఒళ్ళు తిమ్మిరెక్కుతుందట్రా రాస్కెల్.
4: నేను ఆవిడ భర్తని. మేమిద్దరం ఒక విషయంలో వాదులాడుకుంటుంటే మధ్య నువ్వెవడివి? నీ మీద మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాను.
1: చేసుకో, కానీ గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు ఆమె ఉండటం వల్ల తేలిగ్గా బయటపడ్డావు. మరోసారి ఇలాగే చేస్తే నీ కాళ్ళు చేతులు శరీరంలోంచి వేరవుతాయి. జాగ్రత్త.
4: ఇదిగో
1: పరస మీద.
4: నిన్ను వదల్ని, అసలు ఈ హోటల్లో నుంచి బయటకు ఎట్లా వెళ్తా వస్తాను? అదిగో వాటిని కూడా వదలను.
1: ఏడ్చావు, నీకంత ధైర్యం కూడా నా ఊరికి అరవకు. పద సమీర. నో, నేను నమ్మను, నేను నమ్మలేను. మీరు ఎన్ని చెప్పినా
0: మరి సమీరా మోహన్ రావులకి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ల మాట ఏమిటి? అది చూశాక కూడా ఏమిటయ్యా అనిరుద్ధ్?
1: ఇలాంటివి ఎన్నైనా కల్పించవచ్చు. సమీర పరువు తీయాలనుకునేవాళ్ళు ఏమైనా సృష్టించగలరు.
0: అలా నువ్వంటే సరిపోదు, ఎవరు చేస్తారు? అంత అవసరం ఎవరికుంది?
1: ఏవో, అది తెలిస్తే ఆ మోహన్ రావును ప్రోత్సహించిన ఆ పెద్ద మనుషుల ప్రాణాలు తీయకుండా మన.
5: అనిరుద్ధ్, ఇదంతా ఎందుకు? సమీరని హోటల్ గదికి రమ్మని రేప్ చేసే ప్రయత్నం చేశాడు అవునా? ఆమెకి అతనితో ఏమాత్రం పరిచయం లేకుండా అతను పిలవగానే అతని గదికి ఎందుకు వెళ్ళినట్లు? ఏ ప్రశ్నలకి సమీర సరైన సమాధానం చెప్పలేకపోయింది ఎందుకు?
1: సేఫాలి, 1 పాయింట్. తేజస్వర్ సింగ్ మిమ్మల్ని ఏ కారణంగా అటాక్ చేశాడు? పరిచయాలు అక్కర్లేదు ప్రమాదాలు తలపెట్టే పాపిస్టు మనుషులకి.
0: సరే సరేనయ్యా, నీ సంగతి చెప్పు. ఆ మోహన్ నీ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కింద కేసు పెట్టి లాకప్ లో పెట్టిస్తే నేను కలుగ చేసుకోకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉండేవాడివి కదూ.
5: అనిరుద్ధ్, సమీర విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థం కావడం లేదు.
1: సేఫాలి, సమీర నా ఫ్రెండ్ చెల్లెలు, ఆమె మంచి చెడులు కనుక్కోవాల్సిన బాధ్యత నాకుంది.
0: సమీరాకు అసలు అన్నయ్యలే లేరని తెలిసిందని నిన్న నీకు చెప్పాను కదమ్మా సేఫాలి.
5: అవును, అనిరుద్ధ్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు?
1: మీరు సీఏడీలను పెట్టి మా విషయాలను ఆరా తీయటం, వాటి ద్వారా మీ అవసరాన్ని.
0: ఆగు, ఆవేశపడకు, అందులో నా స్వార్థము ఉందని నీకు తెలుసు. అది సరే, నిన్ను పోలీసుల దగ్గర నుంచి విడిపించినందుకైనా కృతజ్ఞతలు చూపించావా?
1: నేనేం మిమ్మల్ని విడిపించమని ప్రాధేయపడలేదే. అసలు ఈ సంఘటన వెనక ఒక అజ్ఞాతహస్తం పనిచేస్తోంది, దాన్ని ఛేదిస్తే తప్ప.
5: అంకుల్, ఎందుకొచ్చిన వాదనలు ఇవన్నీ? అనిరుద్ధ్, నీ గురించి అంకుల్ చెప్పేది, ఆ అమ్మాయి కోసం ఎందుకు నీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు? సమీర విషయం వదిలేరాదు.
1: నా వల్ల కాదు.

0: ఏ ఎందుకని? అంత విడదీయరాని సంబంధం ఆ మీ ఇద్దరిది.
1: డబ్బే ప్రధానం అనుకునే మీకు ఆ అనుబంధం అర్థం కాదులేండి. మరో సంగతి, ఈ గొడవ నాకు సమీరకి సంబంధించినది, మీరు అనవసరంగా కల్పించుకోవద్దు.
0: నేను కల్పించుకోకపోతే నువ్వా మోహన్ ని చంపేసి ఉండేవాడివి, నీకు ఉరి శిక్ష పడి ఉండేది.
1: అది ఇప్పుడు మీ చేతుల్లో ఇరుక్కుని పడుతున్న నరకం కన్నా చాలా రెట్లున్నాయి. వస్తా నేను.
0: ఎక్కడికెళ్తావు అని రోహిత్.
2: అంకుల్, ఎందుకు అతని వెంట పడ్డమే కాకుండా అతని పట్ల చాలా ఓర్పుతో ప్రవర్తిస్తున్నారు?
0: అతడు మనవాడు కావాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు. ఎప్పటికైనా నా దారికి తెచ్చుకోక మానను.
2: ఒకరిని మించిన వాళ్ళు మరొకళ్ళు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నా వల్ల కావడం లేదు.
1: సమీరా, నాకు నిజం కావాలి. నీకు మోహన్ తెలుసా?
3: అతనెవరు?
1: ఆ రోజు హోటల్లో నిన్ను బలాత్కరించబోయాడు అతను.
3: ఆ రాస్కల్ నాకు తెలుసునని మీరెలా అనుకుంటున్నారు?
1: నీ క్లాస్మేట్ ఒకళ్ళకి అతను కజిన్ కాబట్టి.
3: ఒకళ్ళకి కజినా? అదే సంగతి, వాణ్ణి ఎక్కడో చూసినట్లు అనిపిస్తేను.
1: అతనితో నీకు పరిచయం ఉంది కదూ, నిజం చెప్పు.
3: అంటే నేను మీతో అబద్ధం కూడా చెప్తానా?
1: మరి అతను మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చాడు? ఒకవేళ ఏమైనా పరిచయం ఉంటే చెప్పు ప్లీజ్.
3: ఇక్కడ నుంచి పెడతారా దయచేసి?
1: సమీరా,
3: వెళ్ళమంటుంటే
1: మీరా?
3: స్టాప్ కాలింగ్ మీ విత్ దట్ నేమ్.
1: నా మాట విను.
3: వినను. వినే అవసరం లేదు. మీరు వెళ్ళకపోతే గూర్ఖాను పిలవాల్సి వస్తుంది. గూర్ఖా, గూర్ఖా.
1: ఆగు, ఆగు సమీరా, ఆగు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటున్నా.
3: చెప్పు దెబ్బ కొట్టి సారీ అనే వాళ్ళంటే నాకు పరమ హాస్యం. ఏమిటది, నా చెయ్యగలండి, వదలమంటుంటే.
1: సమీరా, నీ మాట నమ్ముతాను. ఇప్పుడే కాదు, జన్మ జన్మలకి నమ్ముతాను. కావాలంటే నీ చెవులతో విను నా గుండె స్పందన. మీరా, మీరా అని అరుస్తుంది. నిన్ను ఇలాగే ఇలాగే ఇంత సన్నిహితంగా అతి దగ్గరగా పదవి పట్టుకుంటే ఓహ్, ఎంత నిబ్బరం. నువ్వు నా దానివనే అనే ధైర్యం నాకు నాకెంతో శక్తి ఇస్తుంది. మీరా
3: అనిరుద్ధ్,
0: నువ్వా అనిరుద్ధ్? ఎంతసేపు అయింది వచ్చి?
1: మీరలా రావటం, నేను ఇలా లోపలికి రావటం ఒకేసారి.
0: తలుపులు వేసి స్నానానికి వెళ్ళాను, లోపలికి ఎలా వచ్చావు?
1: తలుపులు తీసే ఉన్నాయి.
0: ఓ అలాగా. ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతోందిలే, బహుశా ఎడతెరిపి లేని మానసిక పరిశ్రమ మూలకంగా అనుకుంటాను.
1: నన్ను ఎందుకు రమ్మన్నారు?
0: రమ్మన్నానా? అవును, మనం ఎల్లుండి బొంబాయి వెళ్తున్నాం.
1: మనమంటే?
0: నువ్వు, సేఫ్ అలీ, నేను.
1: నేను రావటం లేదు.
0: నువ్వు వస్తావనంటావని కూడా నేను అనుకోలేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ని వదిలి రావని నాకు తెలుసు, కాబట్టి ఆ అమ్మాయిని సేఫ్ అలీకి సెక్రటరీగా మనతో రమ్మను.
1: నేను రాకపోవటానికి కారణం మీరు ఊహించింది కాదు.
0: కాదా? అరే అదేమిటి, నా డైరీ బోర్లా పెట్టుందేమిటి? నేనెప్పుడూ డైరీని ఇలా తిరగేసి పెట్టనే. ఏమిటో, ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతోంది. ఓ కమ్ సేఫ్ అలీ, చూడమ్మా, ఎల్లుండి ఫ్లైట్ కి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
2: అంకుల్, బాల బ్రతికి ఉందట, మిమ్మల్ని కలవడానికి వస్తుందట.
0: ఏమిటి వంటలది సేఫ్ అలీ, బాల సరస్వతి నన్ను కలవడానికి వస్తుందా? బతికి ఉందా? ఎవరు ఎవరు చెప్పారు సేఫ్ అలీ?
2: ఇదిగో అనిరుద్ధ్ చెప్పాడు.
0: నీకెలా తెలుసు బాల సరస్వతి?
1: మీరు సేఫ్ అలీ బయటకు వెళ్ళినప్పుడు ఒకతను వచ్చాడు. అతను మీ గురించి అడిగి మీరు లేరు అంటే బాల సరస్వతి మిమ్మల్ని కలవటానికి వస్తుంది అని నాకు చెప్పి వెళ్ళాడు.
0: బాల సరస్వతి రావణవా? ఇంపాసిబుల్. నువ్వు నువ్వు తప్పుగా వినుంటావు.
1: నో, అదే పేరు ఖచ్చితంగా నాకు గుర్తుంది.
0: రాజయ్య అంతే, రావడానికి వీల్లేదు అంటుంటే
1: మరి అతను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు?
0: ఏదో వాదుంటాడు. నువ్వు అక్కడికి బహుశ్రద్ధగా విన్నాననుకుని మాట్లాడకు. బాల సరస్వతి చచ్చిపోయింది, నా చేతులతో నేనే దహనం చేశాను.
2: యాక్సిడెంట్ అయ్యిందని, మనిషిని పోల్చుకోలేకపోయానని అన్నారప్పుడు. ఒకవేళ బాల సరస్వతి బతికే ఉందేమో.
0: కానీ ఆమె ఎప్పుడో చచ్చిపోయింది. ఎస్, దట్ హాస్ అబ్సల్యూట్లీ హ్యాపెండ్. తెలిసిందిగా. చూడు సేఫీ, బొంబాయిలో కొత్త ముత్యాల నగలు వచ్చాయని రోషన్ లాల్ ఫోన్ చేసి చెప్పాడు. బొంబాయికి వెళ్దాం వెళ్ళుండి.
2: నేను రాలేను.
0: అలానకమ్మా, మా అమ్మది కదూ.
2: నేను రాను, రాను, రానంతే. నాకు రావాలని లేదు.
0: సరే సరే, నీ ఇష్టం. ఒకవేళ బాల సరస్వతి వస్తుందనే నమ్మకమే ఉంటే ఇక్కడే ఉండు. ఆగు, ఆగు సేఫాలి, సేఫాలి. మా నువ్వు రావద్దులే, ఆ తలుపులు తీయమ్మా.

0: అయ్యమ్మా తీయవా? సరే అనిరుద్, ఈసారి ఎవరైనా వస్తే నాకు చెప్పు, ఏవేవో చెప్పి సేఫాలిని కంగారు పెట్టకు, తెలిసిందా? పద, నీతో పనుంది.
1: అనిరుద్, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?
2: ఇక్కడే, ఒక ఫర్లాంగ్కి తక్కువే.
1: ఈ వీధిలో ప్రతి వాళ్ళు ఎంబ్రాయిడరీ ఎంత చక్కగా కుడుతున్నారు. ఇది పాత బస్తీనా?
2: అవును, ఎవరికంటా పడకుండా ఈ ప్రదేశంలో ఉంచాడు తిరుమలరావు.
1: అసలు మీకు ఆచూకీ ఎలా దొరికింది?
2: తిరుమలరావు గారి డైరీ చదివాను, అందులో బాల సరస్వతి అని పేరు చదివా. మిగతా వివరాలు చదివే లోపే ఆయన వచ్చేశాడు. ఆ కాస్త ఆసరాతో సేఫాలి దగ్గర యథాలాపంగా అన్నారు. ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి, ఎక్కడుంది, బ్రతికే ఉందా అని ఒకటే ప్రశ్నలు. బ్రతికే ఉందని, ఎవరో చెప్పారని సేఫాల్ని తిరుమలరావు మీదకి ఉసుకొలిపాను. ఆయన తెలివిగా తప్పించుకుందాం అనుకున్నాడు.
1: తర్వాత ఆవిడ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది?
2: తేజేశ్వర్ సింగ్ నుంచి మిగతా వివరాలు సేకరించాను. మొన్న వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి చచ్చిపోయిందని చెప్తున్న ఆవిడ బ్రతికి ఉన్నట్లు కనుక్కున్నాను. నా ప్రతీకారానికి మొట్టమొదటి విజయం ప్రారంభమైంది సమీర.
1: తిరుమలరావు అంటే మీకు ఎందుకంత కక్ష?
2: జరగబోయే పెళ్లి ఆపు చేయించి రెండు కుటుంబాలకి క్షోభ కలిగించాడు, నా బ్రతుకు బండలు చేస్తున్నాడు.
1: బాల సరస్వతి ఎవరో తెలిస్తే ఆయన్ని మీరేం చేయగలరని?
2: ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. బ్లాక్ మెయిలర్ నోరు మూయించాలంటే మనం వాడి బ్రతుకుల్లోని లొసుగులు కనిపెట్టి వాడిని బ్లాక్ మెయిల్ చేసి ఆట కట్టించాలి.
1: అంటే మిమ్మల్ని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?
2: అవును, మా నాన్నగారికి జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఫోటోలు అవి చేజిక్కించుకుని వాటి ఆధారంతో మా కుటుంబాన్ని అలరి పెడతానని నా పెళ్లి ఆపు చేయించాడు. సేఫ్.

0: చేయాలండి వాడి ప్లాన్.
1: శేఫాలికి బంగారు బొమ్మ, డబ్బు, అందం, పరపతి వస్తాయిగా ఆమెను చేసుకుంటే.
0: అవన్నీ ఎవరికి కావాలి సమీర? శేఫాలు చూసినప్పుడల్లా మా లక్ష్మి గుర్తుకొస్తుంది నాకు. ఆ అదిగో, ఆ కనపడే గుమ్మల్లోంచి పెడితే మేడ కింద చివరి చీకటి గదిలో ఉంచారావండి. మరో సంగతి సమీర.
1: ఏంటి?
0: ఆవిడ మొహం మీద యాసిడ్ పోసి చంపాలని చూశాడు ఆ దుర్మార్గుడు.
1: అబ్బా,
0: మొహం చాలా వికృతంగా ఉంటుంది, చూడగానే భయపడతావేమో.
1: అబ్బా, చెప్పడం మంచిదైంది. సరే, ఈవిడ్ని ఇక్కడి నుంచి ఎప్పుడు తీసుకెడదామా?
0: మన ఆలస్యం తిరుమలరావుకి ఉపయోగిస్తుంది.
1: అవును,
0: బాల సరస్వతిని ఏ క్షణానైనా శవంగా మార్చేస్తాడు వాడు.
1: కరెక్ట్.
0: అరగంటలో బాల సరస్వతి, నువ్వు, మామి ఇంట్లో ఉండాలి. అమృతాన్ని విషంగా మార్చే కాలంతకుడు వాడు. పద.
1: నెమ్మదిగానండి, ఇవ్వండి మంచినీళ్ళు తాగండి. నెమ్మది నెమ్మది, అలా అలా పడుకోండి.
2: నీ పేరేంటమ్మాయి?
1: సమీరా.
2: అదేం పేరు? తెలుగు వాళ్ళేనా?
1: అవును, మా నాన్నగారికి ఈ పేరంటే చాలా ఇష్టం.
2: పోనీ, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు తిరుమలరావు? గాలి ఆడని గదిలో ఉంచి ఎన్నాళ్ల నుంచో నన్ను సగం చచ్చేలా చేశాడు. హాయిగా ఉన్న ఈ గదిలోకి మార్చి మంచి అమ్మాయిని నిన్ను నాకు సహాయంగా పెట్టడం ఒక విడ్డూరం సుమా.
1: అవునండి, ఆయన ఉద్దేశం ఎవరికి చెప్పరండి.
2: అతనంతే, అతని దగ్గరికి తీసుకెళ్ళవు.
1: అమ్మో, నన్ను చంపేస్తారండి, నాకు భయం.
2: అవునవును, అదే నిజమే. నిన్నే కాదు, నన్ను కూడా చంపేస్తాడు. నేను బ్రతికుంటే అతనికి ఒక పెద్ద అశాంతి. నన్ను ఒక్కసారిగా చంపకుండా ఎందుకు వదిలేశాడో తెలుసా సమీరా?
1: తెలియదండి, నాకెవరు చెప్పారు.
2: తిరుమలరావు పరమ దుర్మార్గుడు. మనుషుల్ని అనేక రకాలుగా చంపుతాడమ్మా. కొందరిని వాళ్ళంతట వాళ్లే చచ్చేలా వేధిస్తాడు, మరికొందరిని నాలాగా కుళ్ళి కుళ్ళి కృషించి మెల్లమెల్లగా చచ్చేలా చేస్తాడు. ఈ రెండూ కాక

0: మరికొందరిని తనే చంపేస్తాడు అడ్డొస్తే. అతన్ని నా 18 ఏట నుంచి ఎరుగుదనమ్మా.
1: అవన్నీ తర్వాత చెప్పొచ్చు. ఆయాస పడకుండా పడుకోండి. ఇలా నిన్నదిగా
0: చెప్పొద్దా? సరే పడుకుంటాను.
1: అలాగే.
0: శేపాలి అమ్మా, శేపాలి తల్లి, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా. ఎలా ఉన్నావు తల్లి? నీ తల్లి పోగానే నన్ను తన భార్యగా కాకుండా నీకు ఆయాగా చేశాడు. నిన్ను నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నానమ్మా. కానీ దుర్మార్గుడు మనల్ని విడదీశాడు. అమ్మీ అమ్మీ అని ఒక్క క్షణం కూడా నన్ను వదిలేదాని కాదు తల్లి.
1: అమ్మీ, నాకు నువ్వు బ్రతుకున్నావన్న సంగతి తెలియదు. నువ్వు ఊటీలో యాక్సిడెంట్లో చనిపోయావని అంకుల్ చెప్పారు.
0: చెప్తాడమ్మా, చెప్తాడు. ఆయనకి నేను బ్రతికి ఉండడం ఇష్టం ఉండదు. ఒకసారి చంపబోతే తప్పించుకున్నాను. అమ్మాయి, ఏమిటది?
2: ఏమీ లేదు.
0: చెప్పాలి, నాకు భయంగా ఉందమ్మా.
2: ఎందుకమ్మి? అంకుల్కి నువ్వు కనిపించావని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి వచ్చానుగా.
0: ఎంత పని చేసావమ్మా, మన ఇద్దరిని చంపేస్తాడు.
2: అవన్నీ ఒట్టి ఊహలమ్మి.
0: నా కొడుకు నాకు కాకుండా చేసిన దుర్మార్గుడమ్మా.
2: హలో అనిరుద్, మీరన్నట్లు మా బాల సరస్వతి బ్రతికే ఉంది. నేను బజారుకి కార్లో వెళ్తూ ఉంటే సమీర ఈ ఇంట్లోంచి బయటకు వచ్చి షాపుకు వెళ్ళి ఫోన్ చేయడం చూశాను. ఇంట్లోకి వచ్చి తలుపు తట్టాను, ఎదురుగా బాల సరస్వతి కనపడింది. అంతే.
3: శేఫాలి, తిరుమలరావు రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
2: నో నో నో, ఇంకా సేపట్లో అంకులు వచ్చేస్తారు.
3: అందుకే వెళ్ళిపోదాము అంటున్నాను.
2: ఎందుకు?
3: బాల సరస్వతి గారిని ఇక్కడ ఉంచినందుకు నన్ను ఆయన బ్రతకనివ్వడు.
2: ఏమిటి? మీరు అమ్మిని తీసుకురావడమా? ఎందుకో? అమ్మిని ఇక్కడికి తీసుకురావడం వల్ల మీకేమిటి లాభం?
3: నా స్వార్థం కోసం. మీ అంకుల్ నా జీవితంతో ఆడే ఆటలో నేను గెలవాలంటే.
2: సిల్లీ, అంకుల్ మీ జీవితంతో? సో ఫన్నీ. ఏవో కథలు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా?
3: అది నీ ఇష్టం శేఫాలి. అవును, సమీర్ ఏది?
2: ఏవో ఇందాక షాప్ దగ్గర కనబడింది. ఓ, అంటే మీరు ఆ అమ్మాయి కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. సమీర హోటల్లో మానేసి ఇక్కడంటుందన్నమాట.
3: నీ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెప్తాను. సమీర వీధిలోకి వెళ్ళిందంటే ఈవెన్ మీరు చూసినట్లు నాకు చెప్పాలని ఫోన్ చేయడానికి వెళ్ళి ఉండాలి. ఇంతవరకు రాలేదంటే ఏమైనట్లు? ఒకవేళ తిరుమలరావు గారు సమీరని. అరే, సమీర ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు కలిసి వస్తున్నారేమిటి?
4: మిస్టర్ అనిరుద్ధ్, తిరుమలరావు గారు సమీర గారిని ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ లో ఫోన్ చేస్తుండగా కిడ్నాప్ చేసి ఊరి చివర పాడుపడ్డ ఇంట్లో బంధించబోయారు. మీరిచ్చిన కంప్లైంట్ మీద ఈ ఇంటి దగ్గర మనిషిని ఉంచాము. అతను సమీర గురించి కంట్రోల్ రూమ్ కి కారు నంబర్ తో సహా ఇన్ఫామ్ చేశాడు. సమీర గారికి ఏ అపాయం జరగకుండానే వెళ్లి ఈయన్ని ఈయన మనుషుల్ని పట్టుకున్నాం.
3: సమీరా,
1: షెఫాలి రాగానే భయంతో ఫోన్ చేయడానికి వెళ్లేసరికి తిరుమలరావు గారి మనుషులు.
2: వాట్? అంకుల్ నిన్ను కిడ్నాప్ చేయించారా?
1: ఎస్.
3: ఇది చాలా చిన్న సంగతి శేఫాలి. మీ అంకుల్ అమ్మీని, నన్ను, ఇంకా చాలా మందితో ఆటలాడుకుంటున్న పెద్ద గ్యాంబ్లర్.
2: అంకుల్, అంకుల్ మీరు చెప్పిన నిజం కాదని చెప్పండి.
4: చెప్పలేరు. ఎన్నో ఏళ్ల నుంచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి అందులో ఎందరినో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజి తనకు కవలసినట్లలో ఆడిస్తూ వచ్చారు.
2: నో నో ఇన్స్పెక్టర్, నేను నమ్మను. అంకుల్, అంకుల్ ఇలాంటి చేయరని నాకు తెలుసు.
4: కాదు, మీకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
2: ఏమిటవి?
4: బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ల సంతకాలు ఫోర్జరీ చేసి చెక్స్ ద్వారా లక్షలు సంపాదించాడు. వ్యక్తుల చీకటి కోణాలు వెతికి వాళ్లు ఆత్మహత్య చేసుకునేలా చేసి వాళ్ల ఆస్తులు తనపరం చేసుకున్నాడు. ఆ డబ్బుతో స్మగ్లింగ్ లాంటివి సాగిస్తూ ఇంకా చాలా కేసులున్నాయిలేండి.
2: ఇవన్నీ చేసింది ఎందుకు? ఎవరి కోసం చెప్పండి అంకుల్.
0: అతనికి ఇది ఒక సరదానమ్మా. నన్ను కూడా ఏం చేసి ఈ స్థితికి తెచ్చాడో తెలుసా?
2: నిన్న ఏం చేశాడమ్మీ?
0: చెప్తానమ్మా, కావాలంటే మీరు నేను చెప్పేది రాసుకోండి. కేసుకు పనికిరావచ్చు ఇన్స్పెక్టర్ గారు.
4: చెప్పండి.
0: తిరుమలరావుని అతని పెద్ద తల్లి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకుంది. ఆవిడకి ఏనంటే ప్రాణం. ఊళ్ళో కొందరు చేసే తప్పుడు పనులు రహస్యంగా తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజేవాడు. బీఏ చదువుతుండగా పూర్ణయ్య గారిని, లెక్చరర్ గారి కూతుర్ని ప్రేమ పేరుతో తనదానిగా చేసుకున్నాడు. ఆమె పేరు బాల సరస్వతి.
2: అంటే అమ్మీ, ఆ బాల సరస్వతి నువ్వా?

0: అవునమ్మా, నేనే నేనే ఆ బాల సరస్వతిని. మా బావ అంటే మా మేనత్త కొడుకు భావనారానికిచ్చి నా పెళ్లి చేయాలనుకునేవారు. మా బావ తిరుమలరావుతో తిరగడం మంచిది కాదంటే నా పెళ్లి అప్పటికే తిరుమలరావు గారితో గుళ్ళో అయిపోయిందని, మా ఇద్దరి జోలికి రావద్దని చెప్పాను.
1: భావనారాయణ గారంటే అనిరుద్ధ్ మీ నాన్నగారి పేరు?
2: అవును, మా నాన్నగారు.
0: ఎవరు బాబు నువ్వు? భావనారాయణ గారికి
2: పెద్దబ్బాయిని. ఆయన నన్ను పెంచిన తండ్రి. నీ కడుపున పుట్టిన బిడ్డనే అయినా పెంచింది ఆయనేనమ్మా, ఆయనే.
0: బాబు బాబు, నువ్వు నా బిడ్డవా బాబు, నా బిడ్డవా?
2: అవునమ్మా.
0: ఏది నాయన, ఒక్కసారి గారు ఇలా దగ్గరికి రా నాన్న.
2: అమ్మా,
0: ఎన్నాళ్ళకి నా బిడ్డను చూడగలిగాను. ఏం బాబు, బాబా సంగతులని నీకు చెప్పాడా?
2: చెప్పాడమ్మా. నిన్ను మోసం చేసి మద్రాసు తీసుకువెళ్ళటం, డబ్బు అయిపోయాక నడి రోడ్డున వదిలేయటం, సంగీత పాఠాలు చెప్పుకుంటూ నన్ను కని కొన్నాళ్లు పెంచి భావనారాయణ గారు మద్రాసులో కనిపెడితే నన్నిచ్చి పెంచి పెద్ద చేయమని ప్రాధేయపడి నన్ను వారికిచ్చినట్లు అంతా అంతా చెప్పాడమ్మా.
0: అవును బాబు, బావ దేవుడు నా బిడ్డను తీసుకుని కేరళలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. 10-15 ఏళ్ళు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఆ తర్వాత బావ కేరళ వదిలి ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియలేదు నాయన.
2: కేరళ నుంచి మైసూర్ వచ్చాడమ్మా నాన్నగారు, బ్యాంకులో ఉద్యోగం రావటం వల్ల. నేను గ్రాడ్యుయేట్ అయిపోగానే హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగం రావటం వల్ల మా కుటుంబం అంతా ఇక్కడికే వచ్చేశాం.
0: నాన్న, నీ గురించి వివరాలు చెప్పమని వేధించి చెప్పకపోతే ఇదిగో నా మొహం మీద యాసిడ్ పోసి వికృతంగా తయారు చేశాడు. నా పేట్లో భావనారాయణ బావకి రాసిన ఉత్తరాలు చదివి మీ వెంటపడి ఉంటాడు. అవునా తిరుమలరావు?
3: అవును బాల. చేతిలో చిల్లి గవ్వలేక, నిన్ను పోషించే శక్తి లేక నిన్ను వదిలిపెట్టి పారిపోయాను. నీకు మగపిల్లవాడని తెలిసింది. నిన్ను వదిలిన తర్వాత లక్షలు సంపాదించాను. నా కొడుకుని చూడాలని, చూసి సొంతం చేసుకోవాలని తహతహలాడిపోయాను. చివరికి అనిరుద్ధ్ని కనుక్కున్నాను.
2: బ్యాంకుకి వచ్చి విషయాలు చెప్పి తనని తండ్రిగా అంగీకరించమని, తన ఆస్తికి సేఫాలకి భర్తగా రమ్మన్నారు. రానంటేనే ప్రారంభించారు సాలిగూడు అలటం. చివరికి నా పెళ్లినాడు ఆ గూడులో చిక్కుకున్నాను.
4: మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారో స్టేట్మెంట్ ఇచ్చాక మేము ఈయన్ని మా మనుషులతో 24 గంటలు ఫాలో చేసేవాళ్ళం. ఇన్నాళ్లకు దొరికాడు ఈయన.
5: అనిరుద్ధ్, అంకుల్ నీ కన్న తండ్రిని చెప్పినా మీరు ఆయన శత్రువుగా ఇలా చూస్తున్నారు?
2: 30 ఏళ్ల నాడు అనాథని చేసి అమ్మ ఎవరో తెలియక అమ్మ అని పిలవటం నేర్పని తల్లిదండ్రుల కన్నా పెంచిన అమ్మా నాన్నలు భావనారాయణ సుమిత్రమ్మ గారులే నాకు అమ్మా నాన్నలు సేఫాలి.
0: అవునాయనా, ఆ మాట నిజం. వాళ్లే నిజంగా నీకు తల్లిదండ్రులు.
2: అలాంటి మా నాన్న మీద చేయని నేరాన్ని చేసినట్లుగా సాక్ష్యాలు సృష్టించి కన్న కొడుకు పెళ్లి అని కూడా చూడకుండా బ్లాక్మెయిల్తో నా పెళ్లి ఆపు చేసి 6 నెలల నుంచి ఆయన బంధికారాల్లో బంధించాడమ్మా.
0: చివరికి బావబ్రతికి కూడా ఈ శనిగ్రహం పట్టుకుందా నాయన? ఎలా జరిగిందిరా ఈ పొరపాటు?
2: మైసూరులో నాన్నగారికి రంగరాజయ్య గారిని ఒక డైమండ్ వ్యాపారితో పరిచయం ఉండేదమ్మా. వాళ్ళ కుటుంబం మేము ఎంతో చనువుగా ప్రేమగా ఉండేవాళ్ళం. వాసు అనే వ్యక్తి నాన్నని కలిసి తన కుటుంబం అంతా పస్తునుంటున్నామని, తనకేదైనా ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమని నాన్న కాళ్ళు పట్టుకున్నాడు.
0: వాణ్ణి అయ్యంగారికి చూపించి ఉద్యోగం వేయించమని అడిగి ఉంటాడు. ఎప్పుడు ఇంతే బావ. అయితే అతను ఏం చేశాడు?
2: ఆ వాసు అయ్యంగారింట్లో చనువుగా తిరుగుతూ ఉండేవాడు. ఒక రాత్రి అయ్యంగారిని, ఆయన భార్యని కత్తితో పొడిచి డబ్బు డైమండ్స్ నగలు తీసుకుని పారిపోయాడని కబురందగానే నాన్న అక్కడికి వెళ్లారు. నాన్నగారు కొనవూపిరితో ఉన్న రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి లాగుతుండగా హంతకుడు ఫోటోలు తీసి పారిపోయాడు.
4: అయితే మరి వాసు అనేవాడేనా ఈ హత్యలు చేసింది?
2: వాసు రంగూన్ పారిపోయి ఈ మధ్య మద్రాసు తిరిగి వచ్చి అక్కడి నుంచి నాన్నగారికి ఉత్తరం రాశాడు. తన దగ్గర నాన్నగారు రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి తీస్తున్న ఫోటో ఉంది, వచ్చి తీసుకువెళ్ళమని. నాన్నగారు అతనికి ఫోన్ చేసి బాగా తిట్టారు. ఆ వాసు తిరుమలరావు గారు చేసే వ్యాపారంలో భాగస్థుడు.
0: ఇంకే రాహుకేతువులు గ్రహణం పట్టించారన్నమాట. ఆ ఫోటోలతో తిరుమలరావు నిన్ను ఏడిపించాడా బాబు?
2: నేను ఆయన చెప్పినట్లలా వినకపోతే ఆ ఫోటోలు పేపర్లకి పోలీసులకి రంగరాజయ్య గారి కొడుక్కి పంపిస్తానని నన్ను బ్లాక్

హత్యలు చేయటం మొదలుపెట్టాడు. 30 ఏళ్లు పెంచిన కుటుంబం అల్లరి పాలవటం సహించలేక ఈయన నా కన్నతండ్రి ఆడించినట్లలా ఆడాను. ఈలోగా బాలసరస్వతి గారి పేరు డైరీలో దొరకగానే సంగతి తెలియకపోయినా ఈ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ గారి సహాయం అడిగి వారి అండదండలతో ఈ దరికి చేరాను. తిరుమలరావు గారి

మీరింతవరకు జలపాతం నాటకం విన్నారు. రచన ఎద్దనపూడి సులోచనారాణి. రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు. నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆహార దినోత్సవం సందర్భంగా ఆహారం అందరికీ అవసరం. ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2026 ఈ సంవత్సరం ఇతివృత్తం. భారం నుండి పరిష్కారాల వరకు ప్రతి చోట సురక్షితమైన ఆహారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఈ సంవత్సరం ప్రచార కార్యక్రమం ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని ఇంకా వాటిని నివారించగల శాస్త్రీయ ఆధారిత పరిష్కారాలను తెలియచేయడానికి అంకితం చేయబడింది ఈ సంవత్సరం. 2026 థీమ్కు కేంద్రంగా ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల భారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నవీకరించబడిన అంచనాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ అంచనాలు జూన్లో ఒక కీలక ఫలితాల నివేదిక రూపంలో ప్రచురించబడతాయి. దీంతో పాటు ఒక ఇంటరాక్టివ్ డాష్బోర్డు ఇంకా నవీకరించబడిన గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ పేజీలు కూడా ఇందులో పొందుపరచబడతాయి. ఈ పేజీలలో ప్రమాదాల వారీగా జాతీయ అంచనాలు అనేవి ఉంటాయి. ఇవి 2000 నుంచి 2021 వరకు వైకల్యం, సర్దుబాటు, జీవిత సంవత్సరాలు ఈ రూపంలో ఆహార సంబంధిత అనారోగ్యం, మరణం ఇంకా ప్రజారోగ్యం భారం యొక్క ప్రపంచ, ప్రాంతీయ, మొట్టమొదటి జాతీయ అంచనాలను అందిస్తాయి. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ఆహార ప్రాధాన్యతలను ఎక్కడ ఉత్తమంగా నిర్దేశించవచ్చో గుర్తించడానికి దేశాలకు సహాయపడతాయి. ఈ అంశం ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే పరిష్కారాల గురించి కూడా చర్చిస్తుంది. ప్రజారోగ్య భారం యొక్క తీవ్రతకు అనుగుణంగా రాజకీయ నిబద్ధత ఇంకా రక్షిత బహుళ రంగ ప్రతిస్పందనల ఆవశ్యకతను బలపరచడానికి కొత్త ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు సహాయపడతాయి. కొడెక్స్ అలిమెంటరియస్ నిబంధనల ప్రకారం పటిష్టమైన జాతీయ ఆహార నియంత్రణ వ్యవస్థలు, సురక్షితమైన ఆహార నిర్వహణ పద్ధతులు ఇటువంటివి ఇతర సమర్థవంతమైన ప్రమాద నివారణ చర్యలు ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కొనే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించగలవి. అమలు చేసినప్పుడు కొడెక్స్ ప్రమాణాలు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార సంబంధిత వ్యాధుల అంచనాల డేటా విడుదల ప్రమాణాల వాడకం ఆహార సంబంధిత వ్యాధుల భారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలదనే విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఆరోగ్య సంస్థ పోషకాహార మరియు ఆహార భద్రత విభాగం డైరెక్టర్ లూస్టీ రెగిల్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇంకా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన కొన్ని కీలక సమాచారాన్ని ఈ నివేదిక ప్రచురణ దేశాలకు అందిస్తుంది అని ఆమె అన్నారు. ఇది 5 ఏళ్ల కృషికి పరాకాష్ఠ. ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత సమగ్రమైన డేటా సేకరణపై ఆధారపడింది. ఇందులో భాగంగా వేలాది అధ్యయనాల నుండి సుమారు 25,000 డేటా పాయింట్లను క్రమపద్ధతిలో సేకరించి లెక్కించి విశ్లేషించటం జరిగింది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నినాదం ప్రతి సంవత్సరం మనకు గుర్తు చేస్తున్నట్లుగా ఆహార భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సంవత్సరం ప్రచారం ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల వరకు ఆహార సరఫరా గొలుసులోని ప్రతి ఒక్కరిని ఆహారం ద్వారా సంక్రమించే అనారోగ్యాలు ఇంకా మరణాలు ఎక్కడ సంభవిస్తున్నాయి, వాటికి ప్రధాన కారణాలు ఏమిటి అనే విషయాలపై మన వద్ద ఉన్న ఆధారాలను రాబోయే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలోని సమాచారంతో సహా ఉపయోగించుకోవాలని, ఆపై పరిష్కారాలను అమలు చేయాలని ప్రోత్సహిస్తోంది. ఆహారం ద్వారా సంక్రమించే అనారోగ్యాలను మొదటి నుంచి నివారించడానికి మనకు తెలిసిన వాటిని ఉపయోగించటం మనం ఎప్పటికీ ఆపకూడదు అని ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ సీనియర్ ఆహార భద్రతా అధికారి మార్కస్ లీప్ వ్యాఖ్యానించారు. వినియోగదారులుగా మనం సురక్షితమైన ఆహారాల కోసం ఉన్న 5 కీలకాంశాలను పాటించాలని, అలాగే ఆహార వ్యాపార నిర్వాహకులుగా ఇంకా విధాన రూపకర్తలుగా కోడెక్స్ ప్రమాణాలు, మార్గదర్శకాలు ఇంకా ఆచరణా నియమాలను అమలు చేయాలని గుర్తుంచుకోవటం ఇందులో భాగంగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం జూన్ 7 ఆహార భద్రతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆహార భద్రత, పౌష్టికాహార ప్రాధాన్యం, కలుషిత ఆహారం, నీరుతో కలిగే అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 2018 నుంచి ఐక్యరాజ్యసమితి జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తుంది. ప్రస్తుత సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా జనాలు మరింతగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ద్వారా శుభ్రమైన, సురక్షితమైన ఆహార ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి జనాలకు అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. మానవ ఆరోగ్యానికి, ఆర్థిక శ్రేయస్సుకు, సుస్థిర అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, పర్యాటక రంగానికి సురక్షిత ఆహారం, ఆహార భద్రత ఎంత ప్రధానమైనదో ప్రజలకు తెలియచేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 రిపోర్టు ప్రకారం వరల్డ్ వైడ్ ప్రతి సంవత్సరం కలుషిత ఆహారం కారణంగా 600 మిలియన్ల జనాలు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. దీని లెక్క ప్రకారం ప్రపంచంలో 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. అలాగే ఈ కలుషిత ఆహారం కారణంగా 5 ఏళ్లలోపు పిల్లలైన 125,000 మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే అన్నం పారేయడానికి ముందు 1 నిమిషం ఆలోచించాలి. ఒక రైతు పగలనక రేయనక ఆ పంట పండించడానికి ఎంత కష్టపడతాడో గుర్తు చేసుకుని ఆహారాన్ని అస్సలు వృధా చేయకుండా ఉండాలి.

జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తగినంత సురక్షితమైన ఆహారం అందుబాటులో ఉండటం కీలకం. ఆహారం ద్వారా సంక్రమించే అనారోగ్యాలు సాధారణంగా అంటువ్యాధులు, విషపూరితమైనవి. ఇవి తరచుగా కంటికి కనిపించవు. కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా రసాయన పదార్థాల వల్ల కలుగుతాయి. ఆహార గొలుసులోని ప్రతి దశలోనూ ఉత్పత్తి నుండి పంట కోత, శుద్ధి, నిల్వ

పంపిణీ, చివరికి వంట ఇంకా వినియోగం వరకు ఆహారం సురక్షితంగా ఉండేలా చూడటంలో ఆహార భద్రత కీలక పాత్రను పోషిస్తోంది. ప్రతి సంవత్సరం అంచనా ప్రకారం 60 కోట్ల ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదవుతుండగా, కలుషితమైన ఆహారం మానవ ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థలకు ఒక ముప్పుగా పరిణమిస్తోంది. ఇది బలహీన అణగారిన వర్గాల ప్రజలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను, సంఘర్షణల బారిన పడిన జనాభాను, వలసదారులను అసమానంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కలుషితమైన ఆహారం తిన్న తరువాత అంచనా ప్రకారం 420,000 మంది మరణిస్తూ ఉన్నారు. ఆహార సంబంధిత వ్యాధుల భారంలో 40% 5 సంవత్సరాలలోపు పిల్లలదే కాగా, ప్రతి సంవత్సరం వారి వల్ల 125,000 మరణాలు సంభవిస్తూ ఉన్నాయి.

జూన్ 7వ తేదీన జరుపుకునే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఆహారం ద్వారా సంక్రమించే ప్రమాదాలను నివారించడానికి, గుర్తించడానికి, నిర్వహించడానికి ప్రజల దృష్టిని ఆకర్షించడం, అలాగే చర్యలు చేపట్టేలా ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయం, మార్కెట్ లభ్యత, పర్యాటకం ఇంకా సుస్థిర అభివృద్ధికి దోహదపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, సభ్య దేశాలు ఇంకా ఇతర సంబంధిత సంస్థల సహకారంతో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పాటించడాన్ని సంయుక్తంగా సులభతరం చేస్తూ ఉన్నాయి. మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేలా చూసేందుకు చేసే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ఆహార భద్రతను ప్రజల ఎజెండాలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించడానికి ఈ అంతర్జాతీయ దినోత్సవం ఒక అవకాశంగా నిలుస్తుంది. మీరు ఆహారాన్ని పండించినా, ప్రాసెస్ చేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, పంపిణీ చేసినా, అమ్మినా, తయారు చేసినా, వడ్డించినా లేదా వినియోగించినా దానిని సురక్షితంగా ఉంచడంలో మీ పాత్ర కీలకంగా ఉంది. ఈ వేడుకలలో మీరు తప్పకుండా పాలు పంచుకోండి.

ఆహార భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే నినాదంతో ఈ కార్యాచరణాత్మక ప్రచారం ప్రపంచవ్యాప్త ఆహార భద్రత అవగాహనను ప్రోత్సహిస్తూ దేశాలు, నిర్ణయాధికారులు, ప్రైవేట్ రంగం, పౌర సమాజం, ఐక్యరాజ్య సమితి సంస్థలు ఇంకా సాధారణ ప్రజలను చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తోంది. ఆహారాన్ని ఉత్పత్తి చేసే, నిల్వ చేసే, నిర్వహించే ఇంకా వినియోగించే విధానం మన ఆహార భద్రతను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆహార ప్రమాణాలను పాటించటం, అత్యవసర పరిస్థితులకు సన్నద్ధత ఇంకా ప్రతిస్పందనతో సహా సమర్థవంతమైన నియంత్రణ, ఆహార నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయటం, స్వచ్ఛమైన నీటి లభ్యతను కల్పించటం, మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం, ఆహార వ్యాపార నిర్వాహకులచే ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థల వినియోగాన్ని బలోపేతం చేయటం, ఇంకా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకునేలా వినియోగదారుల సామర్థ్యాలను పెంపొందించటం వంటి కొన్ని మార్గాల ద్వారా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రైవేట్ రంగం ఇంకా పౌర సమాజం ఆహార భద్రతను నిర్ధారించడానికి కృషి చేస్తున్నాయి. ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు ఇంకా వినియోగదారుల మధ్య ఒక ఉమ్మడి బాధ్యత. మనం తినే ఆహారం సురక్షితంగా ఉందని ఇంకా మన ఆరోగ్యానికి హాని కలిగించదని నిర్ధారించడానికి పొలం నుండి మన బల్ల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రజా ఎజెండాలో ప్రధాన స్రవంతిగా మార్చటానికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించటానికి కృషి చేస్తూ ఉన్నాయి.

భారతదేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో పుం అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరువు పెట్టి శ్రార్థ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. శ్రార్థం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పునర్జన్మ లేకుండా ఉండడమే కాకుండా వెనుకటి 3 తరాల పితరులు కూడా సంతృప్తి చెందుతారు. ఇలా చేయడం వలన వారసులకు ఎటువంటి పితృదోషాలు ఉండవు అనేది ఒక నమ్మకం. పెళ్లి కాగానే కూతురికి భర్త ఇంటి పేరు, వారి గోత్రం వస్తుంది. కనుక కర్మకాండ చేయడానికి కూతురికి అర్హత లేదు అనే స్త్రీ వ్యతిరేక నమ్మకం కూడా భారతదేశంలో లింగ వివక్షతకు దారితీసింది. దీంతో పాటు వారసత్వ చట్టాలు కుటుంబ వారసత్వం కొనసాగాలన్నా కుటుంబాన్ని

0: కాపాడేవాడు భవిష్యత్తులో తమకు అండగా ఉండేవాడు కొడుకు తప్ప పరాయి ఇంటికి వెళ్లే కుమార్తె కాదు. వారు ఆర్థిక భారం, చదువు చెప్పించడం, వరుడిని వెతకడం, కట్నమిచ్చి పెళ్లి చేయడం, ఒక దశ వరకు వారిని సమాజం నుండి కాపాడుకోవడం వంటి కారణాలు కూతురును గుదిబండగా మార్చేశాయి. కొడుకు ఆస్తి, కుమార్తె బాధ్యత అయింది. అందుకే ఆహారం, విద్య, ఉనికి, గౌరవం, ప్రేమ అన్నింటిలోనూ కొడుకులకే ప్రాధాన్యత వస్తుంది. 2009-2019 మధ్య కాలంలో భారతదేశంలో శిశు హత్యల కారణంగా కనీసం 90 లక్షల మంది ఆడ శిశువులు తనువు చాలించారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యూ పరిశోధనా కేంద్రం తెలిపింది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ 2020లో విడుదల చేసిన నివేదికల్లో గత 50 ఏళ్లలో ఇండియాలో తల్లి కడుపులో ఉన్నప్పుడు లేదా పుట్టిన తర్వాత దాదాపు 4.58 కోట్ల మంది బాలికలు తప్పిపోయినట్లు లేదా హత్యకు గురైనట్లు వెల్లడించింది. భారతదేశం శిశు హత్యలను నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆడ శిశువు హత్య నిరోధక చట్టం 1870లోనే ప్రవేశపెట్టినప్పటికీ సరైన అమలుకు అది నోచుకోలేదు. లింగ వివక్షత, లింగ అంతరానికి అది దారితీసింది. విద్య, వైద్య, సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాలలో ఈ లింగ వివక్షత ప్రస్ఫుటంగా ఉంది. నేడు కొంతవరకు ఆ భేదం తగ్గినా ఏదో ఒక రూపంలో ప్రకటితం అవుతూనే ఉంది. ఈ పరిశీలనకు దేశ జనాభా, ఆహార ధాన్యాల ఉత్పత్తి, భారతదేశ మహిళకు ఎన్ని క్యాలరీలు అవసరం, ఆహారం పొందడంలో వివక్షత, ఆరోగ్య సర్వే, లింగ అసమానతల రకాలు, ఆహార భద్రతను ప్రభావితం చేసే అంశాలు. భారతదేశ జనాభా 2024-25 ప్రకారం 146,79,14,355 కోట్ల జనాభా ఉంది. ఇందులో పురుష జనాభా 757,09,22,938 కాగా, దీంట్లో స్త్రీ జనాభా 70,99,91,417 అంటే 48.4% ఉంది. జనాభాలో సగం జాతీయ కుటుంబం ఆరోగ్యం సర్వే 5 ప్రకారం 2024లో 100 మంది స్త్రీలకు 106.5 పురుషులు, పట్టణ ప్రాంతాలలో 1000 మంది పురుషులకు 985 స్త్రీలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 1000 మంది పురుషులకు 1037 స్త్రీలు ఉన్నారు. ఆహార వ్యవసాయ సంస్థ 2022 నివేదిక ప్రకారం పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. పురుషులతో సమానంగా మహిళలు ఆహారాన్ని పొందలేకపోతూ ఉన్నారు అనడానికి ఈ గణాంకాలు మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారతీయ శరీరాలకు అవసరమైన పోషకాలు లభించే 17 రకాల ఆహార పదార్థాలతో కూడిన సమతుల్య ఆరోగ్యకర ఆహారాన్ని మై ప్లేట్ ఫర్ ద డే అనే మార్గదర్శకాన్ని హైదరాబాద్ కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐటి రూపొందించింది. అదేవిధంగా ఒక మహిళకు ఎన్ని క్యాలరీల శక్తి గల ఆహారం అవసరం అనేది జాతీయ వైద్య పరిశోధన మండలి ICMR తెలియజేసింది. ఒక మహిళ పనిచేయకపోతే 1600 నుంచి 1900, మధ్యస్థ పని అయితే 2130 నుంచి 2230, గర్భవతి అయితే 2250, పాలిచ్చే తల్లులకు 2500 కేలరీలు ఆహారం అవసరమవుతాయి.
1: యునిసెఫ్ 2025వ సంవత్సరంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని మహిళల పిల్లల ఆరోగ్యం 2006-2021 ప్రకారం 5 సంవత్సరాలలోపు పిల్లలలో వయసుకు తగ్గ పొడవు పెరగకపోవటాన్ని గమనిస్తే 2006లో 48%, 2016లో 38%, 2021లో 36% తగ్గింది. అలాగే 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండకపోవటం 2006లో 20%, 2016లో 21%, 2021లో 19% తగ్గింది. 67% రక్తహీనత, 3% అధిక బరువుతో ఉన్నారు. 15-19 సంవత్సరాల వయసున్న కౌమార దశగల బాలికలలో 30% స్టంటింగ్, 4% సన్నగా ఉండటం, 59% రక్తహీనతతో ఉన్నారు. 15-49 వయసున్న మహిళలలో 19% పోషకాహార లోపం, అంటే శరీర నిర్మాణానికి పెరుగుదలకు కావలసిన శక్తిని అందించే పదార్థాలు లేకపోవటం, 57% రక్తహీనత, 24% అధిక బరువుతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో

0: దాదాపు 50% మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. పోషకాహార లోపం వలన భారతదేశంలో 68% మరణాలు ఉన్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతూనే ఉన్నా బాలికగా, మహిళగా, గర్భవతిగా, స్తన్యాన్ని ఇచ్చే తల్లిగా లింగ వివక్షత వలన కావలసినంత పోషకాహారం దొరకడం లేదు. భారతదేశంలో 189 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఎఫ్ఏఓ ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచం మొత్తంలో 1 బిలియన్ కంటే ఎక్కువ మహిళలు, ఇంకా కౌమర దశలో ఉన్న బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, పూర్తి లింగ సమానత్వం సాధించటానికి 300 ఏళ్లు పడుతుందని ప్రపంచ ఆహార కార్యక్రమం తెలిపింది. భారతదేశంలోని పితృస్వామిక సమాజంలో మహిళల పోషకాహారాన్ని పేదరికం, ఆదాయ అసమానతలు, ఇళ్లల్లో ఆహార పంపిణీలో అసమానం, లింగ వివక్షత, కులం, మతం, జాతి, తరగతి, ఆర్థిక స్థానం వంటి వ్యవస్థాగత అసమానతలు, వాతావరణంలోని మార్పులు, మధ్యతరగతి, బడుగు వర్గాల, ఇంకా మారుమూల వన్య ప్రాంతాలలో ఉండే పేద, గిరిజన మహిళల ఆహారాన్ని నిర్ణయిస్తాయి. ఈ అంశాలన్నింటినీ సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాలుగా వివరించడం జరిగింది.
1: సామాజిక కారణాలలో లింగ వివక్షత ప్రధానమైనది. భారతదేశంలో సాధారణంగా లింగ వివక్ష తమ ప్రతి ఇంట్లో గమనిస్తూ ఉన్నాం. కొడుకు అధికారం చూపిస్తూ తనకు ఇష్టమైనవి తిని వెళ్తే కుమార్తెకు నిన్నటిది లేదా మిగిలినవి లేదా ఆహారం పెట్టకుండా ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే ఆడపిల్లలు బాల్యం నుండే పోషకాహార లోపంతో ఉంటూ ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2013 నివేదిక ప్రకారం భారతదేశంలో 1% గ్రామీణ మధ్యతరగతి మహిళలు 5 దశల లింగ వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు. మొదటి దశలో మహిళలకు ఎటువంటి ఆర్థిక ఆధారం లేకపోయినట్లయితే ఆ కుటుంబంలో ఆమె అన్ని రకాలుగా అధమ స్థాయిలోనే ఉండిపోతుంది. మాటల్లో, చేతల్లో, తిండి, బట్ట, మర్యాద, గౌరవం అన్నింటిలో ఒక రకమైన హేళనకు గురవుతూ మాట్లాడే బొమ్మలా ఉండిపోతుంది. 2వ దశలో మొదటి దశ ప్రారంభం వలన ఇంటి పని, వంట పనులు, పిల్లల బాధ్యత అధికమవుతుంది. క్రమంగా సమయభావ పేదరికం, అంటే టైం పావర్టీ చేయాలనుకుంటున్నప్పుడు పనులన్నింటినీ చేయడానికి తగినంత సమయంలో లేదా భావించే పరిస్థితిలోకి ఆమె వెళ్తారు. 3వ దశలో ఇంటి, వంట, పిల్లల పనికే సమయం కేటాయించడం వలన చదువుకోవడానికి సమయం ఆమెకు దొరకదు. 4వ దశలో చదువు ఉండడం, చదవాలని ఉత్సాహం ఉన్నా ఎవరూ ప్రోత్సహించకపోవడం, ముందుకు పోనివ్వరు. 5వ దశలో విద్య లేకపోవడం, అవగాహన లోపం, భాషా సమస్య, గమనశీలత లేకపోవడం, విశాల దృక్పథం అలవాటు కాకపోవడం, మూర్ఖంగా అన్నింటినీ నమ్మడం, ఆత్మవిశ్వాసం సన్నగిలడం, ఆహారం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఫలితంగా మళ్లీ మొదటి దశకు చేరుకుంటుంది మహిళ. వివక్షత విషవలయ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.
0: 1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య కుమార్ సేన్ 7 రకాల లింగ అసమానతలు మహిళా జీవితాన్ని, ఆరోగ్యాన్ని బహుముఖంగా ప్రభావితం చేస్తాయని తన వ్యాసమైన మెనీ ఫేసెస్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీలో వివరించారు. మరణ అసమానత అంటే పోషకాహార లోపం, సరైన వైద్య సదుపాయాలు సకాలంలో అందక అసమానత వలన ఇంట్లో వాళ్లు స్పందించక, సామాజిక ఒత్తిళ్ల వలన మగవారి కంటే ఆడవారు ఎక్కువగా మరణంలో అసమానతను ఎదుర్కొంటున్నారు. మరొకటి జన్మతః అసమానత అంటే కొడుకుకి ప్రాధాన్యం, కూతురు వద్దు, ఆడపిల్ల అనగానే కడుపులోనే కడతీర్చడం, గర్భస్రావాలు, జన్మించకముందే అసమానతను చూపిస్తున్నారు. అలాగే ఉద్యోగ అసమానత అంటే పురుషులతో సమానంగా పనిచేసినా తక్కువ జీతం, పనిచేసే చోట వివక్షత, వేధింపులు, ప్రమోషన్లలో అసమానతను చూపిస్తున్నారు. యాజమాన్య అసమానత అంటే భూమిపై సమాన హక్కులు లేకపోవటం, ఆర్థిక వనరులు చాలా పరిమితంగా ఉండటం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకుండా ఉండటం అవుతోంది. ప్రత్యేక అవకాశ అసమానత ఇది ఉన్నత విద్య, నాయకత్వ పదవుల, ఇంకా ప్రత్యేక శిక్షణ వంటి పురోగతి అవకాశాలలో అసమానతలను చూపిస్తున్నారు. ప్రాథమిక సౌకర్యాల అసమానత

0: అంటే విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక అవసరాలను పొందటంలో అసమానత ఉంటోంది. మరొకటి గృహ అసమానత, అంటే లింగ అసమానతల వలన ఇంట్లోనే పనిభారం, నిర్ణయం తీసుకోవటంలో అసక్తి, ఇలాంటి అసమానతల వలన మహిళల, బాలికల ఆరోగ్యం, జీవనోపాధి కుంటుపడుతోంది.
1: అసమానతల నేపథ్యంలో ఆరోగ్య రంగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 34% తక్కువగా సంపాదిస్తూ ఉన్నారు. 18% మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. కథన రంగంలో ఆర్మీ, నేవీ, తీర రక్షణ దళాల్లో మహిళల వాటా కనీసం 10% కూడా లేదు. 2020 సంవత్సరంలో సైన్యంలో 3.84% ఉంటే 4 ఏళ్లలో 0.5% కూడా అది పెరగలేదు. వాయుసేనలో కూడా ఇదే పరిస్థితి. 2020-24 మధ్య కాలంలో నావికా దళంలో మహిళల వాటా 1.28% పెరిగింది. తీర రక్షణ దళం డిఆర్డిఓలో వారి ప్రాతినిధ్యం తగ్గింది. 2024లో రక్షణ విభాగంలో మహిళల వాటా ఇండియన్ ఆర్మీలో 4.12%, వాయుసేనలో 13.40%, నౌకాదళంలో 6.81%, తీర రక్షణ దళంలో 4.84% ఉంది. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో కూడా లింగ అసమానత స్పష్టంగా కనబడుతుంది. భారతదేశంలో లోక్సభలో ప్రస్తుత మహిళల 13.6% ఉండగా రాజ్యసభలో 13% ఉన్నారు. శాసనసభ రాష్ట్రాలలో 9%, ప్రపంచ పార్లమెంట్ మహిళా భాగస్వామ్యంలో 185 దేశాలలో 143వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, చైనా కంటే భారత్ వెనుకబడే ఉంది. రాజకీయ సాధికారతలో భారతదేశం 60వ స్థానం, మంత్రి పదవులలో 6.9%, పార్లమెంటులో 17.2% కంటే తక్కువ ప్రాధాన్యం ఉంది. దేశంలో మహిళలు రాజకీయాలలో పాల్గొనడానికి ఎన్నో సామాజిక అడ్డంకులు అనేవి నేడు ఉన్నాయి. పితృస్వామిక వ్యవస్థలోని మగవారి ఆధిపత్యం, ఆర్థిక సాధికారత కొరత, ఇంటి బాధ్యత, కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం, విద్యలో వెనుకబాటు, అందరినీ ఎదురించి ముందుకు వెళ్లే ధైర్యం కొరత, ఒడిదుడుకులను భరించే శక్తి లేమి, మహిళా ప్రాతినిధ్యాన్ని స్వాగతించకపోవడం, తెగించి ముందుకు వెళ్లినా నైతికంగా మాటలతో, చేతలతో హింసించి క్యారెక్టర్ని దిగజార్చడం, గెలవని సీట్లను కేటాయించడం, ఆర్థికంగా బలమైన నేరచరిత గల ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి లేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
0: మహిళలు, బాలికలకు లింగ అసమానత వలన ముందే తక్కువ ఆహారం లభిస్తే, అందులో అధిక ధరల వలన నాణ్యత లేని అల్పపోషకాహారం, వివిధ వ్యాధులైన రక్తహీనత, ఎముకలు గుల్లబారడం, థైరాయిడ్, క్యాన్సర్లకు గురిచేస్తోంది. బాలికలు చిన్నతనంలోనే వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండగా అనివార్యముగా అనారోగ్య తరాన్ని అందించటం జరుగుతోంది. అతివృష్టి, అనావృష్టి, ఉష్ణోగ్రతలు పెరగటం, వరదలు, భూకంపాలు మొదలైన వాతావరణ మార్పులు మహిళల ఆహార భద్రతకు కారకం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికం అవుతుంటే నీటి కొరత ఏర్పడి పంట దిగుబడి, వ్యవసాయ భూమి లభ్యతలు తగ్గుతాయి. నీటి సేకరణ మహిళలే చేయాలి. కాబట్టి బలహీనంగా ఉన్న మహిళలు, బాలికల ఆరోగ్యాన్ని గర్భవతులైతే పుట్టబోయే పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. మారుతున్న వాతావరణ మార్పులు గర్భిణీలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని, మాతా శిశు ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయని క్లైమేట్ సెంట్రల్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 247 దేశాలను తీసుకుని విశ్లేషణ జరపగా 222 దేశాల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉన్నాయని, అందులో భారతదేశం ఉందని, వాతావరణంలో ప్రమాదకర మార్పులు గర్భిణీలను ఇబ్బంది పెట్టే హెచ్చు ఉష్ణోగ్రతలు రెట్టింపు అయ్యాయని, ఫలితముగా అధిక రక్తపోటు, మధుమేహం, గర్భస్రావం, తల్లి మరణం, మృత శిశువు జననం, తక్కువ బరువుతో, అవకారాలతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.

సామాజిక ఆర్థిక పర్యావరణ కారణాల వలన భారతదేశంలో మహిళలు పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారనేది గణాంకాల వలన స్పష్టమవుతుంది. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారాన్ని తీసుకోకుంటే పుట్టబోయే పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపి

0: పిల్లల మరణాలకు అది దారితీస్తుంది. వ్యాధుల బారిన పడడంతో పోషకాహార లోపచక్రం ప్రారంభమవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 1982 ప్రారంభించిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ లో 2023 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు అంచనా వేసింది. ప్రొఫెసర్ సాధనా కళా అమెరికాకు చెందిన లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రకారం భారతదేశంలో 80% పోషకాహార లోపం, పెద్దపేగు, ప్రొస్టేట్, రొమ్ము, ప్రాంకియాటిక్, ఊపిరితిత్తుల ఇంకా అన్నవాహిక క్యాన్సర్లకు కారణం అని ఈ నివేదిక తెలియజేస్తుంది. సంవత్సరాల వారీగా రొమ్ము క్యాన్సర్తో మరణించిన మహిళలు 2017 74,481, 2022 98,337, 2023 82,429 మందిగా ఈ నివేదిక తెలియజేస్తుంది.
1: దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ ఆర్థిక పటిష్టత ఎంత బలముగా ఉన్నా ఆర్థిక వ్యవస్థకు మూలమైన అంశాలలో మహిళా ఆరోగ్యం ప్రధానమైంది. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి అనే లక్ష్యాలను సాధించాలంటే లింగ వివక్షతను రూపుమాపి ఉపాధి అవకాశాలను లింగభేదం లేకుండా కల్పించాలి. ఆహార హక్కు ఒక ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం గుర్తించినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరిచిన జీవించే ప్రాథమిక హక్కును గౌరవంతో జీవించే హక్కుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 47 రాష్ట్ర ఆదేశిక సూత్రం. ఇది రాష్ట్రం తన ప్రజల పోషకాహార స్థాయిని ఇంకా జీవన ప్రమాణాలను పెంచటానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగా సరసమైన ధరలకు తగినంత పరిమాణంలో ఆహార ధాన్యాలు లభిస్తాయని నిర్ధారించడం ద్వారా పౌరులకు ఆహారం ఇంకా పోషక భద్రతను అందించడానికి 2013 జూలై 5 నుండి దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది. ఇది 2014 నుండి రాష్ట్రంలో అమలు చేయబడింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ ఉన్నాయి. ప్రసూతి హక్కులను కూడా ఈ చట్టం గుర్తిస్తుంది. సుస్థిర ఆర్థిక వ్యవస్థ కోసం భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో, మహిళా శక్తి కేంద్రాలు, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, పంచాయతీరాజ్ సంస్థలలో 33% సీట్లు రిజర్వేషన్ చేయడం వంటి పథకాలు చేపట్టినప్పటికీ పురుషులతో సమానంగా మహిళలు ఆహారాన్ని పొందటం లేదు. ఈ కార్యక్రమాలు అనుకున్నంత సఫలం కాకపోవటం వలన మహిళా ఆహార భద్రతకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు చాలానే ఉన్నాయి.

మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్లగలరు. అందుకు ప్రభుత్వం భూమిపై సమాన ప్రతిపత్తి ఉండే విధంగా చట్టం తేవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యుఎన్ఓ, ఎఫ్ఏఓ, ఐఎఫ్ఏడి, డబ్ల్యూఎఫ్పి కలిసి నిర్వహించే ఒక కార్యక్రమంలో ఎఫ్ఏఓ డైరెక్టర్ అంజలి కాజుకోమ్ మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే వ్యవసాయ ఆహార వ్యవస్థలలో సవాళ్లను పరిష్కరించాలి అంటారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూయూ డోంగ్యూ వ్యవసాయ ఆహార వ్యవస్థలలో ఉన్నటువంటి లింగ అసమానతలను పరిష్కరించి మహిళలకు సాధికారత కల్పిస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఇంకా ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యం అంటారు. మహిళా సాధికారత పెరగాలంటే ఉపాధి, ఆస్తులను, వనరులను మహిళలకు సముచిత రీతిలో చట్టబద్దత కల్పించాలి. మహిళలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పోషకాహార ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడం, ఆర్థిక అక్షరాస్యతలో శిక్షణ మొదలగు వాటి గురించి వివరిస్తే ఆహార ఉత్పత్తుల గురించిన సమాచారంతో కూడిన నిర్ణయాలు వారు తీసుకుంటారు.

0: మహిళా సహకార సంఘాలను ప్రోత్సహిస్తే మార్కెట్ల గురించి అవగాహన వస్తుంది.
1: గృహ నిర్ణయాల నుండి విధాన రూపకల్పన వరకు అన్ని స్థాయిలలో మహిళలు పాల్గొనేలా చేయాలి.
0: సమాన పనికి సమాన వేతనం అన్నింట్లో కల్పించాలి.
1: ఉచితంగా సాంకేతిక విద్యను గ్రామీణ మధ్యతరగతి బాలికలకు అందించాలి.
0: మహిళలకు, పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఆహార భద్రత కార్యక్రమాలు మెరుగుపరచాలి.
1: లింగ ఆధారిత వివక్షత, హింసను తొలగించే చట్టాల అమలును పటిష్టపరచాలి.
0: మహిళలు తమ హక్కులను తెలుసుకునే విధమైన న్యాయ విద్యను, చట్టాల గురించి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి.
1: భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని 2013లో ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా వివక్షత వలన మహిళలు ఆహార భద్రతకు లోనవుతున్నారంటే పటిష్ట చర్యలు అవసరం అనేది మనం గమనించవచ్చు. గర్భధారణ, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు వారికి తెలియచేయాలి. 2015-2016 భారతదేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్న గర్భిణీతర మహిళలలో 22.9% మంది తక్కువ బరువు కలిగి ఉన్నారు.

ఆహారం ఇంకా పోషకాహార అక్షరాస్యతలను పెంపొందించే విధంగా గ్రామాలలో కార్యక్రమాలను నిర్వహించాలి. ఆహార అక్షరాస్యత అంటే ఒక వ్యక్తికి ఆహారం గురించిన అవగాహన ఉండటం, ఆహారాన్ని ఎలా పండించి ప్రాసెస్ చేసి వినియోగిస్తారు అనే అవగాహనతో పాటు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే నైపుణ్యం. పోషకాహార అక్షరాస్యత అంటే పోషకాహార సమాచారాన్ని తెలుసుకుని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం.

తరుణంలో మహిళల కర్తవ్యం ఏమిటంటే మనవంతు బాధ్యతగా ఏ విధమైన ఆహారం మనకు మన కుటుంబానికి పిల్లలకు వృద్ధులకు వ్యాధిగ్రస్తులకు అవసరమో అవగాహనతో తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. నగర లేదా పట్టణ మధ్యతరగతి మహిళలు షుగర్ రక్తపోటు మోకాలు నొప్పులు అధిక బరువు థైరాయిడ్ క్యాన్సర్ మెడనొప్పులు హైపర్ టెన్షన్ మొదలగు వ్యాధులతో బాధపడుతున్నారు. ఉద్యోగస్తులైన మహిళలు సాధారణంగా ఇంటికి ఉద్యోగానికి న్యాయం చేసే ప్రక్రియలో రెండు రకాల దోపిడీకి గురవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్లకి అన్ని సమకూర్చాలి, ఉద్యోగం సరిగ్గా చేయాలి. ఆర్థికంగా బలంగా ఉన్నా మానసికంగా శారీరకంగా అలసిపోతారు. ఇంట్లో పనిచేసి అందరికీ అన్ని సమకూర్చి తినేట్టు చేసి బాక్సును తీసుకుని సమయంతో పరిగెత్తుతూ ఆటో బస్సు ట్రైన్లలో వెళుతూ ఉంటారు. అందుకే వీరు ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నేడు చాలా మంది బయట తిండికి విపరీతంగా ఖర్చు పెట్టడమే కాకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. సెల్ఫోన్ లేదా నెట్ సహాయంతో ఆహార పోషకాహార అక్షరాస్యతను పెంచుకోవాలి. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏమిటి అనే కనీస అవగాహన కల్పించుకుంటూ మాంసకృత్తులు కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు అంటే ఏమిటి, శరీరానికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం, ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలి తెలుసుకోవాలి, బీపీ చూసుకున్నప్పుడు సిస్టాలిక్ డయాస్టాలిక్ గురించి ఆక్సిజన్ పల్స్ రేట్ ఎంత ఉండాలో తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా అనుకోని వ్యాధి బారిన పడితే దాని గురించి ఇంట్లో వారు పిల్లలకు మెల్లగా వివరించాలి తప్ప దానిని దాచిపెట్టి ఒక సున్నిత వాతావరణాన్ని ఏర్పడనీయవద్దు. అలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు జీర్ణించుకోవడం మహాకష్టం. అటువంటప్పుడు ధైర్యంతో పరస్పరం ఒకరికొకరు చేయితనిచ్చుకుంటూ సహాయంగా ఉండాలి. క్యాన్సర్ అనగానే భయపడకుండా నివారణ ఏమిటో కనుక్కో.

చేసుకోవాలి. ఇంట్లో చదువుకుంటున్న అమ్మాయిలు లేదా అబ్బాయిలు కొంత వారి తల్లులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు ఆహార ప్రాధాన్యతను నేర్పించాలి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్. రొమ్ములో నొప్పిలేని కణితి ఉన్న వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అనే అవగాహన రావాలి. రొమ్ము క్యాన్సర్ ఇతర కారణాలతో పాటు పోషకాహార లోపంతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భాశయ క్యాన్సర్, నెలసరి సమయాలలో ఇతరత్రా పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలి అనేది ముఖ్యం. మనం తెలుసుకుని అర్థం చేసుకోలేని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. వ్యాధులను అనుసరించి మందులు, ఆహారం తీసుకోవాలి. ఇంట్లో ఆడపిల్లలు అందం, జీరో సైజ్ పేరిట అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలను, కౌమార దశగల ఆడపిల్లలను ఎక్కువగా అనారోగ్యం పాలు చేసే అలవాట్లు, ఓసీడి మానసిక వ్యాధి, చేసిన పనినే చేయడం అతిశుభ్రత. ఈ ప్రక్రియలో ఎక్కువగా రసాయనాలు వాడడం, హెయిర్ డైలోని పీపీడీ, అల్యూమినియం పాత్రలలో వంటలు, ప్లాస్టిక్ నాన్స్టిక్ల వాడకం, ఫ్రీజ్లో రోజుల తరబడి ఉంచిన పదార్థాలు వాడడం వలన ఉబ్బసం, శ్వాసకోశ, కిడ్నీ క్యాన్సర్, పునరుత్పత్తి, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ మహిళలకు లేదా బాలికలకు రక్తహీనత, పోషకాహార లోపం, క్షయ, హెచ్ఐవి ఎయిడ్స్, మలేరియా వంటి అంటురోగాలతో పాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. మన దేశంలో గిరిజనులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యలలో సికిల్ సెల్ ఎనీమియా ఒకటి. ఇది ఎర్రరక్త కణాలపై ప్రభావం చూపే జన్యుపరమైన రక్త సంబంధిత రుగ్మత. గ్రామీణ మహిళ అక్షరాస్యత పెరిగినప్పటికీ ఆహార అవగాహన లోపం ఉంటుంది. అందుకే వ్యాధులన్నింటిపైన విస్తృత రీతిలో నిరంతరం మహిళా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. పాఠశాలలలో ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి విద్యార్థులకు ఆహార ప్రాధాన్యతను చెప్పాలి. కళాశాల, విశ్వవిద్యాలయ అధ్యాపక, విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి చదువులో భాగంగా గ్రామాలలో పర్యటించి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే విధానాన్ని ప్రోత్సహించి యువతను భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియలో నెలసరి, గర్భధారణ, ప్రసవ సమయంలో, బాలింతగా ఉన్నప్పుడు పరిశుభ్రత, మందులు, పోషకాహారం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వాడకం కిడ్నీ క్యాన్సర్కు మూలం అని మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు వివరించాలి. సర్వేలో మహిళా గ్రామీణ శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు పెరిగింది కనుక వీరికి పోషకాహారం తప్పకుండా అందాలి. సాంకేతికత, అవగాహన, ఆరోగ్య సంరక్షణ విధానాల ద్వారా వ్యాధులను పూర్తిగా నివారించడం ప్రభుత్వ ధ్యేయంతో పాటు మహిళా సంఘాలు, డాక్టర్స్ మరియు ఏఎన్ఎంల సలహాలతో ఆర్థిక, పోషకాహార, ఆరోగ్య అక్షరాస్యతలను ఒక ఉద్యమంలా చేపట్టి పల్లె పల్లెకు విస్తరింపచేయాలి. పౌరులలో స్వీయ ఆరోగ్య చైతన్యం రావాలి. తోటివారిని ఆరోగ్య మార్గంలోకి నడిపించాలి.

మీరింత వరకు ఆహార దినోత్సవం సందర్భంగా ఆహారం అందరికీ అవసరం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలుగా వస్తుంది. ముందుగా హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: మరొకరు ఓర్పు విలువ నేర్పుతారు, ఒకరు బతికిస్తారు, మరొకరు బ్రతుకుని బోధిస్తారు. ఉత్తమమైన తల్లిదండ్రుల పెంపకంలో పిల్లకల్పవండి. పిల్లల చేయడం మంచి దాన్ని బలవంతంగా

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా విందాం బహుదూరపు బాటసారి చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా విందాం బహుదూరపు బాటసారి చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట.

మీరు విన్న ఈ పాట కొత్త దంపతుల చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆడిపించిన పాట విన్నారు. సంగీతం సమకూర్చారు చక్రవర్తి. కార్యక్రమం ఇప్పుడు వినండి, కొత్తపేట రౌడీ చిత్రం నుండి వీరుబారినది మాలో పాట.

0: దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా హక్కుగా బాధ్యతగా స్వీకరించేందుకు సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ AIR News_HYD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

0: అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है. तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूं कि हमारी कई समस्या का समाधान होगा.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మాడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యకుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిన్నారి లోకం, చిన్నపిల్లల కార్యక్రమం, శ్రీ చైతన్య హైస్కూల్ కొత్తగూడెం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: కార్యక్రమంలో ముందుగా తెలంగాణ గీతం వినిపిస్తానంటోంది వైశాలి. విందామా మరి.

0: ఉమ బాల చెప్పిన శ్లోకం విన్నారు కదా. మరి ఇప్పుడు యుకేజీ నుండి చిన్నారి చెల్లెలు హసిక నాయన ఒక రైమ్ చెప్తుంది.
1: రైమ్ విన్నారు కదా. కార్యక్రమంలో తర్వాత సాయి ప్రసన్న కథ వినిపిస్తుంది.
2: Once there lived hare and a tortoise in a forest. The hare was very proud of his speed. The hare made fun of the tortoise for his slow speed. So they took a race among their speed.

0: started. The hare ran very fast and stopped to take a rest under a tree. He fell asleep. The tortoise reached the running fast. The tortoise won the race. Moral and story, slow and steady wins the race.
1: కథ విన్నారు కదా. కార్యక్రమంలో తరువాత
2: 2వ తరగతికి చెందిన అక్షిత ఒక తెలుగు పద్యం చెప్పబోతుంది.
3: కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులుల లలిత సుగుణ జాల తెలుగు బాల.
2: పద్యం విన్నారు కదా, తర్వాత ఎవరు?
1: 2వ తరగతి నుండి గీర్వాణి ఒక కథ చెప్తుంది.
4: అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒక రోజు రొట్టె ముక్క దొరికింది. అయితే ఆ రొట్టె ముక్కని ఆ కాకి ఇంటికి తీసుకెళ్లి తిందామనుకుంది. అయితే ఆ కాకి ఇంటికి తీసుకెళ్లి తినడం మొదలు పెట్టింది. మొదలు పెట్టంగానే ఒక నక్క వచ్చింది. ఆ నక్క ఏమనుకుంది, ఆ రొట్టె ముక్కని ఎలాగైనా మనం తినేయాలి అని అనుకుంది. అయితే ఈ నక్క కాకికి ఏమంది, కాకి కాకి నువ్వు పాటలు బాగా పాడుతావుగా, ఒకసారి పాడవా అంటది. అయితే కాకి ఆ నోట్లో ఉన్న రొట్టె ముక్కని కాలు కింద పెట్టుకుని పాట పాడుద్ది. పాట పాడంగానే ఈనక్క కాకినేమంది, కాకి కాకి నువ్వు నాట్యం బాగా వేస్తావుగా, ఒకసారి వేయవా నేను చూస్తాను అంటే కాకి ఆ రొట్టె ముక్క సంగతి మర్చిపోయి నాట్యం వేస్తుంది. నాట్యం వేయంగానే కాలు కింద ఉన్న రొట్టె ముక్క కింద పడిపోద్ది. కింద పడిపోగానే ఆ నక్క ఆ రొట్టె ముక్కను తినేసి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమనగా, పొగడు తలకి పొంగిపోకూడదు.
2: కథ బాగా చెప్పింది కదా గీర్వాణి, తర్వాత ఎవరు?
1: చిన్నారి చెల్లెలు బిల్కిష బాను హిందీ రైమ్ చెబుతుంది.
5: ఏక్ కవ్వా పేసా తా జగ్ మే థోడా పానీ తా, కవ్వా దాలా పత్తర్ పానీ ఆయా ఉప్పర్, కవ్వా పియా పానీ హో గయా కహానీ.
1: బాగా చెప్పింది కదూ చిన్నారి చెల్లెలు, తర్వాత ఎవరు వస్తున్నారు?
2: 4వ తరగతి నుండి కాజీ రెహమాన్ హిందీ పోయం చెప్తాడు.
6: మచిలీ జలికి రాణి హే జీవన్ ఉస్కా పానీ హే, హాత్ లగాయతో డర్ జాయేగి బహార్ నికాలో మర్ జాయేగి.
2: పోయం బాగా చెప్పాడు కదా, ఇప్పుడు ఉమేష్ పాడే పాట విందాం.

0: ఉమేష్ పాడిన పాట విన్నారు కదా, తర్వాత ఎవరు?
1: ఇప్పుడు 4వ తరగతి నుండి మనోహర్ ఒక తెలుగు పోయం చెబుతాడు.
2: ఎరుక గల వారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కథల ధర్మం మెరుగుచు నెరిగిన దానిని మరువకనుష్ఠించునది సమంజస బుద్ధి భావం. జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి, మంచి వారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరువకుండా బుద్ధితో ఆచరించాలి.
1: బాగా చెప్పాడు కదూ మనోహర్, తరువాత ఎవరు?
0: మరి ఇప్పుడు హై స్కూల్ విద్యార్థులు సమర్పించే మంచి సమాజం కోసం ప్రయత్నిద్దామనే నాటిక విందాం.
1: ఇందులో శివాని, పూజిత, ఉమాబాల, ఉమేష్, లోకేష్ యాదవ్, మనోహర్ పాల్గొంటున్నారు.
0: రవి రాజుని ఇంటికి తీసుకువచ్చాడు.
3: అమ్మా చూడు, నేను నా స్నేహితుని తీసుకువచ్చాను. రాజు మా అమ్మగారు.
1: నమస్తే ఆంటీ.
4: రవి లోపలికి రా.
0: ఇద్దరూ లోపలికి వెళతారు.
4: చిరిగిన బట్టలు కట్టుకున్నాడు, అలాంటి వారితో నీకు స్నేహం ఏంటి?

0: బట్టలు చూసి ఒకరి మీద అభిప్రాయం ఏర్పరచుకోవడం తప్పు కదమ్మా. అతను ఎంత బాగా చదువుతాడో తెలుసా? నాకు చదువులో చాలా సహాయం చేస్తాడు.
1: చాలే చెప్పావు, ఇలాంటి స్నేహాలు ఏవైనా ఉంటే బడిలో చూసుకో, ఇంటి వరకు రానివ్వద్దు.
0: అమ్మా, నేను వాడకుండా వదిలేసిన ఎన్నో మంచి బట్టలు ఉన్నాయి కదమ్మా, అందులో రెండు జతలు రాజుకిస్తానమ్మా.
1: నువ్వేం దానం చేయక్కర్లేదు, నోరు మూసుకో.
0: నువ్వెప్పుడు అంతే.
2: రవి, నేను ఇంటికి వెళ్ళొస్తాను.
0: ఉండు, వస్తున్నాను. ఇదిగో మా చెల్లి.
3: అమ్మా, నాకు బొమ్మ కావాలి.
1: కొంటానమ్మా నా బంగారు తల్లి.
4: బొమ్మలు బొమ్మలు, మంచి మంచి బొమ్మలు, మట్టి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు.
1: బొమ్మలబ్బాయి, ఇలారా, ఎంత ఖరీదు?
4: పాత బట్టలుంటే ఇవ్వండమ్మా, బొమ్మలిస్తాను.
1: ఇదిగో బాబు, బోల్డ్ బట్టలున్నాయి, మంచి బొమ్మ ఇవ్వు మా పాపకి.
3: అమ్మా అమ్మా, నాకు ఈ బొమ్మే కావాలి, మట్టి బొమ్మ, ఎంత బాగుందో.
1: సరే తీసుకో.
5: పాప ఆడుకుంటూ వచ్చి గుమ్మం తగిలి పడిపోతుంది.
3: అయ్యయ్యో, నా బొమ్మ పగిలిపోయింది.
1: అయ్యయ్యో, పర్వాలేదమ్మా, ఇంకా బొమ్మ కొంటానుగా.
0: చూసావా అమ్మా, ఎన్నో బట్టలిచ్చి నువ్వు కొన్న బొమ్మ క్షణాల్లో పగిలిపోయింది. అదే అవసరమైన వారికి ఇస్తే ఎన్నాళ్ళలో వేసుకుంటారు కదమ్మా.
1: చాలే చెప్పావు, పెద్ద ఆరిందలాగా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని.
0: కొన్నిసార్లు పెద్దల కన్నా పిల్లలు ఎంతో మెరుగ్గా ఆలోచిస్తారు, ఒప్పుకో అమ్మా.
1: సరేలే, ఈసారికి నీ మాటే నిజం, నువ్వు చెప్పినట్టే నీ స్నేహితుడికి బట్టలు ఇద్దాం.
0: మా మంచి అమ్మ, త్వరగా అర్థం చేసుకున్నావు.
5: చిన్నవారికి పెద్ద మనసు, పెద్దవారికి చిన్న మనసు. మనం కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మందికి చేయుతనివ్వగలం. పెద్దలు కాస్త ఆలోచిస్తారు కదూ.
2: నాటిగా విన్నాం కదా, ఇందులో శివాని, పూజిత, ఉమాబాల, ఉమేష్, లోకేష్ యాదవ్, మనోహర్ పాల్గొన్నారు.
5: కార్యక్రమంలో తర్వాత ఉమాబాల చెప్పే శ్లోకం విన్నాం.

0: భద్రాత్మక.
1: ఉమాబాల చెప్పిన గజేంద్రమోక్షం శ్లోకం విన్నారు కదా, ఇప్పుడు ఉమేష్ మరొక శ్లోకం చెప్తాడు.
0: సిరికింజప్పడు శంఖు చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారం ముంజీరడు అభ్రకపతి మన్నింపడు,

0: అయ్యాయి.
1: ఉమేష్ చెప్పిన శ్లోకం విన్నారు కదా, మరి ఇప్పుడు నీతి సూక్తి చెప్తానంటో అనుష, విందామా?
0: మదర్ గివ్స్ బర్త్, టీచర్ గివ్స్ బర్త్ అంటే తల్లి బిడ్డకు తనువును ఇస్తే, అంటే ఈ శరీరాన్ని ఇస్తే ఈ తనువుకు ఉపాధ్యాయుడు తన జ్ఞాన సంపదను ప్రబోధిస్తాడు. ఎంతో మంది గొప్ప వాళ్ళు దీనికి ఉదాహరణగా నిలుస్తారు. ద్రోణాచార్యుడు, అర్జునుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి గురు శిష్యులు దీనికి నిదర్శనంగా నిలుస్తారు.
2: బావుంది కదా అనుష చెప్పిన సూక్తి.
1: ఇప్పుడు ఉమాబాల చెప్పే రైమ్ వినండి.

అంటివే, అరంగు పులకోకే తేవాలంటివే, ఆరేకే కావాలంటివే, అరంగు పులకోకే తేవాలంటివే. ఇక పైకం బట్టుకొని సైకోలేసుకొని, పైకం బట్టుకొని సైకోలేసుకొని, ముస్తాబైనే బస్తీకి పోతే, ముస్తాబైనే బస్తీకి పోతే, రంగు టోపి పోలీసు రంగు సైడు అన్నాడు, సైకోలు ఆ పిండ సైడుకు లాగిండే చేతుల

మాటుంది కలమంటివే, మాబటేల మనసుంది కలమంటివే. ఇక ఊరంతా ఉడుకుమగ్గే వారంతా నిదురపోయే, ఊరంతా ఉడుకుమగ్గే వారంతా నిదురపోయే. గొంగాలి గప్పుకొని గోడ దూకి వస్తుంటే, గొంగాలి గప్పుకొని గోడ దూకి వస్తుంటే, సందులో కుక్క మొరిగిందే నను ఊరి శివరకు తరిమిందే, సందులో కుక్క మొరిగిందే నను ఊరి శివరకు తరిమిందే. సరసమెరుగని సన్నా సోడని సిగ్గు.

0: అయితే వాళ్ళంటివే.
1: ఉమేష్ పాడిన జానపద గీతం విన్నారు కదా, ఇప్పుడు మనోహర్ చెప్పే తెలుగు పద్యాలు విందాం.
2: ఇమ్ముగా చదవని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరి మన త్రొవ్వి నట్టిగుంటర సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగా నపకారికి నుపకారము నపవెన్నక సేయువాడి నేర్పరిసుమతి.
1: మనోహర్ చెప్పిన తెలుగు పద్యాలు విన్నారు కదా, ఇప్పుడు సాయి ప్రసన్న చెప్పే రైమ్ విందామా?

0: యోహాన్.
1: సాయి ప్రసన్న చెప్పిన రైమ్ విన్నారు కదా, ఇప్పుడు కాజీ రెహమాన్ చెప్పే పద్యాలు విందాం.
2: తెల్ల దుస్తులందు తేటగా నిండిన ఆత్మ గౌరవంబు అతిశయించు శుచివసించు వారి చూచుటేచి కాకు భావరత్న బాల భాగ్యశీల.
1: కాజీ రెహమాన్ చెప్పిన పద్యం విన్నారు కదా, ఇప్పుడు అక్షిత చెప్పే ఒక నీతి కథ విందాం.
0: అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవారు. ఆ రైతుకు నలుగురు కొడుకులు. అయితే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళని కొట్టుకోకుండా చూడాలని రైతు ఆశ. అయితే రైతు అన్నాడు కదా వాళ్ళకి, మీరు అడవికి వెళ్ళి కట్టెలు తెండి అన్నాడు. అయితే తెచ్చారు నలుగురు కొడుకులు నాలుగు కట్టెమో. తెచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇవ్వమన్నారు, ఇచ్చారు. రెండు రెండు ఇవ్వమన్నారు, ఇచ్చారు. కట్టాల మోపు నిర్వమంటే ఇవ్వలేకపోయారు. రైతు చెప్పాడు కదా, చూసారా మీరు ఒకటి ఇచ్చారు రెండు ఇచ్చారు, కానీ కట్టాల మోపు ఇవ్వమంటే ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎప్పుడు కలిసి ఉండాలి, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయగలుగుతారు. ఈ కథలో నీతి ఏమనగా ఐక్యమత్యమే మహాబలం.
1: అక్షిత చెప్పిన నీతి కథ విన్నారు కదా, ఇప్పుడు ఉమేష్ పాడే శ్లోకం విందాం.
3: ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్ర వన్యౌతో తైషవే నమః. యాతైషు శివ తమా శివం బభూవ తే ధనుః. శివాసరవ్యాయ తవతయా నో రుద్రముడయ. యాతే రుద్ర శివ తనూర ఘోరా పాప కాశిని. తయానస్తను వాసంతమయ గిరిసంతాభిచ కశీహి. యామిషుం గిరిసంత హస్తే బిభర్షస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహిగుంసీహి. పురుషం జగత్ శివేన వచసాత్వా గిరిసాచ్చా వదామసి. యథానః సర్వమిజ్జగత యక్ష్మగుం సుమ అసత్. అథ్యవోచదది వక్త ప్రథమో దైవ్యోభిషక్. అహీగుంస సర్వాన్ జంభయన్ సర్వాశయా తుదాన్యః. అసౌయస్తాం రో అరుణవుత బభ్రుస్సు మంగళః. ఏచే మాగుం రుద్ర అభితో దిక్షు.
1: ఉమేష్ చెప్పిన శ్లోకం విన్నారు కదా, ఇప్పుడు రాజేశ్వరి చెప్పే చిట్కా విందాం.
4: అబ్బబ్బా, చలికాలం చంపేస్తుందండోయ్. మరి చలికాలంలో మనం ఏమి పాటిస్తే బాగుంటుంది? స్వెటర్స్ ధరించడం, మఫ్లర్స్ ధరించడం, చిన్నపిల్లలను గాలికి బయటికి వెళ్లకుండా చూడడం, స్కూల్కి వెళ్లే పిల్లలైతే స్వెటర్స్ వేసి పంపించడం, ఇలాంటి చిన్న చిన్నవి చేసినట్లయితే హాస్పిటల్కెళ్లే అవసరం ఉండదు కదా. దయచేసి తల్లిదండ్రులు పాటించాలని మా మనవి.
1: రాజేశ్వరి చెప్పిన చిట్కా విన్నారు కదా, ఇప్పుడు ఉమేష్ చెప్పే శ్లోకంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.
3: ఓం యమ దదాతుర భసమృ నచ్యుతం దివో దాసం వధ్రియస్వాయ దాసుషే. యాసస్వంతమా చకాధా వసం పనిం తాతే దాత్రానిత విషాసరస్వతి. యం సుష్మేభిర్భి సఖా ఇవారుజత్ సానుగిరీనాం తవిషేభిరుర్మిభిః పారావతఘ్నీమవశేషు రుక్తిభిః. సరస్వతీమా వివాసేమ ధీతిభిః సరస్వతి దేవనిదో నిబర్హయా. ప్రజాం విశ్వస్య వృషయస్య మాయినః. అసోయస్తాం రో అరుణవుత బభ్రుస్సు మంగళః. ఏచే మాగుం రుద్ర అభితో దిక్షు.
1: మీరింతవరకు శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాతలు పూజిత ఉమేష్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీరు ఇంతవరకు శ్రీ చైతన్య హై స్కూల్ కొత్తగూడెం వారు సమర్పించే కదంబ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా

చేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో సైక్లింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించి సుస్థిర నగరాల నిర్మాణానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలంతా తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్ ను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో యువత, క్రీడాకారులు, సైక్లింగ్ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల 3 వేర్వేరు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉప్పల్ భగాయత్ లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్ లో ఏవోసీ రోడ్లు, ఎల్బీనగర్ లో వంతెన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. నిన్న కోహెడ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వాడిన భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు. ఇదే పద్దతి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను తమ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో అడ్డుకుంటారని ఆయన అన్నారు. గోదావరి నదీ నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరిట పోలవరం నుంచి నీటిని ఏపీకి మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్బంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు గగన విజయం పేరుతో విశేష అష్టావధానం కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహెత్, సాహితీవేత్తలు డాక్టర్ జిఎం రామశర్మ, కంది శంకరయ్య, ఏ భానుప్రకాష్, డాక్టర్ మండపాక మహేశ్వరి, ఆరవల్లి శ్రీదేవి, ముత్యంపేట గౌరీశంకర శర్మ, చిట్టితోటి విజయ్ కుమార్, రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరుమామల దత్తాత్రేయ శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రోగ్రాం హెడ్ రమేష్ సుంకసారి, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, దూరదర్శన్ యాదగిరి ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల్లో పూర్తి నాణ్యత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ లో ఈ నెల 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా

0: స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నిజాభిషేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కనగల మండలంలో విరివిగా మొక్కలు నాటుతున్నామని బీజేపీ కనగల మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆయన,
1: పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలే మాకే నాం ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో ఈ రోజు అన్ని బూతులలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బూత్ లో ఒక మొక్క నాటితే చాలు, ప్రతి సంవత్సరానికి కొన్ని కోట్ల వృక్షాలు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెట్టు నాటితే ఇక్కడ మనం పరిరక్షించబడతాం.
0: వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ సిక్కిరి దీప్తి చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: డెంగ్యూ ఫీవర్ యూజువల్ గా అంటే మస్కిటో బయట వల్ల వస్తుందని మనందరికి తెలుసు, కానీ ఈ మస్కిటోస్ డే టైమ్ బయట అంటే పగలు ఎక్కువ కుడతాయి రాత్రి కంటే. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటాయి, బాడీ పెయిన్ సివియర్ గా ఉంటాయి అండ్ బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు.
0: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై శ్రీరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో జీఎం మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 84 మందిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టామన్నారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిల్లలు వివిధ రంగాల్లో సాధించిన విశిష్ట విజయాలను గుర్తించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ అవార్డుకు జిల్లాలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. మృగశిర కార్తె ప్రారంభ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంబల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి తిరిగివ్వడం, ఇది సామూహిక శ్రేయస్సును బలోపేతం చేయడం, అవసరాలను తీర్చడం, ఇంకా ఇతరులకు అవకాశాలను సృష్టించడం, ఇదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక చురుకైన పరస్పర చర్య. తిరిగివ్వడం అంటే అది ఒక మాట ద్వారా కూడా కావచ్చు, ఒక సమయాన్నివ్వడం, నైపుణ్యాలనివ్వడం, డబ్బును, వనరులను, ఇలా ఏ రూపంలో ఇచ్చినా సమాజానికి తిరిగివ్వడం అనేది అసలు ఆలోచనే చాలా గొప్ప ఉన్నతమైనది. అంటే అన్ని ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి చేయడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఇలాంటి అనేక పనులను చేపడుతూ వైదేహి సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన కూడా మేబీ అక్కడి నుంచే పుట్టుకుని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు వైదేహి సేవా సమితి వ్యవస్థాపక సభ్యురాలు, ఉపాధ్యక్షురాలు ముత్తేవి సీతాకుమారి గారు. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రయాణం ఎలా ఆవిడ మొదలు పెట్టారనేది. నమస్కారం సీతాకుమారి గారు.
1: నమస్కారం అండి.
0: సీతాకుమారి గారు, మీ గురించి చెప్పండి మా శ్రోతలకి, అలాగే మీ సేవా కార్యక్రమాల ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు మీరు చెప్పారు, ముత్తేవి సీతాకుమారి. మా పుట్టింటి పేరు ముత్తేవి, అత్తగారింటి పేరు గొల్లలపల్లి. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. 57-58 సంవత్సరాల్లో ఆడపిల్లని స్కూల్కి పంపించడం అంటేనే నచ్చని రోజుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో చదువుకోవటానికి స్ఫూర్తి అంటే మా అమ్మ. ఇవాళ మీరు అడిగారు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అది కూడా బహుశా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పొయ్యి ఆడిపేసేసి వెళ్ళిపోయేది, అది ఆమె వ్యక్తిత్వం. బహుశా ఆమె నుంచి నాకు వచ్చిందేమో అనుకుంటాను. మొదట ఒక పల్లెటూరులోనే చదువుకోవటానికి వచ్చిన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక 4 కిలోమీటర్లు నడిచి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అలా 11 దాకా చదువుకున్నాను ఎట్లాగో. తర్వాత చదివించడం కూడా ఇబ్బంది అయిన రోజుల్లో మా అమ్మ నా వెనక నిలబడ్డది. హైదరాబాద్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చదివించింది. పాలిటెక్నిక్ అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో దొరికిన చోట జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత పెళ్ళయింది. పెళ్ళయినాక హైదరాబాద్ వచ్చాను. తర్వాత చదువుకోవాలనే కోరుకున్నది అన్నప్పుడు మా వారు ఒప్పుకోబట్టి నేను నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీయూ అప్పుడు మసాబ్ ట్యాంక్లో ఉండేది, జేఎన్టీయూలో ఇంజనీరింగ్ బీఈ చేశాను. అప్పటికి మాకు అబ్బాయి ఉన్నాడు, 2వ అబ్బాయిని క్యారింగ్ లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత కూడా అవసరం ఏదైనా చేయిస్తుంది. తర్వాత నాకు అక్కడ డిపార్ట్మెంట్ లో సస్టైనబిలిటీ కోసం ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సరే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో ఒడుదొడుకులు పెద్దగా ఒక రకంగా ఇబ్బందులు పడలేదు అని చెప్పాలి. నేను 98లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. అప్పటికే వైదేహి సేవా సమితి, వైదేహి ఆశ్రమం 1993లో ప్రారంభమైంది. దానిలో కొంత ఇన్వాల్వ్ అవ్వటం మొదలెట్టాక నాకు ఒక కారణం దొరికింది. నేను ఏదైనా చేయటానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నప్పుడు జాబ్ వదిలేసి పూర్తిగా వైదేహితో ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను వైదేహితో పాటు. వైదేహి ఎలా మొదలైంది అని అడిగాను. వైదేహి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి మొత్తం భారతదేశంలో. ఇందులోంచి సేవా కార్యక్రమాలను చూసేది సేవా భారతి అనే వింగ్ ఉంటుంది. ఆ సేవా భారతికి అనుబంధంగా ఈ వైదేహి ఆశ్రమం అని ముందు ప్రారంభించడం జరిగింది 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవా భారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తన లాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూలమిదం జగత్ అంటారు, డబ్బెక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు కొంత లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కొంత తీసుకున్నాం. మొదట మేమేం చేశామంటే అన్నపూర్ణ పథకం అని మనకు తెలిసిన కొన్ని ఇళ్లలో బ్యాగ్స్ ఇచ్చి

0: అమ్మ మీరు రోజు వంట చేసుకుంటారు, వంట చేసుకునేటప్పుడు మీతో పాటు ఇంకో పిల్లకి పెడుతున్నాను అనుకున్న ఓ గుప్పిడి బియ్యం సంచిలో వేయండి, మేము వారానికి 10 రోజులకి వచ్చి తీసుకుంటాము అని చెప్పాం. సరే అని వాళ్ళు అలా చేయటం మొదలెట్టారు. తర్వాత తర్వాత గుప్పిడి బియ్యం ఏమిటి, మనం బస్సా బియ్యం ఇవ్వచ్చు కదా, మనం కూరలు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు. ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిలబెట్టిన సంస్థ ఇది. తర్వాత తర్వాత అవసరానికి అనుగుణంగా దాతలు పెరిగారు. మనిషి నుంచి మనిషికి వెళ్ళింది, ఎక్కడ పబ్లిసిటీ అన్నది ఉండదు. బై వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది సంస్థ పెరిగింది. మొదట 3 రూములు 3 అమ్మాయిలతో ప్రారంభించిన వైదేహాశ్రమం 33 మంది ఆడపిల్లలు అయ్యే వరకు మాకు ఆ 3 రూముల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోయింది. చూస్తున్న వాళ్ళు అన్నారు అట్లా మేము సహాయం చేస్తాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. అనూహ్యమైన స్పందన దొరికింది, మంచి బిల్డింగ్ మొదలెట్టాము. మొదలెట్టినప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న వైదేహి ఆశ్రమం 4 అంతస్తుల్లో ఉన్నది. 150 మందికి కూడా అకామిడేషన్ ఇవ్వగలిగే అంత వ్యవస్థ ఉంది. తర్వాత ఆడపిల్లలని ఒక్కసారి వైదేహి ఆశ్రమంలోకి తీసుకున్నాక ఆ పిల్లని పూర్తిగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఒక కుటుంబంలో ఇమిడిపోవాలి అమ్మాయి, ఆమెకు ఒక కుటుంబం ఏర్పడాలి అనుకున్న ఉద్దేశంతో ఆ ప్రస్థానం జరిగింది. మొదట తీసుకోవటం అన్నది ఇది భారతదేశంలో ఏ మూల నుంచి ఆడపిల్లలు వచ్చినా కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రితులైన బాలికలు లేదు, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉన్నా కానీ సపోర్ట్ చేయలేని తల్లిదండ్రులు అటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ తీసుకునేవాళ్ళు. ఈ తీసుకోవటం కూడా ఒక అమ్మాయి గురించి ఎవరు చెప్తారు, సమాజం నుంచి మేమేం పేపర్ పబ్లిసిటీ చేయమని కూడా ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వైదేహికి చేర్చండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు మన కమిటీ సభ్యులు మాకు వైదేహికి ముందు చెప్పవలసింది ఏంటంటే ఎసెట్ ఏంటంటే మంచి టీం, కార్యకర్తలు వీళ్ళందరూ ఒక్క రూపాయి కూడా సమాజానికి వెనక్కి ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న కార్యకర్తల టీం ఉన్నది, మంచి టీం. ఆ టీం వల్ల ఈరోజు వైదేహి 30 ఏళ్ళు నిరాటంకంగా సాగుతోంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అప్లికేషన్ రాగానే వాళ్ళు ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసినాక వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం వెంటనే తీసుకురాం పిల్లల్ని. వాళ్ళ బాబాయిలు కానీ మామయ్యలు గారు ఉన్నప్పుడు కుటుంబం అవసరం ఏంటో వాళ్ళకి చెప్తారు, మీ అమ్మాయిని మీ ఇంట్లో పెంచుకోగలిగితే బాగుంటుంది అని ముందు కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యే సర్లేండి మేమే పెంచుకుంటామంటారు, లేదు చేతగాని పరిస్థితుల్లో ఉంటే వైదేహికి తీసుకొస్తారు. ఒకసారి వైదేహికి వచ్చింది అంటే అమ్మాయి బాధ్యత పూర్తిగా మనదే, అమ్మాయిని చదివిస్తాము, సంస్కారం ఇస్తాము, అమ్మాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత నాట్యం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాము. చదువు విషయం వస్తే అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆమె శక్తి మేరకు చదివిస్తాము.
1: అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారండి పిల్లలు?
0: లేదు, శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్నది మాకు, శిశు మందిర్ స్కూల్లో చదివిస్తాము. ఇప్పటిదాకా వైదేహిలో దాదాపు 16 మంది ఇంజనీరింగ్ గర్ల్స్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 5 అమ్మాయిలు ఇంజనీరింగ్ లో ఉన్నారు, అలాగే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉన్నారు.
1: వివాహాలు జరిగానండి
0: ఇప్పటి వరకు? ఒకసారి వైదేహికి వచ్చినాక ఆ అమ్మాయి చదువు పూర్తయిందన్నాక, కొందరికి చదువులో అంత ఆసక్తి ఉండదు, వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్పిస్తాం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడగలదు అన్న ధైర్యం మాకు కలిగిన రోజు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పెళ్లి చేసి పంపించినాక బాధ్యత పూర్తిగా వాళ్ళకి అత్తగారి వాళ్ళకి అప్పగిస్తాం. దాని తర్వాత మనకు పెద్దగా వ్యవస్థ లేదు కాబట్టి పెళ్లి చేసేటప్పుడే మేము చెప్తాం అమ్మాయి బాధ్యత మీద. అట్ ది సేమ్ టైం మేము విడిచిపెట్టాం, తర్వాత కూడా అమ్మాయి ఎలా ఉంది ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, వైదేహి అనేది ఒక ఆశ్రమమో ఏదో కాదు, ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇందులో తాతయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్ని రకాల పిలుపులతోనే నడుస్తుంది. వాళ్ళ కష్టం ఉన్నా సుఖం ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు ఆడపిల్లల మొత్తం మీద. పెళ్ళి అయిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది పెళ్ళైన పిల్లలందరూ, వాళ్ళు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి కలుస్తారు. ఈ లోపల కూడా ఎవరికన్నా ఇబ్బందులున్నా వాళ్ళలో వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు, అది కూడా చూశాను నేను. అట్లాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఒకటి జరుగుతుంది. యాన్యువల్ డే జరిగినప్పుడు సెలబ్రిటీస్ అంటే యూజువల్గా మేము జ్యుడిషియరీ నుంచి హైకోర్టు నుంచి ఒక జస్టిస్ను పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక జస్టిస్ వస్తారు, ఒక స్వామీజీ కానీ ఎవరైనా వస్తారు, ఒక మంచి వక్త అన్నమాట. తర్వాత కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు, వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరకాలని అలా చేస్తారనమాట. సమాజం నుంచి మాకు దొరికిన స్పందన ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు

0: వైదేహ పిల్లలతో కలిసి భోజనం చేయాలి అని ఆ ఉద్దేశంతో వస్తారు.
1: ఓకే.
0: అదొక్కటే కాదు, మ్యారేజ్లే కానివ్వండి, వైదేహాశ్రమానికి వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే పిల్లల్ని చదివించడంలో విషయంలో కానీ, బట్టలు ఇవ్వటంలో కానీ, ఏ విషయంలో అయినా సరే కేవలం సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించాం మేము. మొత్తం సమాజం నుంచి ప్రతి గివింగ్ బ్యాక్ అన్నారు. నేను సమాజం నుంచి నాకు దొరికింది, నేను ఇవ్వాలి అనే స్ఫూర్తితో వచ్చేవాళ్లే ఎక్కువ అనిపిస్తారు నాకు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే వస్తాయి. ఒక అమ్మాయి పెళ్లి జరిగింది, ఆ అమ్మాయి పెళ్లిలో ఎలా జరిగింది, ఏం జరుగుతుంది అన్న చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో సంబంధం వస్తుంది. అందరూ ఆన్ ధైర్యం వస్తారు. ఇక్కడ ఉండేది ఏంటంటే మాకు ఛాయిస్, అబ్బాయిని వెతుక్కునే ఛాయిస్ మాకే ఉంటుంది. ఎలిజిబుల్ గర్ల్స్ ఉంటారు పెళ్ళికి, ఒక అప్లికేషన్ వస్తుంది మ్యారేజ్కి, బయోడేటా పంపిస్తారు, ఫోటోలు పంపించినప్పుడు ఈ అమ్మాయికి అయితే బాగుంటుంది అని మనం అనుకున్నాక మిగతా ముందుకెళ్తాము. అబ్బాయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయికి వివరాలు చెప్తాము. కుల మత ప్రసక్తి ఉండదు ఇక్కడ. మన ఇంట్లో మన పిల్లలకు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎత్తుకుతారేమో, ఇక్కడైతే ఒక 10 మంది కమిటీ మెంబర్స్, మ్యారేజ్ కమిటీ ఉంటుంది, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అయితేనే ఆ సంబంధం చేయాలి అనుకుంటాం. అబ్బాయి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాం, అబ్బాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వెరిఫై చేస్తాము, తల్లిదండ్రులకి ఇష్టమా అని అడుగుతాము. అని అడిగినాక అప్పుడు మాత్రమే అమ్మాయిని చూపిస్తాం. ఒక్కసారి ఒక అమ్మాయిని చూపించాము అంటే పెళ్ళి అయిపోవాల్సింది, ఆ అమ్మాయి నచ్చలేదని ఇంకో అమ్మాయిని చూపించాం. అంత పూర్తి ఎంక్వైరీ అయినాక మాత్రమే అమ్మాయిని చూపించడం జరుగుతుంది.
1: పూర్తి బాధ్యత మీరు వహిస్తారు.
0: ఇంకొకటి ఏంటంటే అన్నీ అనుకున్నాక, అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేద్దాము అనుకున్నప్పుడు మేము వాళ్ళిద్దరిని మెడికల్ చెకప్కు పంపిస్తాం, అబ్బాయిని మా అమ్మాయిని కూడా పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చినాక మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ ఉంటారు, వారికి చూపించి వారు కన్విన్స్ అయినాక మాత్రమే పెళ్లి జరుగుతుంది.
1: సొంత కుటుంబ సభ్యులు కూడా ఎంత కేర్ తీసుకుంటారు.
0: మన మెడికల్ ఆస్పెక్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే ఒకసారి పెళ్లి చేశాక పిల్లకి రేపు ఇబ్బంది అయితే కష్టం ఏదైనా. ఆ ఉద్దేశంతో అలా చేస్తాం అన్నమాట.
1: సీతాకుమారి గారు, మీరు ఈ వైదేహి ఆశ్రమంలో పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక కొంత ప్రత్యేకంగా వ్యవహరిస్తారని తెలిసింది, ఆ విషయం ఏంటండి?
0: ప్రత్యేకంగా అంటే ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు, దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా మేము ముందు వైదేహి ఆశ్రమాన్ని చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిజంగా నిరాశ్రితులు లేదు, కేవలం ఏదో ఇక్కడ బాగుంది కదా ఒక హాస్టల్ లాగా ఉంది అనుకుని రావటం కాకుండా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తాము. కొన్ని కేసెస్లో మరీ ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచేసి చదువుకి కొంత సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ అన్నమాట ఇది, ఎవరికి ఏ ఆడపిల్లకి ఏ అవసరం అన్నది మనం కనుక్కోవాలి. తీసుకున్నామంటే ఒక్కసారి వైదేహి ఆశ్రమంలో ఒక అమ్మాయి అడుగు పెడితే, ఇక మా అమ్మాయి అమ్మాయి ముందు అమ్మాయి లోపలికి రాగానే మెడికల్ చెకప్ చేయిస్తాం. అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ లేవంటారు ఒక్కొక్కసారి, కానీ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయిస్తాము. చేయించినాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లానే అమ్మాయిని వెనక్కి పంపము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ట్రీట్మెంట్తో సహా మొదలెడతాం మేము. ఎక్కడి నుంచైనా తీసుకునేవాళ్ళం ముందు, కానీ ఇప్పుడు 2016 నుంచి గవర్నమెంట్ జేజే యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మాదేమైంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నది కాబట్టి మేము పిల్లల్ని కేవలం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి అన్నది ఒకటి మ్యాండేటరీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరినిస్తే వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల మా రూల్స్లో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, బట్ స్టిల్ తప్పదు కదా, మన ప్రభుత్వంని ఆనర్ చేయాలి, చేస్తాము. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతూనే 18 ఏళ్ళు నిండేదాకా వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తాం. 18 నుంచి 21 వరకు ఆఫ్టర్ కేర్ అన్నట్టు వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. 21 వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటిదాకా లోపల పెరిగింది ఆశ్రమ వాతావరణంలో, బయట ప్రపంచం తెలియదు అమ్మాయికి, రేపు బయట అడాప్ట్ అవటం కష్టం అన్నట్టు ఒక ఏడాది ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తాము. నువ్వు అమ్మాయిని ఉద్యోగంలో చేర్చున్నప్పుడే మేము పెళ్లి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగంలో ఉన్నప్పుడు నెమ్మదిగా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేసినా కూడా ఆఫ్టర్ కేర్ మేము చూసుకుంటాం, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకుంటాం.
1: సీతాకుమారి గారు, ఇప్పుడు ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే మన కుటుంబంలోనే డిఫరెంట్ మనస్తత్వంలో ఉన్న వ్యక్తులను చూస్తాం. మరి మీరు ఇంతమంది పిల్లల్ని డిఫరెంట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, మరి అలాంటప్పుడు వాళ్ళలోని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు ఇది. ఏ ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉండరు, వచ్చిన కొత్తల్లో కొన్ని

0: జరుగుతాయి. గ్రాడ్యువల్ గా మిగతా పిల్లల్ని చూసి చాలా వరకు పరివర్తన వస్తుంది. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు అలా ఎలా చూసుకుంటారో. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ అక్కడ ఉండే మాతాజీలను కానీ, మాతాజీలు అంటాం అక్కలంటాం, వాళ్ళని చూసి కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల్ని చెక్ చేయవలసి వస్తే మాతాజీలు నచ్చ చెప్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల దాకా భజన ఉంటుంది. భజన ఉన్నప్పుడు 1/2 గంట వాళ్ళు భజన చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తారు. అల్టిమేట్ గా మనం కోరుకునేది ఒక్కటే, ఈ పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారా, గృహిణీలు అవుతారా, ఏమన్నా కానివ్వండి, వీళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. రేపు ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి, అసాంఘిక శక్తుల్లోకి వెళ్ళకూడదు పిల్లలు అన్న ఉద్దేశంతోనే చెప్తుంటాం, మంచి విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఒక్కసారి కాలేజీకి వెళ్ళటం మొదలెట్టే వరకు వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అవుతారు, కొంచెం మార్పు దొరుకుతుంది. మేము చేర్చే కాలేజెస్ లో మేనేజ్మెంట్ కూడా మేము థ్యాంక్ఫుల్ గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లలు ఎలా ఉంటున్నారు, వస్తున్నారా రావటం లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది మానిటరింగ్ వాళ్ళ దగ్గర. ఇక్కడ 24-hour సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పరిగిలో ఉంటారు. ఇట్లాగా కాలేజీలో కూడా ఇవాళ మీ అమ్మాయి రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చేస్తుంది 10:00 లేదా ఇవాళ జ్వరం వచ్చింది ఇంకోటో ఏదోమైనా చెప్పేస్తాం ప్లీజ్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మన పిల్లల విషయంలో కొంత బాధ్యత తీసుకుంటుంది.
1: సీతాకుమారి గారు, ఎంతో తక్కువ స్థాయి నుంచి ఎంతో కష్టపడి చదువు లేని అటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ఎంతో కష్టపడి చదువుకుని వచ్చారు. మీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడింది, ఫైనాన్షియల్ గా మీరు కూడా కొంచెం బలపడ్డారు. అయితే మీకు ఆ లైఫ్ ఎలా అనిపించింది, ఎప్పుడైతే ఈ వైదేహి స్థాపించినప్పుడు మీరు తీసుకోవడంలో ఉన్న ఆనందం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు?
0: కరెక్ట్ గా అన్నాను, మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడ్డాను, పైకి వచ్చాము. ఉద్యోగం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1993 వైదేహి ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. నేను వచ్చిన రోజు నాకు పెద్దగా ఏం తెలియదు, సేవా ఇవి అని ఏం తెలియదు మనకి, ఏదో ఆడపిల్లల సంస్థ ఇది, ఇందులో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నప్పుడు వెళ్ళటం మొదలెట్టాక గ్రాడ్యువల్ గా ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నేను ఏమి కోల్పోయాను, నేను ఎన్ని ఇబ్బందులు పడి చదువుకున్నాను, ఆ పిల్లలకి ఆ ఇబ్బందులు రాకూడదు అన్నది నాకు బ్యాకప్ ద మైండ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అవసరాలు చూసుకుంటూ నాలాంటి కమిటీ, నేను ఒక్కదాన్ని అనే చెప్పను, నాన్న మించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, నేను కేవలం ఒక సంవిధానం మాత్రమే, అసలు వాళ్ళు వాళ్ళే అని చెప్తాను. నేను వైదేహి స్టార్ట్ అయింది 2-3 రోజులు అయినాక నేను ఆలోచించాను, మా వారు అన్నారు నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసే, వదిలినాక ఏం చేయాలి అన్నది ఉంటుంది కదా యూజువల్ గా అన్నప్పుడు, నేనన్నా నేను వైదేహి బాధ్యత తీసుకోవచ్చు, అది ఉన్నది కాబట్టి నేను కొంత కాలక్షేపం, నేను కాలక్షేపం అనే అంటున్నా సేవ అంటే నాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కాబట్టి నేను జాబ్ వదిలేస్తా అన్నప్పుడు వదిలేశాను. వదిలేసినాక నేను ఎప్పుడు అయ్యో జాబ్ వదిలేసానే అని చెప్పి నేను అనుకోలేదు, అంతగా ఇన్వాల్వ్ అయ్యాను వైదేహిలో. చాలా సంతోషం అనిపించేది, వైదేహి ఆశ్రమంలో పనిచేస్తున్నా, మీరు వైదేహిలో చేస్తున్నారా అన్న మాట ఎవరన్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించా, నేను చాలా మంచి పని చేశాను జాబ్ వదిలేసాను. నా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మొదట్లో వైదేహిక కొంత కొంత ధన సహాయం అవసరం అయితే మా దగ్గర నుంచి కూడా జరిగేది. ఈనాడు వైదేహిక అవసరం లేదు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తున్నాను వైదేహి.
1: వెరీ గుడ్.
0: పిల్లలు వెళ్ళకపోతే అమ్మ అమ్మ రాలేదేంటి అని అడిగిన రోజు చాలా సంతోషం అంట.
1: 93 స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 2026 వరకు మీ ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తుందండి?
0: చెప్తున్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైనా కొత్తది ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను, లేదంటే చెప్పేస్తాను, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఇది మన పిల్లలకు ఉంటే బాగుంటది, ఈ కోర్సు మన పిల్లలు చదివితే బాగుంటది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మేము. ఆలోచించినప్పుడు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
1: ఈ ఆశ్రమంలో చదువుకుని ఇప్పుడు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ అమ్మాయిల నుంచి వచ్చిన మీకు మంచి టెస్టిమోని ఏముందండి?
0: మంచి టెస్టిమోని అంటే ఒక అమ్మాయి ఒకరోజు వచ్చి నాతో అన్నదే, అమ్మా మీరు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అని. అది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా కొందరు ఉన్నారు, మొట్టమొదటి పెళ్లి జరిగినవి, ఆ పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు పర్వాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ అమ్మాయి ఒక

0: ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది పూణేలో. వాళ్ళు యాక్చువల్గా జపాన్ లో ఉండేవాడు అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర పిల్ల, తెలుగు తప్పితే భాష రాని పిల్ల జపనీస్ కంట్రీలో ఎట్లా సర్వైవ్ అవుతుంది వద్దని ఊరుకున్నాం. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అదే మ్యాచ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఎక్కడే పోతారు అని అనుకున్నాక సరే ముందుకెళ్ళాము పెళ్లి చేయడానికి ప్రయత్నించినప్పుడు రామకృష్ణ మఠంలో అమ్మాయికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ముందు పర్వాలేదు అమ్మాయి కనీసం ఒక కష్టమో ఏడుపు అన్నా చెప్పుకోగలుగుతుంది అన్న ధైర్యం వచ్చినాక పెళ్లి చేసి పంపించాము. ఆ అమ్మాయి మామూలుగా బిఏ చదివిన వైదేహాశ్రమం పిల్ల, ఈరోజు ఈవెంట్ డిజైనర్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ అమ్మాయి రావటమే కాదు, తన తోటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ తను
1: నిలబడుతుంది.
0: అమ్మ చెల్లెలు వీళ్ళు చెప్పుకుంటారు, అక్క అక్కగానే చూస్తారు. అలా చూసినప్పుడు చాలా సంతోషం. ఇలాంటివి ఉన్నాయి ఇంకా పిల్లలు, పెళ్ళైన పిల్లలు వస్తుంటారు, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు ముందు వస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకో పెళ్ళిళ్ళు ఉన్నాయన్నప్పుడు ఈ సంబంధం ఇది బాగుంటుందని చెప్పి చెప్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మనం పిల్లల్ని సక్రమ మార్గంలోనే పెంచాము. తర్వాత మొన్న ఒకరోజు ఊరికి వెళ్ళాను నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవిడ అదే అన్నారు, అమ్మ ఈ సంబంధం చూసి ఇంకా ముగ్గురు వచ్చారు, మీ పిల్లతో మాకేమి ఇబ్బంది లేదు, చక్కగా ఇమిడిపోయింది మా ఇంట్లో. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషం.
1: మన పెంపకం మీద మన గర్వం,
0: మన పెంపకం మీద కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని వ్యవస్థలోనూ ఉన్నాయి, పిల్లల్లోనూ మార్పులు వస్తాయి. అయినా కానీ మేము కూడా కాలానుగుణంగా మారే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం.
1: సీతకుమారి గారు, మరి ఇలాగే చాలా మంది ఇలా మన సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం చాలా పొందుకున్నాం సొసైటీ నుంచి అని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చేరుకునే మార్గం ఏంటంటారు? వైదేహిలో మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం.
0: మనది వైదేహిది ఒక వెబ్సైట్ ఉన్నదండి, వైదేహి సేవా సమితి .in. అలాగే వైదేహి ఫోన్ నంబర్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ లో గానీ గూగుల్లో గానీ సెర్చ్ చేస్తే వైదేహి ఆశ్రమం అని కొట్టినా సేవా సమితి అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది. మా అడ్రస్ సైదాబాద్ లో ఉంటుంది అడ్రస్. ఎనీ టైం రావచ్చు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా రావచ్చు.
1: అంటే లైక్
0: సేవ చేయాలన్నా రావచ్చు, పిల్లల్ని చూసి ఆనందపడాలన్నా రావచ్చు,
1: డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ విని అక్కడ వర్క్ షాప్స్ కండక్ట్
0: చేయాలన్నా రావచ్చు, వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తాము, డాన్స్ నేర్పిస్తాము. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది లేకపోతే పెయింటింగ్ నేర్చుకుంటారు ఏదో.
1: మరి ఎవరైతే ఆడపిల్లలు మనకి భారం అని అనుకునే తల్లిదండ్రులకి మీరిచ్చే మెసేజ్ ఏంటండి?
0: అమ్మ చేత కాకపోతే ఆడపిల్లల్ని అప్పగించట కానీ చంపేది. రీసెంట్ గా కొన్ని సంఘటనలు చాలా బాధ అనిపిస్తున్నాయి, చంపేస్తున్నాం అంటున్నాం. సంపద్దమ్మా, వైదేహి ఉంది మీకు, రండి, ఎక్కడ అకామిడేట్ చేయగలిగితే అక్కడ చేస్తాం మేము. అందులో ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా చోట్ల ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ హోమ్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక హోమ్ లో అకామిడేట్ చేస్తారు. ఏ వయసు పిల్లలకు తగ్గట్టు ఆ వయసు వ్యవస్థలు ఉంటాయి.
1: చాలా చక్కని బాటని మీరు మార్గాన్ని ఎంచుకున్నారమ్మా. మీరు సమాజ సేవ చేస్తూ అలాగే ఒక వ్యవస్థను స్థాపించి ఇలా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీస్ ఇస్తూ 76 వయసులో ఎంత యాక్టివ్గా, ఎంత చక్కగా, ఎంత హార్ట్ఫుల్గా సమాజానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు చాలామందికి ఇన్స్పిరేషను. చివరిగా మీరు శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటే చెప్తాము. సమాజంలో మనం రూపాయి తీసుకున్నామంటే మనం 2 రూపాయలు అవతల వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించిన రోజు ఈ అసమానతలు అనేవి ఉండవు. మన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము, అసాంఘిక శక్తుల నుంచి దూరంగా ఉంచుకుందాం పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని. మగపిల్లలకు కూడా థ్రెట్ ఉందండి ఇవాళ రేపు. తర్వాత పూర్వకాలం పిల్లల్ని పెంచినట్టు కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినాక ఆడపిల్లలకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోండి అని మాత్రమే నేను తల్లిదండ్రులకు చెప్తాను. మన వల్ల కాకపోతే ఎవరికైనా అప్పగించండి, అదొక్కటే మాట నేను చెప్పదలుచుకున్నాను. మన సంస్థలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తుంది. వైదేహి సేవా సమితి అన్నది ఆడపిల్లలు మహిళల కోసమనే ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకుని ఒక నంబరు, మా నంబర్ కోసం గూగుల్లో వెతికినా మీకు దొరుకుతుంది, మా వెబ్సైట్ ఉంది, రండి. ఏ రకమైన సహాయం కావాలన్నా చేయగలిగితే చేద్దాము, మనందరం కలిసి చేద్దాం. ఇది సమాజ కార్యక్రమం, ఇది ఏ ఒక్కరు

0: చేసేది కాదు, సీతాకుమారి చేసేది కాదు. సమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయగలగాలి, చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. అలాగే ఒక మెరుగైన పౌరులను, ఒక మెరుగైన సమాజం కోసం మీరు తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం. మా స్టూడియోస్కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు.

0: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

కిన్నెరలారే శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో వినండి, ఎల్లెందు కాలరీస్ కళాసి బస్తే నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష్య, మారపల్లె కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సంగం రాములు, దూడం ఉమాశంకర్, చిన్నపాసి, జుగల్, కిషోర్ ఖండేల్వాల్, ఎండి షాకిర్, మురళీధర్ భూతాడ, వీరంతా కోరుతున్నారు మంచి మనసులు చిత్రం నుండి. ఎస్ జానకి, కేఎస్ గోపాలకృష్ణ ఆలపించిన ఈ పాటను

కార్యక్రమం తర్వాత వింత దంపతులు ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, ఋషికేష్, అక్షయ్. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వినండి వింత దంపతుల చిత్రం నుండి ఈ పాటను.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కెన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, ఇంకా సత్యావతి వీరంతా కోరుతున్నారు అమ్మాయి బాగుంది ఈ చిత్రం నుండి చిత్ర ఆలపించిన ఈ పాటను. ఈ చిత్రానికి సంగీతం అందించారు MM శ్రీలేఖ.

సెల్ ఫోన్. సిగరెట్.

కార్యక్రమం ఎప్పుడు వినండి. ప్రేమికుడు చిత్రం నుండి పాటను ఉన్ని కృష్ణన్ పడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గీత, మాధవి, లక్ష్మి, ఉష రేణుక, పుష్ప, కార్తిక్, ప్రవీణ్, సాయి, కొమరమ్మ, సునీత, కళ, శేఖర్, సుజాత, గాయత్రి, దీక్షిత, మోహిని, ప్రియాంక, అర్చన, స్వప్నశ్రీ, కల్పన, భూలక్ష్మి, వెంకటమ్మ, సరస్వతి, సౌమ్యశ్రీ, వీరంతా ఆదిలాబాద్ జిల్లా నుండి కోరుతున్న శ్రోతలు. మరి వీరి కోసం ప్రేమికుడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట కొండవీటి సింహం. ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లెండ్ బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, సునీత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, రాజ్ వికాస్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోష్ని, ఉమా, పార్వతిబాయి, చోటపూర్ పాన్ పాసి, ఎండి షాకిర్, సహజ్యూద్, మేరు, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత వీరంతా కోరుతున్నారు. కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పట్టణం. సాహిత్యం అందించారు వీటూరి, సంగీతం సమకూర్చారు చక్రవర్తి. మరి విందాం కొండవీటి సింహం చిత్రం నుండి ఈ పాటను.

ఉన్నది కన్న చుక్క, అబుబరాల మీదుది జున్ను ముక్క, అని బరంగా ఉన్నది కన్న చుక్క, అబుబరాల మీదుది జున్ను ముక్క, దాన్ని చూసి దాని సోకు చూసి, దాన్ని చూసి దాని సోకు చూసి, చుటుకుమ్మంటూ కొట్టుకుంది చిలిపి కన్ను, చుటుకుమ్మ

గుమ్మ సొప్పు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, గుగ్గిలాల గుమ్మ సొప్పు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, ఎట్ట నాకు దక్కేది తేరబట్టు. పిల్ల ఉంది పిల్ల మీద కోరుకుంది, చెప్పబోదే జారుతుంది, దానికట్ట పంపేది గుట్టు కబురు, దానికట్ట తెలిపేది గుండె.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలకు వస్తుంది ప్రకటించిన కార్యక్రమం. వెంటనే వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: రహస్యవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు, డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: బజార్లో చాలా అన్ని రకాల విలువలున్నాయంటే
2: ఖరీదు
1: చాలా అందమైన అమ్మాయి అంటే చూసుకోవాలి.
3: రండి,

0: రాజగృహ ప్రజలారా, రండి, అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి, ఈ బానిసల్ని అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి, దగ్గరగా రండి, చూసుకోండి.
1: ఈ బానిస బాగున్నాడు, ఆ చివరి ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
2: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు. ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
1: అవునవును, భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది. అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
0: చూశారా పౌరులారా, బాగా చూశారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపద నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరో, రండి, ముందుకు రండి. వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
3: 200,
4: 300,
3: 400,
0: 500 కార్షపాణాలు పాడండి. ప్రజలారా పాడండి, వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
4: 700,
3: 800,
5: 900.
0: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా. 900 కార్షపాణాలు ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
6: 1000 కార్షపాణాలు,
0: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
1: ఏంటి అమ్మా, 1000 కార్షపాణాలు చాలా ఎక్కువ, చాలా తరబడి.
0: సరే, 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు. 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
6: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
6: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
6: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలా మంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి, నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
6: రండి
0: రండి, మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు, 100 కార్షపాణాలు,
4: 200,
0: 200 కార్షపాణాలు, 200 కార్షపాణాలు,
3: 300,
0: 300 కార్షపాణాలు.

0: మీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనం లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు. సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే. ఈవేళ అప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5

0: ఆరు రకాలున్నాయి. ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
1: ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
0: మన మధ్య బేరసారాలే ఉంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
1: అది వ్యాపార రహస్యం, చెప్పను.
0: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీ కాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే.

0: నువ్వాకు శాలి.
1: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
1: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: మీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గానీ, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి, నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు, నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా, బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్తవాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా

0: నిర్వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక్కడ నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా, బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే. నా అభిప్రాయాలకు విలువివ్వరే. ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
1: నాన్న
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
1: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనం అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే మేలు.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతె నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి? ఏ కోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీరుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే

0: మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరిప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోని, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో. అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వారినితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది.

0: చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాను. నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వారి రా రా, చెప్పేది నీకే రా.
1: నేను రా దగ్గరకు వచ్చావో మర్యాద దక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసిన మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
1: నేను రాను.
0: రా
1: రాను.
0: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తండ్రి తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేనా మదన మంజరి, రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను.
1: నన్ను కొడతావరా? నిన్ను
0: ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. చావును. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి

0: చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
1: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
1: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అయ్యమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని, అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగ బానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా? దేవసేనా, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసీ పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన

0: సుఖంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు నీ కోరికేమిటో, తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನಾ, ದೇವಸೇನಾ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಎಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಸಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ತುడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరు

0: ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
1: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
2: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే జయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు, కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన, వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో.

0: సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
1: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
0: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
1: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
0: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
1: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
0: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
1: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
0: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
1: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
0: ధన్యురాలిని, పదండి వెళదాం.
1: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కేఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు.

0: కార్యక్రమం ఇప్పుడు విందాం. కోకిల చిత్రం నుండి ఈ పాటను.
1: కోకిల కోకిల.
2: ఏ నీ కావాలా?

వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన పాట వింటారు ఆరుద్ర. గీతమిది సాహిత్యం అందించారు ఆరుద్ర సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంల సమయం 5 గంటలు. ఈ సాయంత్రం ప్రసారాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం చెన్నిగరపు శ్రీధర్. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మీనా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి విచిత్ర బంధం. ఈ చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన పాట.

0: సోగ్గాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.
1: కొండలవాడ వెంకటేశ్వర యుయంత పని చేశ.

శ్రోతల 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి స్వప్న ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడబోరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డిలా తాను పార్టీలు మారలేదని, తన పుట్టుక చావు రెండూ బీజేపీలోనే అని స్పష్టం చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని, ఎంత రెచ్చగొట్టినా తొందరపడనని అన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్టంలోని బలహీన వర్గాల అభివృద్దికి అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న 2వ శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఉప్పల్ బయలుదేరారు. కాసేపట్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి 960 కోట్ల రూపాయలతో, ఏవోసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం

416 కోట్ల రూపాయలతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 37 కోట్లకు పైగా నిధులతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు చేపు ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పేర్కొన్నారు. బస్సులు వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్ గృహకల్ప బస్టాప్ల నుంచి రావాలని సూచించారు. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా తొలిదశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్టంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి

2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా తొలి దశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్టంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 4.5 సంవత్సరాల ఫీజు మాత్రమే తీసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలు కళాశాలలపై తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు 4.5 సంవత్సరాలే ఫీజులు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముదిగొండ మండలంలో 33 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డంతో పాటు జాతీయ రహదారులతో అనుసంధానం బలోపేతం కానుందని పేర్కొన్నారు. జలమండలి కార్మిక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఐఎన్టీయూసీ ప్రతినిధులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎన్టీయూసీలో కాంగ్రెస్ జెండా ఎగరేశామని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్టంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతం కాలుష్యమయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్బంగా కవిత జెండా ఎగురవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వనరులు కాపాడుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. రాష్టంలో రానున్న 7 రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళా ప్రయాణికులు ఇకపై మహిళలు నడిపే కార్లు, ఆటోలు, బైక్లపైనే ప్రయాణించవచ్చు. ఇందుకోసం హైదరాబాద్లో 55 మంది మహిళా డ్రైవర్లు అందుబాటులోకి వచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా తెలంగాణ పోలీసు శాఖ విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన స్త్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు నిఫ్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ తెలిపారు. విద్య, సృజనాత్మక, సాంస్కృతిక రంగాల్లో సైతం పలువురు ప్రతిభ కనబరుస్తూ రాష్ట, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో 200 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా

0: కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్టంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యాం భారత్ ఇండోనేషియా దేశయో సంయుక్తాయోగస్య ఉపవేశనం సంపన్నం. ద్వైపాక్షిక వార్తాయాం ఉభౌ పక్షౌ సామరిక్ సహభాగిత్వం సుదృఢీకరణాయ సహమతౌ అభవతాం. గృహమంత్రిణా అమిత్ షాహేన అంతారాష్ట్రీయ సీమాయాం విత్తీయ సంపతి వ్యవహారేషు సూక్ష్మ నిరీక్షణాయ ఆహూతం. CBSE అద్య మధ్యరాత్రౌ ద్వాదశీ కక్షాయాః పునర్మూల్యాంకనాయ ఆవేదనస్య వేవ ఫలకం సమాపయిష్యతి. రాష్ట్రీయ పురస్కార విజేత మలయాళం అభినేత సలీం కుమారః కొచ్చినగరే దివంగతః. ఆగామి ద్వి-త్రి దినేషు సంపూర్ణే దేశే వ్యాపక వృష్టి భవిష్యతి ఇతి IMD ఇత్యనేన పూర్వానుమానం ప్రకటితమస్తి. అపి చ భారతీయ మల్ల క్రీడకాః మంగోలియాయాః ఉలాన్ బటార్ ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణ పదకే ద్వే కాంస్య పదకే చ విజితవంతః. अथ वार्ताः विस्तरेण. भारत इंडोनेशिया देशयो संयुक्तायोगस्य उपवेशनम् अद्य नवदिल्ली नगरे सम्पन्नम्. विदेश मंत्री डॉक्टर एस जयशंकरः तथा तस्य इंडोनेशिया देशीयः समकक्षीयः सुगियोनो इत्येषः च उपवेशनस्यास्य सहाध्यक्षतां कृतवन्तौ. सामाजिक माध्यमे प्रकाशिते सन्देशे डॉक्टर जयशंकरः उक्तवान् यत् विगतेषु वर्षेषु उभयो देशयो मध्ये व्यापक रणनीतिक सहभागिता सुदृढा अभवत्. तेनोक्तं यत् राजनैतिक रक्षा सुरक्षा सामुद्रिक नौवहन वाणिज्य वित्तीय प्रौद्योगिकी स्वास्थ्य औषध निर्माण उर्वरक महत्वपूर्ण खनिज क्षेत्रेषु तथा पर्यटन शिक्षण एवं सांस्कृतिक सहयोगादिषु विषयेषु महत्वपूर्णा चर्चा अभवत्. उभौ नेतारौ क्षेत्रीय घटनाक्रमान् बहुपक्षीय समन्वयस्य संवर्धनं तथा भारत आसियान सम्बन्धानां सुदृढीकरणे अपि स्वविचाराणाम् आदान प्रदानम् अकुरुताम्. इतः पूर्वम् उद्घाटन भाषणे डॉक्टर जयशंकर अवदत् यत् उभयो देशयो मध्ये संयुक्तायोगस्य उपवेशनमिदं चतुर्वर्षानन्तरम् आयोजितम् अस्ति. एतत् स्वीकरणीयं यत् अस्मिन् समये द्विपक्षीय सम्बन्धेषु महत्वपूर्णा प्रगतिः अभवत्. तेन अग्रे उक्तं यत् गतवर्षे भारत इंडोनेशिया देशौ उभौ राजनैतिक सम्बन्धानां स्थापनायाः 75 वर्षाणां पूर्तेः उत्सवं सम्यक् आचरितवन्तौ. गृहमंत्री अमित शाह अंतरराष्ट्रीय सीमासु वित्तीय व्यवहाराणां भवन निर्माणस्य तथा संपत्तीनां च क्रयणस्य विक्रयणस्य च विषये कठोर पर्यवेक्षणस्य पालनम् आहूतवान्. एषः निर्देशः तेन BSF त्रिपुरा सीमा मुख्यालये पूर्वोत्तर राज्यस्य सीमावर्ती क्षेत्राणां संबंधे आयोजितायां सभायां प्रदत्तः. गृहमंत्री गत 5 वर्षाणां भूमिलेखानां परीक्षणं कारयितुमपि निर्दिष्टवान्. शीर्षाः उक्तवान् यत् सीमवर्ती जनपदेषु वित्तीयानुशासनस्य सुनिश्चितीकरणं राज्यसर्वकाराणां दायित्वमपि अस्ति. उपवेशने अस्य विषयस्य उपरि विशेषतया बलं दत्तं यत् नरेन्द्रमोदिनः नेतृत्वे केन्द्रप्रशासनम् अन्ताराष्ट्रियसीमासु उच्चतमस्तरस्य सुरक्षां सुनिश्चेतुं दृढसंकल्पितम् अस्ति तथा च सीमवर्तिक्षेत्राणां समग्रविकासाय सुरक्षायै च केन्द्रीयराज्यविभागानां मध्ये सुदृढसमन्वयस्य संवर्धनं करोति. अस्मिन् उपवेशने माणिक्शाह मुख्यसचिव JK सिन्हा अन्ये च वरिष्ठाधिकारिणः उपस्थिता आसन्. तथैव सीमवर्तिषु सर्वेषाम् 8 जनपदानां जनपदाधिकारिणः आरक्षि अधीक्षकः च अपि उपस्थिताः आसन्. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाश

0: संघर्षः अधुना विस्तृत क्षेत्रीय संकटे परिणतः जातः। अस्मात् संघर्षात् होर्मुज्जल सन्धि मध्ये सुरक्षित समुद्रयान परिवहनाय संकटम् उत्पन्नम्। अधुना लेबनान देशे पुनः संघर्षयुता स्थिति उत्पन्ना जाता। केन्द्रीय युव कार्याणां क्रीडा मंत्री डॉक्टर मनसुख मांडविया अद्य प्रातः काले नवदिल्ली नगरे आयोजितस्य फिट इंडिया संडेज ऑन साइकिल इति अभियानस्य सप्तसप्ततितमे संस्करणे सहभागित्वं कृतवान्। वार्ताहरै सह वार्तालापं कुर्वन् असौ अवदत् यत् साइकिल इति द्विचक्रिकायानस्य संचालनात् पृथ्वी स्वच्छा भवति तथा च यातायात सम्बद्धस्य अवरोधस्य गंभीर समस्यायाः समाधानम् अपि प्राप्यते।
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है। साइकिलिंग से फ्यूल का बचत होता है। वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है, तो क्यों न हम साइकिलिंग करें। देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है। मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
0: अभिनेता विक्रांत मैसी अपि फिट इंडिया संडेज ऑन साइकिल इति कार्यक्रमे सम्मिलितवान्। एतदभियानम् अद्वितीयम् इति वर्णितवान्। सः अवदत् यत् एषः उपक्रमः अधुना जनान्दोलन रूपं धारयति। अद्य विश्व खाद्य सुरक्षा दिवसः आचर्यते। अस्य वर्षस्य विश्व खाद्य सुरक्षा दिवसस्य विषयः अस्ति समाह्वानात् समाधान पर्यन्तं सर्वत्र सुरक्षितं भोजनम्। अयं दिवसः खाद्य सुरक्षायाः अधिकार रूपेण तथा सामूहिक दायित्व रूपेण जागरूकतां वर्धयितुं सशक्तम् अवसरं प्रददाति। स्वास्थ्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा स्वस्थ भविष्याय सुरक्षित स्वच्छ भोजनाय च भारत प्रशासनिक प्रतिबद्धतां पुनरुच्चारितवान्। अस्मिन् अवसरे असौ सामाजिक माध्यमेषु प्रकाशिते संदेशे उत्तमं आहारं स्वीकर्तुं तथा च आत्मनिर्भर भारतस्य निर्माणे योगदानं दातुं जनेभ्यः आहूतवान्। नवचण्डीगढ़ नगरे आयोक्ष्यमाणे निकष क्रिकेट क्रीडायाः द्वितीये दिने भारतीय दलेन अफगानिस्तान दलस्य सम्मुखे अष्ट क्रीडकानां हानि पुरस्सरं चतुष्षष्ट्यधिक पञ्चशत धावनांकान् समर्ज्य प्रथमा चक्रीया क्रीडा घोषिता। भारतीय मल्ल क्रीडकाः मंगोलियायाः उलान बटार ओपन क्रीडायां भारतस्य कृते द्वे स्वर्ण पदके द्वे कांस्य पदके च विजितवन्तः। इति वार्ताः।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 జానపద సంగీతం. 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 7వ భాగం. 8:35 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురేమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థలస్థాయి. 6:35 రైతు సమాచారంలో నేల సంరక్షణకు మార్గం వేసవి దుక్కులు, ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు,

తర్వాత 2 గంటలకు మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రెండు గంటల 30 నిమిషాలకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట పునఃప్రసారం. 3:30 ఏకచిత్రగానం. 4 గంటలకు చిత్రగీతలు వింటారు. 5 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రభవన్ నందు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రక్షణ దళాల నియామకం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7 గంటలకు మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పునరుత్పత్తి వలన పశువుల్లో లాభాలు. తర్వాత కార్పు చేప పిల్లల ఉత్పత్తి వివరాలు, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 8వ భాగం. 8:35 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. 10:10 జలంధర వద చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఊరు మనదిరా ఈ చిత్రం కోసం రమణ పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఫ్యాషన్ ఫ్రూట్ పుట్టిన దేశం బ్రెజిల్. ఇది ఉష్ణమండల పంట. కాయలో ఉండే పోషక విలువలు, ప్రత్యేకమైన సువాసన వలన ఈ కాయలోని గుజ్జు నుండి తయారు చేసే జ్యూస్కు ప్రత్యేకత ఉంది. అయితే ఈ కాయల నుండి జ్యూసును తయారు చేసే పరిశ్రమలు అందుబాటులో లేనందున ఈ పండు అంత ప్రాచుర్యంలో లేదు. కానీ ముందు ముందు ఈ పంటను వాణిజ్య సరళిలో సాగు చేయడానికి మంచి అవకాశం ఉంది. పోషక విలువల విషయానికొస్తే ఈ పండులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. కాయ యొక్క జ్యూస్లో విటమిన్ ఏ, ఇంకా సీతో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, సోడియం వంటి లవణాలు ఉండటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. లాటిన్ అమెరికా దేశాలలో ఫ్యాషన్ ఫ్రూట్ కాయలనే కాక ఆకులను కూడా వివిధ ఔషధ తయారీలో వాడతారు. పోషక విలువ

వివరాలు కనుక గమనిస్తే ఇందులో ప్రతి 100 గ్రాములకు ఫోలేట్ 14 మైక్రోగ్రాములు ఉంటుంది, నియాసిన్ 1.5 మిల్లీగ్రాములు, పైరడాక్సిన్ 0.1 మిల్లీగ్రామ్, రైబోఫ్లావిన్ 0.13 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 1274 IU, విటమిన్ సి 30 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 0.02 మైక్రోగ్రాములు, ఇంకా విటమిన్ కే 0.07 మైక్రోగ్రాములు, పొటాషియం 348 మిల్లీగ్రాములు, కాల్షియం 12 మిల్లీగ్రాములు, ఐరన్ 1.6 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 29 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 68 మిల్లీగ్రాములు ఉంటుంది. పాసిఫ్లోరా ఎడులిస్ ఊదారంగు, పాసిఫ్లోరా ఎడులిస్ ఫ్లావీ కార్బా అంటే పసుపు రంగును కృష్ణఫలంగా పిలుస్తారు. ముందుగా పర్పుల్ రంగు ఊదారంగు విషయానికొస్తే, ఈ రకం సముద్ర మట్టం నుండి బాగా ఎత్తైన ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. కాయలు సుమారుగా 45 గ్రాముల బరువు ఉండి 4 నుండి 5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పైన తోలు ఊదారంగులో ఉండి 35% వరకు రసం ఉంటుంది. ఈ రకం యొక్క జ్యూస్ ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. ఇక పసుపు రంగు కృష్ణఫలం విషయానికొస్తే, ఈ రకం సముద్ర మట్టం నుండి ఎత్తు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది, చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం కావు. పర్పుల్ రకం కన్నా పెద్ద కాయలను కలిగి ఉంటుంది. కాయ బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. పర్పుల్ రకం కన్నా తక్కువ రసం కలిగి ఎక్కువ పుల్లగా ఉంటుంది. కావేరి హైబ్రిడ్ రకం, ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం. కాయ బరువు 85 గ్రాముల వరకు ఉంటుంది. కాయ తోలు లేత ఊదారంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. సాగుకు అనుకూలమైన వాతావరణం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఉష్ణ ఇంకా సమశీతోష్ణ పరిస్థితులు అనుకూలం. సముద్ర మట్టం నుండి 2000 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 15 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎదుగుదల పూత తగ్గిపోతుంది. ఉదజని సూచిక 6 నుండి 7 ఉండే తేలిక నీళ్లలో ఎర్ర నీళ్లలో బాగా పెరుగుతుంది. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనం, కాండం, ముక్కలు ఇంకా అంట్ల ద్వారా అభివృద్ధి పరుస్తారు. విత్తనం ద్వారా అభివృద్ధి పరచిన మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తనం ద్వారా మొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన మొక్కల నుండి బాగా ఎండిన కాయలు సేకరించి గుజ్జును వేరు చేసి 72 గంటల పాటు బాగా మురగబెట్టి విత్తనాన్ని వేరు చేయాలి. తర్వాత విత్తనాన్ని నారుమడిలో నాటిన తర్వాత 4 నుండి 6 ఆకుల దశలో పాలిథిన్ బ్యాగులోకి మార్చుకోవాలి. 3 నెలల్లో ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధమవుతాయి. కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలంటే మంచి ఆరోగ్యవంతంగా ఉన్న నాణ్యమైన మొక్క నుండి 30 నుండి 35 సెంటీమీటర్ల పొడవు ఉండి 3 నుండి 4 కణుపులు ఉన్న ముదురు కాండం ముక్కలను మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మిశ్రమం నింపిన పాలిథిన్ సంచులలో నాటుకోవాలి. ఇవి కూడా 3 నెలల్లో నాటడానికి సిద్ధమవుతాయి. ఇక నాటే విషయానికొస్తే, నాటు దూరం అనేది అవలంబించే ట్రైనింగ్ పద్ధతిని బట్టి ఉంటుంది. టెలిఫోన్ పద్ధతిలో అయితే 2x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సాధారణ పందిళ్ల మాదిరిగా అయితే 3x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. తీగలను పాకించే విధానం గమనిస్తే, ఇందులో ప్రధానంగా 3 పద్ధతులను అవలంబిస్తారు. ముందుగా బోవర్ పద్ధతి, పందిళ్లు వేసి పందిళ్ల మధ్యలో మొక్కను నాటి పైకి పాకించాలి. పందిరి ఎత్తు వరకు 1 లేదా 2 తీగలను మాత్రమే పెరగనిచ్చి చివరలను త్రుంచి పక్క కొమ్మలను 4 దిశలా పాకించాలి. ఇక ట్రెల్లి లేదా టెలిఫోన్ పద్ధతి, ఈ పద్ధతిలో రాతి లేదా సిమెంట్ లేదంటే ఇనుప కడ్డీలను వరుసగా పాతి పైన టెలిఫోన్ స్తంభాలకు ఉన్నట్లు లేదా కొద్దిగా వంగి ఉండే ఇనుప బద్దెలను అడ్డంగా అమర్చి వాటిపై GI తీగలను ఏర్పాటు చేస్తారు. వాటి మీదకు కొమ్మలను పాకేలా చేయాలి. ఇక 3వ పద్ధతి నిఫిన్ పద్ధతి. ఈ పద్ధతిలో సిమెంటు లేదా ఇనుప కడ్డీలకు అడ్డంగా 3 లేదా

0: నాలుగు వరుసల జీఐ తీగను అమరుస్తారు. ప్రధాన కాండం పై నుండి వచ్చే పక్క తీగలు ఈ జీఐ తీగల మీదకు పాకిస్తారు. కత్తిరింపుల విషయాన్ని కనుక గమనిస్తే ఫ్యాషన్ ఫ్రూట్ కొత్తగా వచ్చిన కొమ్మలపై కాపును ఇస్తుంది, కాబట్టి కాలానుగుణంగా కత్తిరింపులు చేపడుతూ ఎక్కువ మొత్తంలో కొత్త ఇగుర్లు వచ్చే విధంగా చేయాలి. కాపు అయిపోయిన వెంటనే అన్ని కొమ్మలు లేదా తీగలను నాలుగు లేదా ఐదు కణుపులు మాత్రం ఉంచి మిగతా మొత్తం కత్తిరించాలి. ఇక కోత దిగుబడి విషయానికొస్తే మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల్లో కాపు ప్రారంభమైనప్పటికీ 16 నుండి 18 నెలల వయస్సు నుండి మంచి దిగుబడినిస్తాయి. తయారైన కాయలు మొక్కలపై నుండి రాలి కింద పడతాయి. సాధారణంగా మొక్కకు 150 నుండి 200 వరకు కాయల దిగుబడి వస్తుంది.
1: రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం, ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు ఈ అంశాన్ని గురించి ఫోనిన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0853, STD కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు ఈ అంశానికి సంబంధించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విందాం. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి

ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మ నిర్భర్ భారత్ కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి, ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్ లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్ గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారం.

0: రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతం వింటారు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సందులున్న గిరకబాయి తుంగుటుయాలో ఎవరయ్యాసే.

అమ్మాయో అమ్మాయో అమ్మాయో కళ్ళల్లో కసి ఉందిలే వయసు సయ్యంటే కసరత్తే చేయాలిలే అమ్మాయో కళ్ళల్లో కసి ఉంది.

పది థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణ

0: మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీరు ఇంతవరకు జానపద సంగీతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుని కథ ఈ చిత్రం కోసం పి సుశీల పి లీల బృందం పాడిన పాట. సాహిత్యం అందించారు పింగళి. సంగీతం సమకూర్చిన వారు పెండ్యాల నాగేశ్వరరావు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనుష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడ ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్ బల్లి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, షాకీర్, శ్రీనివాస్ యాదవ్, కవిత, మురళీధర్ భూతాడ, హరినాయక్, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు

0: పుట్టినరోజు పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో తర్వాత పాట గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్య మంచారు పింగళి, సంగీతం అందించారు ఘంటసాల. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతిబాయ్, ఛోటా పురాణ్ పాసి, సూరజ్, ఎండి షాకిర్, షెహజాది, ప్రవీణ్, సుందర్ రాజ్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట స్వాతిముత్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానకి పాడిన పాట. సంగీతం అందించారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి నుండి అక్షిత, పర్వీన్, తాజ్, టబు, సనా, హానియా, తబుసం, మణిమాల, మేఘన, కళ్యాణి, ఫర్హానా, ఫర్జానా, ప్రశాంతి, చిన్మయి, చిన్నారి, రేష్మ, గ్రీష్మ, చింతామణి, రితిక, నేహ, ఆఫ్రిన్, అపూర్వ వీరందరి కోసం ఈ పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మంద్రం ఆ

మీరింతవరకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 7వ భాగం వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం రిలే.

మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. ముందుగా కలిసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరింతవరకు మధురిమ ఆపాత మధురమైన గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో నేల సంరక్షణకు మార్గం వేసవి దుక్కులు, ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం రిలే. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదన.

వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, తర్వాత 2:00 మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట పునఃప్రసారం. 3:30 ఏకచిత్ర గానం, 4:00 చిత్రగీతాలు, 5:00 న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నందు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రక్షణ దళాల నియామక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రంలో రిలే. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పునరుత్పత్తి వలన పశువుల్లో లాభాలు. తర్వాత కార్పు చేప పిల్లల ఉత్పత్తి వివరాలు, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 8వ భాగం. 8:35 చిత్రగీతాలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. 10:00 జలంధర వధ చిందు యక్షగానం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెడ్స్ పై రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.